ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు క్రీస్తు శకం 2026 మే నెల 28వ తేదీ గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహర్ట్స్పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరెక్కడున్నా సరే వినొచ్చు. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 50 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము.

ఇంతదాక ప్రార్థనా కార్యక్రమంలో విన్నవి శ్రీ సాయిబాబా భక్తి గీతాలవి. ఇంతటితో ఇయ్యాలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే ప్రార్థనా కార్యక్రమంలో దేవీ స్తుతిని విందాము.

0: ആകാശവാണി ആദിലാബാദ് 90.2 FM മനസ്സ് നീണ്ട ఇయాల ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలను వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలను విందాము.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇవాళ ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలను గమనిద్దాము. ఈ రోజు పొద్దుటి ప్రసారంలో 7:15 నుంచి 8 గంటల వరకు అంబటాల సంగతిలో కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఈ రోజు విందాము పానం పదలం ఆరోగ్య శీర్షికన మెడనొప్పి కారణాలు నివారణ. ఈ అంశం గురించి ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజ్తో ముచ్చట విందాం. న్యాయం చట్టం శీర్షికన ఫోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్తో ముచ్చట విందాం. రచయిత సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ఆధునిక యుగస్వరం సురవరం రచయిత సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా కవి రచయిత చిందమాషన్న ప్రసంగాన్ని విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఎలాంటి అంబటాల సంగతుల కార్యక్రమంలో ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. పొద్దున 8 సమాచార ప్రభాత్ 8 మోకు మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. పొద్దున 8:30 నవలత్వ కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 40వ భాగాన్ని వినొచ్చు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఇక శ్రోతలు మీకెంతగానో మీరు మెచ్చే మిమ్మల్ని అలరించే పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుటపూట ప్రసారంలో 8:45 నుంచి 10 గంటల వరకు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని వినొచ్చు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. పొద్దున 10:00 9 దశాబ్దాల ప్రసార ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్.

0: తర్వాత వివిధ భారతి తెలుగు ఆకాశవాణి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రసారమవుతాయి. 3 గంటల నుంచి 5 గంటల వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. 5:30 పిల్లల కోసం ప్రత్యేకంగా వినిపిస్తున్నటువంటి కతిందాం శీర్షికలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుంచి అమ్మ మాట తేనెమూట కథను చదివి వినిపిస్తుంది టి శ్రవంతి. మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి శ్రమలో దాగిన స్వర్ణం కథను చదివి వినిపిస్తుంది ఎం వాణి. ఈ కథల్ని రాసింది ఆఖిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, బెల్లంకొండ నాగేశ్వరరావు. లలిత సంగీత కార్యక్రమంలో 5:45 డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. పల్లె పదాలు కార్యక్రమంలో సాయంత్రం 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ కొత్తగూడకు చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటల్ని, తాంసీ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన ఏమూర్ల దత్తు బృందం పాడిన శబరిమాత తత్వాల్ని వినడు మరవకుండ్రి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రాత్రి 7:15 నుంచి 7:45 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో వానాకాలంలో పత్తి సాగు వంగడాల ఎంపికలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట విందారు. రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగు అనుభవాలను చెప్తాడు కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మరకగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావు తన ముచ్చటలో. వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి 7:45 వినొచ్చు. రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి వచన రచన నుంచి ఓ ఖండికను ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవిత పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఇక సాయంత్రం పూట ప్రసారంలో సినిమా పాటల్ని 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రీలో, హుషారులో రాత్రి 8:00 హుషారైన పాటల్ని వినొచ్చు. ఈ 2 కార్యక్రమాలకు మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఫిల్మీ గానేలో 9:40 హిందీ సినిమా పాటల్ని, 10:30 మదనిమ్మలో పూర్తిగా పాత కొత్త హాయైన పాటల్ని వినుడు మరవకుండ్రి. శ్రోతలు మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రతిరోజట్లాగానే ఈ రోజు కూడా రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆయా సమయాలకు ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తల్ని విజయవాడ కేంద్రం నుంచి, సంస్కృతంలో వార్తల్ని 6:55 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమాచార లేఖను, 7:05 తెలుగులో వార్తల్ని వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాము. ట్యూన్ చేసి వింటనే ఉండుండ్రి 100.2 FM ను. తిరిగి మనం 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తువుల

0: ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్ నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్టార్టు ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్ రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇదొక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్టంలో గాని దేశంలో గాని అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్దమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్టలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్దం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్దికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7 తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేశాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలో తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు

0: అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్దిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్దిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
1: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2,00,000 రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడువాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్టంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी स्वच्छ भारत अभियानम 2.0 इत्यस्य प्रभावपूर्ण क्रियान्वयनस्य आवश्यकतामुद्दिश्य सबलं प्रोक्तवान् यत् अभियानम् आधारभूत संरचना निर्माणमतिक्रम्य नियमित निरीक्षणेन नागरिक सहभागितया अथ विभिन्न हितधारकाणां समन्वयेन मापन योग्य परिमाणान् सुनिश्चितं कुर्यात्. नवदिल्ल्याम् 150वें प्रगति उपवेशने अध्यक्षतां कुर्वन् श्रीमोदी राज्येभ्यः निर्दिष्टवान् यत् अपशिष्ट

0: प्रसंस्करण संयंत्राणि सहैव गोवर्धन संयंत्राणि च सम्मिलितं कृत्वा कठोर अपशिष्ट प्रबंधन सम्बद्धानां आधारभूत परियोजनानां कार्यं शीघ्रं पूर्णं कुर्वन्तु। उपवेशनावधौ प्रधानमन्त्रिणा 30,000 कोटि रूप्यकाणां 7 महत्वपूर्ण परियोजनानां समीक्षा विहिता। सः अवोचत् यत् विद्युत् व्ययं न्यूनीकर्तुं, ऊर्जा सुरक्षां वर्धयितुं, गृह सामुदायिक स्तरे च स्वच्छ ऊर्जायाः प्रसारार्थं रूफटॉप सौर योजना मिशन मोड रूपेण स्वीकरणीया। राष्ट्रपति द्रौपदी मुर्मू अद्य गैंगटॉक नगरस्य पालजोर क्रीडांगणे आयोजिते समारोहे सिक्किम आरक्षिबलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति सर्वोच्चं सम्माननं प्रदास्यति। एतेन सह सिक्किम राज्यं सम्मानमिदं प्राप्तुं देशस्य 15 राज्यं तथा उत्तर पूर्व क्षेत्रस्य 3 राज्यम् अभवत्। प्रेसिडेंट्स पुलिस कलर इति सम्माननं देशे कस्यापि आरक्षिबलस्य असाधारण सेवायाः, सुदृढ अनुशासनस्य, राष्ट्रं प्रति निष्ठायाः च कृते दीयमानं सर्वोच्चं औपचारिक सम्मानं वर्तते। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा CBSE इत्यनेन हैदराबाद स्थितस्य शैक्षणिक तन्त्रज्ञान संस्थायै कोइम्प्ट एड्युटेक इत्यस्मै परीक्षा परिणामानुबन्ध आवंटनस्य विषये आरोपाः निराकृताः। एकस्मिन् सामाजिकान्तर्जालीय पटलीय सन्देशे CBSE इत्यनेन आरोपाः त्रुटिपूर्णः, भ्रमात्मकः, तथ्यहीनास्ति इति प्रतिपादितम्। परिषदा उक्तं यत् संस्थायै अनुबन्ध प्रदाने सामान्य वित्तीय नियमानां नियमावल्याः च निष्ठापूर्वकं पालनं कर्तव्यम्। परिषदा सूचितं यत् 26,000 वर्षस्य बोर्ड परीक्षायाः उत्तरपुस्तिकानां डिजिटल मूल्यांकनेभ्यः RFP इति गतवर्षस्य अगस्तमासे केन्द्रीय सार्वजनिक क्रयण पोर्टल इत्यत्र आरभ्य योग्याय निविदानुबन्धः प्रदत्तः आसीत्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य गुजरात राज्यस्य यात्रां प्रति एष्यति। स्वयात्रावधौ गृहमन्त्री अहमदाबाद गांधीनगर मण्डलयोः प्रायः 12 जनोपयोगी शिक्षा ग्रामीण आधारभूत संरचना परियोजनानां उद्घाटनं शिलान्यासं च विधास्यति। ईद उल अजहा अद्य कृत्स्ने उत्तर प्रदेशे सोत्साहं सोल्लासम् आचर्यते। बकरीद पर्व निर्विघ्नेन आचरितुं प्रशासनेन विस्तृता व्यवस्था कृतास्ति। राज्य सर्वकारेण सर्वेषां मण्डलारक्षि प्रमुखाणां कृते संचेतना च प्रसारिता अस्ति यत् क्षेत्रे नूतन परम्परायाः आरम्भः न भवेत्, निषिद्धानां पशूनां बलिः न भवेत् इति सुनिश्चितं कर्तव्यम्। अन्ते च क्रिकेट क्रीडायां IPL क्रिकेट स्पर्धायां गतरात्रौ न्यू चण्डीगढ़ नगरे क्रीडिते एलिमिनेटर द्वन्द्वे राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलं 47 धावनांकैः पराजितम्। राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलस्य सम्मुखं 44,200 धावनांकानां लक्ष्यं स्थापितमासीत्। प्रत्युत्तरे हैदराबाद दलं केवलं 96,100 धावनांकानेव अवाप्नोत् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ములుగు జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్.
2: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తిరు కళ్యాణ మహోత్సవానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, రాబోయే జాతర సమయానికి మెరుగైన సదుపాయాలు, శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి దేవాదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా RDO వెంకటేష్ అధ్యక్షతన నియోజకవర్గం స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 10 శాఖల అభివృద్ది కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు,

0: కార్పొరేటర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఫైజల్ హుస్సేన్ స్పష్టం చేశారు. జిల్లాలో పెట్రోలు, డీజిల్ పై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఈ సందర్బంగా తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఏటూరు నాగారం మండలం కొండాయి, చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. గ్రామస్తుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం చిన్నబోయినపల్లి గ్రామంలో 1,46,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 11 కిలోవాట్ల విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ పాల్గొన్నారు. ఏటూరు నాగారం రైతు వేదికలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ సందేహాలను వ్యవసాయ అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. జనగణన 2027లో పౌరులు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేలా జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ వాకథాన్ ములుగు బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, బండారుపల్లి రోడ్డు వరకు సాగింది. ఈ సందర్బంగా ప్రజలకు జనగణన ప్రాముఖ్యం గురించి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు వివరించారు. ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేలా ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సందర్బంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాఠశాల విద్యా కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి స్థానిక ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని, విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాలలో 100% విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట వ్యాప్తంగా ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా దర్బార్ కార్యక్రమం మంచి ఫలితాలిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మండలంలో 3,20,00,000 రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. లక్ష్మీపురం గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టెప్పో పాల్గొన్నారు. ములుగు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ, క్రీడల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క నగదు బహుమతులు అందజేశారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమాపేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అలాగే 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు.
1: ఇంతవరకు ఎం ప్రతాప్ గారు అందించిన ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు గ్యాంగ్టక్ లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్ లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.

0: వివరంగా న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమాపేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్ లో పాల్జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావానికి గుర్తింపుగా ఒక పోలీస్ విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్టపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమాపేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డు గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జయశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమాపేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమాపేశంలో చర్చించినట్లుగా జయశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు, సరిహద్దు పోస్టులు, ముళ్లకంచె మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమాపేశంలో సరిహద్దు కంచె సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టు నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమాపేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వేడిగాడ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆలౌట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాళ్ల సంగతులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన వినోదపు అంశాలు, సంగీత భరితమైన అంశాలతో కలగలిపి అక్కరికొచ్చేటి ముచ్చట్ల నినిపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాళ్ల సంగతులు కార్యక్రమం. ఈరోజటి కార్యక్రమంలో విందాము పానంపదలం శీర్షికన మెడనొప్పి కారణాలు నివారణ. ఈ అంశం గురించి ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజ్తో ముచ్చట విందాం. న్యాయం చట్టం శీర్షికన ఫోక్సో

గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నాగేష్తో ముచ్చటి విన్నాం. తెలంగాణ ఆధునిక యుగస్వరం సురవరం రచయిత సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా కవి రచయిత చిందం ఆశన్న ప్రసంగాన్ని విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఏలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ట్యూన్ చేసుకుని వెంటనే ఉండండి 100.2 ఎఫ్ఎం. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ అధిక మాసం శుక్లపక్షం ద్వాదశి చిత్త నక్షత్రం గురువారం. వాతావరణ సూచన ప్రతిరోజు అట్లాగానే ఈరోజు కూడా ఎండగానే ఉంటుంది. రానున్న 24 గంటలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు గరిష్టం 43 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 31 డిగ్రీల సెల్సియస్. గాల్లో తేమ 47% ఉంటుంది. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాం.

0: పెరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని విన్నాం కదా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నేను డాక్టర్ దండు మోహన్ దాస్, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థలంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ సున్నం అధికంగా ఉన్న నేలల యొక్క యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ నేలలను గుర్తించడం చాలా తేలిక. గలప లేదా ప్రత్యేక పొర రూపంలో ఉన్న పదార్థాన్ని తేలికగా మనం కంటితో గుర్తించవచ్చు. ఈ కంటికి కనిపించిన రూపంలో ఉన్న ఈ సున్నాన్ని గుర్తించడానికి 1:4 నిష్పత్తిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము, నీరు కలిపి ఒక చుక్క మిశ్రమ ద్రావణాన్ని మట్టిపై వేస్తే భుసమనే నురుగా వస్తే అది సున్నం అధికంగా గల నేలనుగా మనం చెప్పొచ్చు. ఈ నేలల్లో భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యం అతి తక్కువగా ఉండడమే గాక ఈ సూక్ష్మ పోషక పదార్థాలైనటువంటి ఈ జింకు, ఇనుము, మ్యాంగనీస్, రాగి ఈ లోపల సర్వసామాన్యంగా మనకు కనిపిస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలు ఎరువుల రూపంలో వేస్తే అంత సమర్థవంతంగా పైరులో లోపాలని సరిదిద్దలేవు. ఫలితంగా ఈ నేలల్లో వేసే పంటల దిగుబడి మరియు నాణ్యత కూడా బాగా దెబ్బతింటాయి. అందువల్ల ఈ పైరుపై పిచికారీ చేయడం మంచిది. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువులు వేసి పంట నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ నేలల్లో జనుము మరియు జీలుగను పచ్చి రొట్టె పైరులుగా పెంచు.

0: అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: हे మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. చరిత్రలో ఈరోజు 365 రోజులలో ప్రతిరోజుకొక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా ప్రత్యేక రోజు, పండుగ రోజు, ఇలా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజుకున్నటువంటి విశేషాలని గమనిద్దాము. రచయిత, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి గారు జయంతి ఈరోజు. అట్లనే రచయిత, రాజకీయ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్, మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు వీళ్ళ జయంతులు కూడా. ఈరోజు నటి పునర్నవి భూపాలం పుట్టినరోజు జరుపుకుంటుంది. అలాగే ఈరోజు ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. అమ్మటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదిలం. ప్రతి బుధ గురువారాలలో పానం పదిలం శీర్షికన వివిధ రకాల ఆరోగ్య సమస్యలను గురించి అవగాహన కల్పిస్తూ వాటికి తగిన జాగ్రత్తలను, తీసుకోవాల్సినటువంటి నివారణ పద్ధతులను, చికిత్సా విధానాలను గురించి ప్రత్యేక వైద్య నిపుణులు వచ్చి ప్రతిరోజు వినిపిస్తున్నారు కదా. మరి ఈరోజటి పానం పదిలం శీర్షికన మెడనొప్పి కారణాలు నివారణ. దీని గురించి ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజు గారు తన ముచ్చటలో వివరిస్తున్నారు. తనతో ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం.
4: డాక్టర్ నాగరాజు గారు నమస్కారం.
5: నమస్కారం.
4: ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆధునిక జీవన శైలి తెస్తున్న పరిణామాల కారణంగా మోకాళ్ల నొప్పులు, నడు నొప్పి ఇవి బాగా పెరుగుతున్నాయి. అట్లాగే మెడనొప్పి కూడా చాలా మందిలో కనిపిస్తుంది. మెడనొప్పి లేక మెడనొప్పులు, రకరకాల నొప్పులు ఉంటాయి. కాబట్టి ఏ ఏ కారణాల వల్ల ఈ మెడనొప్పి సమస్య ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది? మీరు ఎటువంటి వాళ్లను చూస్తూ ఉంటారు, ఎటువంటి బాధితులను లేక రోగులను?
5: ఈ మధ్య మెడనొప్పి ఎక్కువగా అయిపోవడం కారణం జీవనశైలి అండి. ఫస్ట్ చిన్నపిల్లల నుంచి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి. 24 గంటలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. పడుకొని టీవీ చూడడం. ఇంకా వృత్తిపరంగా తీసుకుంటే బీడి వర్కర్లు కావచ్చు, పొలం పనులు చేసేవాళ్ళు కావచ్చు, అండ్ కంప్యూటర్ ముందు కూర్చున్న వాళ్ళు, వీళ్ళలో ఎక్కువ ఉంటుంది.
4: ఐటీ రంగంలో
5: ఉన్నవాళ్ళు. డీజనరేషన్ అనేది ఏజ్ పరంగా అవుతుంది. అది 50 సంవత్సరాల పైన జరిగేది.
4: వయస్సు రీత్యా కూడా కొందరు
5: రావచ్చు.
4: కానీ వయస్సు రీత్యా కన్నా ఇప్పుడు తక్కువ వయసు వాళ్ళలోనే మెడనొప్పి సమస్యలు.
5: చిన్నపిల్లలు 13-12 ఏళ్ళు కూడా వస్తున్నారు మెడనొప్పి అని.
4: అంటే ఎంతసేపు ఇట్లా ఫోన్ పట్టుకుంటే ఈ మెడనొప్పి సమస్య వస్తుందని ఏమైనా చెప్పచ్చా?
5: రోజుకు 1 గంట అనేది కామన్ గా వాడేది. అంతకంటే ఎక్కువ వాడేస్తున్నారు. ఎక్కువ ఒత్తిడి మెడ వంచేసి ఇలాగా కిందికి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూడా ఉంటున్నారు.
4: అది తెలియకుండానే తదేకంగా సెల్ ఫోన్ మీద పనిచేయడం మెడ కూడా అలాగే వంచి
5: ఉంటుంది. దానివల్ల అధిక

0: ఒత్తిడి అయిపోయి కండల బలం తగ్గిపోవడం వల్ల ఎముకలు కూడా వీక్ అయిపోతున్నాయి. దీనివల్ల ఏంటంటే నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి.
1: మీరు రెండు విషయాలు అన్నారు, కండరాలు బలహీనం అవుతున్నాయి
0: ప్లస్
1: ఎముకలు కూడా, అంటే మెడ మెడ చుట్టూ భుజాల మీద ఉండే.
0: దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువ కాలం ఇలాగే రెండేళ్లు మూడేళ్లు వాడేసినప్పుడు ఎముకల మధ్యలో నుంచి వచ్చే నరాలు ఒత్తిడి అయిపోయి మొత్తం చేయి గుంజడం, తిమ్మిల్లి రావడం, మొద్దు బారినట్లు అనిపించడం,
1: అంటే మెడ నొప్పి అనేక రూపాలుగా ప్రతిఫలిస్తుంది.
0: కొంతమందిలో చెక్క చెక్క అంటారు, గిడ్డినెస్ అంటాం ఇంగ్లీష్ లో, గిడ్డినెస్ వస్తుంది, బెడ్ మీద లేస్తేనే తలదిప్పడం, అది ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది, 16 ఏళ్ళు 17 ఏళ్ళు వాళ్ళకు కూడా కనిపిస్తుంది. ఇవన్నిటికీ కారణం మెడని ఎక్కువ కిందికి వంచి దాని ఒత్తిడికి గురి చేయడం లేదా పడుకొని టీవీ చూడడం, ఈ రెండు రీజన్స్.
1: మీరు ఇప్పుడు తల తిప్పడం గురించి అన్నారు, అది మెడ లోపల ఉండే నరాల మీద ఒత్తిడి కారణంగా ఆ ప్రభావం వస్తుంది.
0: మెడ వంచి వంచి కండలు వాపు వచ్చేసి అక్కడి నుంచి మెదడుకి ఏదైతే రక్తం సప్లై చేస్తుందో ఆ రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది బాగా స్ట్రెచ్ చేయడం వల్ల, దానివల్ల గిడినెస్ వస్తుంది, తల తిప్పడం జరుగుతుంది.
1: ఇదేమో ఆధునిక జీవన శైలి వల్ల వస్తున్నవి. ఆధునిక జీవన శైలి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చోవడం, సెల్ ఫోన్ల ముందు కూర్చోవడం, అది కూడా ఆధునిక జీవన శైలి వల్ల వచ్చిన సమస్యే. అయితే ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు వృత్తిపరంగా కంప్యూటర్ల ముందు లేక ల్యాప్టాప్ల ముందు గంటల కొద్దీ పనిచేసే వాళ్ళలో కూడా ఈ సమస్య బాగానే కనిపిస్తుంది.
0: దీంతో పాటు నడుము నొప్పి కూడా వాళ్ళకి చాలా కామన్.
1: సరే, ఇది కాకుండా వయస్సు కారణంగా, వయసు పెరిగిన తర్వాత సహజంగానే శరీరంలో వచ్చే క్షీణతలు ఏవైతే ఉంటాయో, అట్లాగే మెడ భాగంలో కూడా ఎముకల్లో కానీ కండరాల్లో కానీ ఏదైతే క్షీణించడం జరుగుతుందో దానివల్ల వచ్చే మెడ నొప్పి ఎట్లా ఉంటుంది?
0: దానివల్ల వచ్చేది చాలా తక్కువగా అనిపిస్తుంది మేము మిగతా వాళ్ళతో ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న కండిషన్స్లో చూసుకుంటే.
1: కానీ ఏ వయసు తర్వాత
0: అది
1: వచ్చిన వాళ్ళలో ఈ మెడ నొప్పి లక్షణాలు
0: ఇప్పుడు ఉన్న ఆధునిక దాన్ని బట్టి 45 నుంచి 50-55 మధ్య కనిపిస్తుంది. కొంతమందికి అయితే 70 ఏళ్ళైనా కనిపించదు, ఎందుకంటే వాళ్ళు రోజు పాటించే పద్ధతులు కావచ్చు. ఎక్కువ మందిలో మొబైల్ యూసేజ్ చేయని వాళ్ళలో కనిపించట్లేదు, చేసిన వాళ్ళలోనే కనిపిస్తుంది. ఎక్కడ ఏది రీజన్ అని ఎత్తుకుతే మొబైల్ అన్నా ఉంటుంది, టీవీ అన్నా ఉంటుంది,
1: కంప్యూటర్ అయినా ఉండొచ్చు,
0: ఏజ్డ్ అంటే పాత జనరేషన్ వాళ్ళు కంప్యూటర్ తక్కువ వాడుతున్నారు, టీవీ ఒకటి మొబైల్ ఒకటి.
1: సరే, ఇదేమో ఆధునిక కాలం వల్ల వచ్చిన పరిస్థితుల వల్ల ఏర్పడుతున్న సమస్య. కానీ ఇప్పుడు సంప్రదాయ వృత్తులు ఉన్నాయనుకోండి, వ్యవసాయం పని ఉంది లేక ఇంకేదైనా వృత్తులు ఉండవచ్చు, వాటిల్లో కూడా నాగలి దున్నేటప్పుడు మెడ వంచి పని చేయాల్సి ఉంటుంది, తవ్వకం పని చేసేటప్పుడు మెడ వంచి చాలాసేపు పని చేయాల్సి వస్తుంది. వాళ్లలో ఈ సమస్య ఎక్కువ మందిలో కనిపించదా?
0: చిన్నప్పటి నుంచి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్లకు రోజు కొద్ది కొద్ది పెంచుకోవడం వల్ల కండకు బలం పెరిగి ఆసత్తా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను 25 కేజీలు బరువు లేపాలంటే లేపలేని పరిస్థితి, అదే పని చేసేవాళ్ళు 50 కేజీలు బరువు లేపగలరు, 100 కేజీలు లేపగలరు, అట్లా చేసే వాళ్ళకు ఉంటారు. కొత్తగా మొదలు పెట్టారు లేదంటే ఎక్కువగా కిందికి వంచి కొన్ని సంవత్సరాల పాటు 15 ఏళ్ళు పనిచేశారు, అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో మళ్ళీ అలవాట్లు, తిండికి సంబంధించిన అలవాట్లు మార్పు వల్ల జరుగుతున్నాయి, లేదంటే చాలా తక్కువ మందిలో కనిపిస్తుందండి. ఇంకా దాంతోపాటి బీడి కార్మికులు కూర్చొని 4-5 గంటలు లేవకుండా కిందికి మెడ వంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది, వాళ్ళు రోజుకు సంపాదించేది కొంత వందల్లో ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి డాక్టర్ల చుట్టూ తిరగాలంటే వేలల్లో ఖర్చు పెట్టే పరిస్థితి అయిపోయింది. అక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒక 45 నిమిషాలు చేసి, ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయడం కానీ అట్లా ఇలా వాకింగ్ చేయడం కానీ చేసి మళ్ళీ చేసుకోవచ్చు.
1: ఈ మాట అన్నారు కాబట్టి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళు లేక సెల్ ఫోన్ మీదే దృష్టి పెట్టి గంటల కొద్ది పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఆ పని పూర్తిగా మానుకోమంటే మానుకుంటారో లేదో లేక వీలవుతుందో లేదో అనే సమస్య ఉండవచ్చును. కానీ కొంత వ్యవధి తర్వాత అలాగే మెడని అట్లాగే ఉంచకుండా లేచి వేరే రకంగా పనిచేస్తే, ఆ పని నుంచి ఒక 5 నిమిషాలు విరామం ఇచ్చి కొంత వ్యాయామం లాంటివి చేస్తే ఆ పరిస్థితి ముదరకుండా పెరగకుండా అసలు రాకుండా కూడా చూసుకునే వీలుందని మీరు చెప్తున్నారు. అయితే ప్రతి 8 నిమిషాలకి
0: 40-45 నిమిషాలకు ఒకసారి
1: పని మానుకొని
0: ఒక 5-10 నిమిషాలు
1: ఏం చేయాలంటారు?
0: మెడ అటు ఇటు తిప్పడం, పక్కకి వంచడం, పైకి కిందికి తిప్పడం, ఇట్లా ఒక 10 సార్లు చేసి కూర్చున్న ప్లేస్ నుంచి లేచి ఒక 10 అడుగులు లేదా ఒక 5 నిమిషాలు
1: నడవడం
0: లాంటివి చేయాలి. చేస్తే ఈ సమస్య పెద్దది కాకుండా ఆపచ్చు.
1: దృష్టితో అట్లా పనిచేస్తూ
0: ప్లస్ వాళ్ళు ఎక్కువ కాలం ఈ పని చేసుకోవచ్చు. ఇప్పుడు ముదిరిపోయింది అంటే డాక్టర్ కానీ వాళ్ళు కూడా చేసే పరిస్థితి ఉండదు, పని ఆపుకునే పరిస్థితి. సంపాదన ఆపుకోకుండా చేసుకోవాలి దీర్ఘకాలం అంటే మధ్య మధ్యలో కంపల్సరీ ఒక 10 నిమిషాలన్నా గ్యాప్ ఇవ్వాలి.
1: మీరు చెప్పిన ఈ 2-3 చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మెడ నొప్పి సమస్యను దాదాపుగా నివారించవచ్చు అని మీరు గట్టిగా చెప్పగలుగుతున్నారు. సరే, కానీ ఇప్పటికే మెడ వంచి రకరకాల పనులు చేస్తూ ఈ సమస్యను పెద్దగా చేసుకున్న వాళ్ళు, మెడ నొప్పి సమస్యను తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్లకు డాక్టర్లు ఎటువంటి చికిత్సనిస్తారు? అంటే మీలాగా ఫిజియోథెరపీ భౌతిక చికిత్స చేస్తున్న నిపుణుల దగ్గరికి ఎప్పుడు వాళ్ళు వస్తారు, అక్కడ ఎటువంటి చికిత్స వాళ్లకు చేసే అవకాశం ఉంటుంది?
0: ఏదైతే ఉందో మెడ నొప్పి మూడు రకాలుగా తీసుకుంటామండి. స్టార్టింగ్ స్టేజ్, మీడియం క్రానిక్ అంటే ముదిరిపోవడం.
1: ముదిరిపోయింది
0: అంటే అప్పుడు నరాలు ఒత్తుకొని చేతులు గుంజడం, తిమ్మిళ్ళు రావడం, మెడ తిప్పడం, ఇవన్నీ ఉంటాయి. ఒక్కోసారి బెడ్ మించి లేస్తే పడిపోయే పరిస్థితి, మెడ తిప్పలేని పరిస్థితిలో కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి అంటే ట్రాక్షన్ అని ఒక టెక్నిక్ వాడతాము. మెడ భాగంలో వాపు దిగడానికి కొన్ని ఎలక్ట్రికల్ మొడాలిటీస్ వాడతాము.
1: ట్రాక్షన్ అంటే అటు ఇటు
0: గుంజడానికి మిషన్ తో
1: రెండు వైపు
0: మైల్డ్ గా ట్రాక్షన్ మెడని
1: సాగదీయడం.
0: దానివల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గుతుంది మెడలో నరాల మీద. తర్వాత నొప్పి తగ్గిన తర్వాత, వాపు తగ్గిన తర్వాత కండకు బలం పెంచడానికి వ్యాయామాలు చెప్తాం. అవి రెగ్యులర్గా చేసుకుంటే పెద్దది కాకుండా కాపాడు, అంటే ఉన్న దగ్గర ఆపేసి దాన్ని ఇంకా ముదిరిపోకుండా కాపాడుకోవచ్చు.
1: అంటే మీరైనా వైద్యులైనా కూడా ఇదే చెప్తారా?
0: వైద్యులైనా ఇదే చెప్తారు. కాదంటే అక్కడ కొన్ని మెడిసిన్స్ వాడేసి ఇమీడియట్ రిలీఫ్ వచ్చిన తర్వాత
1: నొప్పి తగ్గడం
0: మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం.
1: భౌతిక చికిత్స లేక ఫిజియోథెరపీ అనేది ముఖ్యమైన అంశంగా
0: ముఖ్యమైన, పెద్దది కాకుండా కాపాడుకోవడానికి ఆపడానికి చాలా ముఖ్యమైన పద్ధతి.
1: ఇట్లా వాళ్లకు కొంత దాని నుంచి ముక్తి లభించిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వ్యాయామాలు ప్రతిరోజు చేయాలి.
0: రోజు ఒక 10 నిమిషాలన్నా చేయాలి. ఆ మెడకు సంబంధించిన వ్యాయామాలు ఏదైతే మెయిన్ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన వ్యాయామాలు ఒక 10-15 నిమిషాలు చేయాలి. చేస్తే ముందు ముందు పెద్దది కాకుండా ఉంటుంది, ప్లస్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ చుట్టూ తిరిగి అవసరం లేకుండా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మొత్తం మీద జీవన శైలి లేక అలవాట్లు అనేవి ఈ మెడ నొప్పికి ముఖ్యమైన కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. అలవాట్ల విషయంలో మనం కొంత జాగ్రత్త తీసుకొని మీరు చెప్పినట్టుగా ఒకే రీతిలో మెడను వంచి మెడను నిలబెట్టి ఒకే రీతిలో పనిచేయడం కాకుండా అప్పుడప్పుడు మెడకి కొంత విశ్రాంతినిస్తూ లేక మెడకి వేరే రకమైన పని కల్పిస్తూ ఇతర రకాలుగా దాన్ని కదిలిస్తూ ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండవచ్చు. ఇది కాకుండా ఆహారానికి సంబంధించిన ఏమైనా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉందా, లేక విశ్రాంతికి సంబంధించిన ఏమైనా విషయాలు కూడా మనం మెడ నొప్పికి సంబంధించి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలా?
0: అవునండి. ఆహార విషయాల్లో విటమిన్ డి, కాల్షియం ఈ రెండు ఆహారాలు తీసుకొని మెయిన్ విశ్రాంతి అప్పుడు పెద్ద మెత్త వాడకూడదు. పిల్లు అంటాం పెద్ద దిండు కానీ మెత్త కానీ,
1: పెద్దదంటే బాగా మందం
0: కింద చేపెట్టి పడుకోవడం.
1: మెత్త లేక దిండు అనేది ఎంతలా ఉండాలంటారు?
0: మన పిడికిలు బిగిస్తే ఎంత వస్తుందో అంతలా ఉండి మెత్తని భుజాల వరకు పెట్టుకొని పడుకోవాలి.
1: అంటే ఒక 2-2.5 అంగుళాల కంటే
0: ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ పక్కకి తిరిగి పడుకునే అలవాటు ఉంటే మెత్తనే గడ్డం కిందికి తీసుకోవాలి, చేపెట్టి పడుకోకూడదు. ఇలా చేస్తే దాదాపుగా మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు.
1: మెత్త లేక దిండు వాడటం అవసరం అంటారా?
0: కంపల్సరీ అవసరం అండి. అది లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే మెడ ఎనికి వెళ్లే భాగం ఉంటుంది సీదా పడుకున్నప్పుడు, దానివల్ల కరెక్ట్గా మన పిడికిలు అంతా
1: వాడుకోవడం గురించి మీరు అన్నారు. ఇప్పుడు వాహనాలు ముఖ్యంగా కార్లలో లేక బస్సుల్లో గంటల కొద్దీ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మెడకు ఎటువంటి ఆధారాన్ని లేక సపోర్టును కల్పిస్తే బాగుంటుంది?
0: ఇబ్బంది లేని వాళ్ళు, ఇబ్బంది ఉన్నవాళ్ళైనా సరే మెయిన్గా బస్సులో ప్రయాణం చేసినప్పుడు మధ్య సీట్లలో కూర్చోవాలి. దానివల్ల మెడ మీద ఒత్తిడి తక్కువ ఉంటుంది. ప్రాబ్లం ఉన్నవాళ్ళు సర్వైకల్ కాలర్ అంటాం.
1: ఎందుకు మధ్య సీట్లలో ఏముంటుంది?
0: బస్సు ఎత్తి వేసినప్పుడు ఆ ప్రెషర్ అనేది మధ్య సీట్లో తగ్గుతుంది.
1: బస్సులో ముందరి సీట్లు కాకుండా వెనకాల సీట్లు మధ్య భాగంలో ఉండే సీట్లలో
0: కూర్చోవాలి.
1: వాహనం మధ్యలో
0: కూర్చోవాలి. నడుము నొప్పి ఉన్న వాళ్ళని సరే, మెడ నొప్పి ఉన్న వాళ్ళ సరే, ఆ ఒత్తిడి అనే సస్పెన్షన్ ఏదైతే ఉందో
1: కుదుపుల వల్ల
0: తక్కువ ఉంటుంది. ఇప్పుడున్న ఆధునికలు బైక్ ఒకటండి. బైక్ రెగ్యులర్ గా సర్వీసింగ్ చేపియాలి. షాక్ అబ్జార్బ్స్ పని చేయకపోయినా ఎత్తి వేసినప్పుడు ఆ ఒత్తిడి అనేది మొత్తం వెనుపూస మీదే ఉంటుంది. నడుము నొప్పులు, మెడ నొప్పులు,
1: షాక్ అబ్జార్బర్స్ బాగా ఉండేలా చూసుకోవాలి.
0: మనం రెగ్యులర్ గా దాని షాక్ అబ్జార్బర్స్ మాత్రం సర్వీసింగ్ చేయాలి.
1: కార్లలో వెళ్తున్నప్పుడు ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు
0: ఈ సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెడకు సపోర్ట్ కానీ లేదంటే సీటుకు సపోర్ట్ వచ్చేట్టుగా మెడ భాగాన్ని సెట్ చేసుకోవాలి.
1: వెనకాల ఒక దిండు లాంటిది ఉంచుకోవడం
0: అవునండి. ఇప్పుడు టెక్నాలజీలో వాడుతున్నారు, ఆ దిండు పెట్టుకొని మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి. వాళ్ళు కూడా కంటిన్యూస్ గా 2-3 గంటలు కొంతమంది 10 గంటలు జర్నీ చేస్తుంటారు. 2 గంటలకు ఒకసారి ఆపేసి
1: ఆపి దిగి కొద్దిగా నడిచి
0: ఒక 5 నిమిషాలు
1: మెడను కొద్దిగా అటు ఇటు తిప్పి
0: మళ్ళీ చేసుకోవాలి.
1: ఆహారం విషయంలో మీరు ఇప్పుడు డి విటమిన్ అన్నారు, కాల్షియం అన్నారు, వీటిని ఏ రకంగా తగు మాత్రం పొందడానికి?
0: విటమిన్ డి అనేది ఉదయం పూట ఎండలో కూర్చోడం మంచి పద్ధతి.
1: ఎంతసేపు కూర్చోమంటారు, ఏ సమయానికి కూర్చోమంటారు?
0: ఉదయం 9 లోపు ఒక 20 నిమిషాలు అనేది మినిమం తీసుకుంటామండి. కొంతమందికి 40 నిమిషాలు కూడా పడుతుంది, బట్ 20 నిమిషాల పాటు కూర్చొని దాని తర్వాత కాల్షియం సంబంధించిన ఫుడ్, ఆకుకూరలు కావచ్చు, గుడ్డు, పాలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, నువ్వులు, గ్రేప్స్, టొమాటో ఇవి తీసుకొని ఇట్లా కాల్షియం కోసం ఎక్కువగా తీసుకున్నప్పుడు దీంతోపాటు నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి. దీనివల్ల కిడ్నీల మీద ఒత్తిడి కాకుండా చూసుకోవాలి. ఈ రెండు పాటిస్తే ఎముకలు అనేది దృఢత్వం పెరుగుతుంది, పెరిగినప్పుడు డీజనరేషన్ తక్కువ ఉంటుంది.
1: కాల్షియం ఈ రకంగా సమీకరించుకున్న శరీరం

0: కోసం డి విటమిన్ లేకపోతే మాత్రం ఈ కాల్షియం అనే దాన్ని శరీరం పొందలేదు అనే
1: పొందలేదు,
0: విషయం కూడా ఉంది.
1: అబ్జర్ప్షన్
0: కాబట్టి
1: కాలేదు.
0: డి విటమిన్ లోపం లేకుండా కూడా చూసుకోవాలి.
1: చూసుకోవాలి.
0: డి విటమిన్ లోపం ఉందా లేదా లేక కాల్షియం లోపం ఉందా లేదా అని సులభంగా గుర్తుపట్టడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా?
1: సులభంగా అంటే చిన్న వయసులో ఒళ్ళు నొప్పులు రావడం, కండరాలు పట్టేయడం, ఇవన్నీ కారణాలు. కాల్షియం విటమిన్ డి తక్కువ ఉంటుందండి, మోస్ట్లీ విటమిన్ డి తక్కువ ఉంటుంది. నడుము నొప్పి రావడం, మెడనొప్పి రావడం, 20-25 ఏళ్ళకే మెడనొప్పులు వస్తున్నాయి. వీళ్ళందరిలో ఏంటంటే కామన్గా ఉన్న కాస్ ఎండలేక వెళ్ళారా అని అడిగితే మేము పొద్దున్న లేం సార్ ఎండలేక వెళ్ళమని చెప్తుంటారు. ఒక 6 నెలల నుంచి ఎండలేక వెళ్ళని వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల ఈజీగా కనుక్కోవచ్చు.
0: నెలల కొద్దీ ఎండను తప్పించుకొని ఉండడం అనేది ఏమాత్రం చేయదగిన పని కాదు.
1: కాదు, శరీరానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది.
0: మనం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండలో కూర్చునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, వ్యాయామం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు దాని నుండి ప్రతి 45 నిమిషాలకైనా బయటపడి శరీరానికి కొద్ది కదలికనిచ్చి మెడను అటు ఇటు కదిలించే విషయంలో కూడా శ్రద్ధగా ఉండడం అనేది మెడ నొప్పులు రాకుండా మనం రక్షించడానికి సులభమైన మార్గాలని చెప్తున్నారు. చాలా బాగున్నది డాక్టర్ గారు. దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్య కాబట్టి ఈ విషయాలు మా శ్రోతలందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాము. నమస్కారం.
1: నమస్కారం.
2: పానం పదలం శీర్షికన మెడనొప్పి కారణాలు నివారణ ఈ అంశం గురించి ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజ్తో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టినరు సుమనస్పతి రెడ్డి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
8: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇది 100.2 ఎఫ్ఎం మనసు. నిన్న నుంచి వెలువడుతున్న అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. ఈ శీర్షికన ఈరోజు విందాము ఫోక్సో చట్టం గురించి. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ గారు తన ముచ్చటలో చక్కటి వివరాలను అందిస్తున్నారు. తనతో ముచ్చట పెడుతున్నారు కేలెనిన్. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం.
9: ఈ మధ్య కాలంలో అక్కడక్కడ జరుగుతున్న కొన్ని దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో మనం పోక్సో చట్టం అన్న పదాన్ని బాగా వింటూ ఉన్నాం. మరి అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏమి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి, ఈ ముచ్చట్లు చెప్పతందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎండ్రాల నగేష్ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ పోక్సో చట్టం గురించి, అది ఏ రకంగా రక్షణ కల్పిస్తున్నది, అది ఏ సందర్భాల్లో ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు, ఈ ముచ్చట్లు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నగేష్ గారు.
10: నమస్కారం అండి.
9: అయితే మనం ఈ మధ్య కాలంలో ఈ పోక్సో చట్టం అన్న పదాన్ని గురించి చాలా వింటూ ఉన్నాం కదా, అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏమి, ఇది ఏ రకమైన ప్రయోజనం కల్పిస్తున్నది, దీని గురించి చెప్తారా?
10: ప్రపంచంలో ఎక్కువ మంది చిన్నపిల్లల సంఖ్య ఏ దేశంలో ఉందంటే అది మన భారతదేశంలో ఉంది. అయితే ఎప్పుడైతే చిన్నపిల్లల యొక్క జనాభా ఎక్కువ ఉందో, ఎట్ ది సేమ్ టైం ఏమైపోతున్నదంటే ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు లైంగికంగా వేధించడం కానీ లేకపోతే సెక్సువల్గా వాళ్ళని హరాస్ చేయడం కానీ ఈ రకమైనటువంటి ఆకృత్యాలకు చాలామంది ఒడిగడుతున్నారు. అయితే చిన్నపిల్లలను మరి ఇలాంటి ఆకృత్యాల నుండి, లైంగిక వేధింపుల నుండి, దాడుల నుండి రక్షించడానికి మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే 2012 నవంబర్ 14 పోక్సో యాక్ట్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేసింది. దీని ప్రకారం ఏంటంటే పోక్సో యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల లోపట అమ్మాయిలు, ఆడపిల్లలకు ఎవరైనా లైంగిక వేధింపులు గాని లేకపోతే వాళ్ళని సెక్సువల్గా గానీ హరాస్మెంట్ చేస్తే వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడానికి.

0: రావడానికి, వాళ్ళని శిక్షించడానికి చట్టం తీసుకురావడం జరిగింది. మేజర్ గా ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే ఇది చాలా సీరియస్, అంటే గ్రేవ్ సీరియస్ యాక్ట్ అన్నమాట. అంటే మీరు చూస్తా ఉన్నారు ఈ మధ్య టీవీలలో మాధ్యమంలో చూస్తా ఉన్నాం నాలుగైదేళ్ళ చిన్న పిల్లలని, చిన్నారులని. మొన్న రీసెంట్లీ అయితే ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు వరంగల్ చిన్నారి మీద కూడా అఘాయిత్యానికి పాల్పడినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని రీసెంట్లీ పార్లమెంట్లో ఏం చేశారంటే, ఈ 2019లో ఎవరైనా చిన్నారుల మీద సెక్సువల్ గా అఘాయిత్యానికి పాల్పడితే వాళ్లకు డెత్ పెనాల్టీ, అంటే మరణ శిక్ష విధించేందుకు కూడా మన ప్రభుత్వం చట్టం చేసిందన్నమాట. మళ్ళొకటి, దీంట్లో పట పోక్సో యాక్ట్ కింద ఏవైతే కేసులు నమోదైతాయో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్పెషల్ కోర్ట్ అనేటువంటిది ఉంటుంది, జిల్లా న్యాయమూర్తి మాత్రమే ఈ యొక్క కేసులను విచారిస్తారు. అయితే ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ ప్రకారం ఏంటి సార్ అంటే, ఇప్పుడు దీంట్లో పట మినిమం పనిష్మెంట్ 6 నెలల నుంచి 12 నెలలు మినిమం, మాక్సిమం డెత్ పెనాల్టీ. లేదంటే ఇప్పుడు కొందరు చిన్న పిల్లలను మేము ప్రేమిస్తున్నామని చెప్పేసి లే వాళ్ళ వెంట పడడం, అదే విధంగా ఇంకా వాళ్ళను వేరే రకంగా వేధించడం, ఇలాంటివి చేస్తే గనక వాళ్ళ యొక్క అవుట్రేజ్ ద మాడెస్టీ, అంటే సమాజంలో వాళ్ళ యొక్క అవమానపరిచే విధంగా ఎవరైనా గనక ప్రవర్తిస్తే సెక్షన్ 8 ప్రకారం, సెక్షన్ 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం కోర్టు మినిమం 5 సంవత్సరాల పనిష్మెంట్ వేయచ్చు, ఈవెన్ 10 సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ అనేటువంటిది విధించడానికి ఆస్కారం ఉన్నది.
1: అంటే ఇది 18 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి బాలికలు గాని యువతుల్ని గాని ఎవరైనా వాళ్ళ పట్ల అసభ్యకరంగా లేదా వాళ్ళని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తే వాళ్లకు ఈ చట్టం ప్రకారం 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదంటారు. ఇంకా ఏ సందర్భాల్లో ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు
0: చూడండి, చిన్న పిల్లలు బిలో 18 ఇయర్స్ లోపల ఉన్నా గాని, ఈవెన్ ఆ పిల్లల యొక్క కన్సెంట్ ఉన్నా గాని, అంటే వాళ్ళ సమ్మతంతో గాని ఎవరైనా వాళ్ళని ప్రేమించామని చెప్పేసి, అంటే ప్రొక్యూరింగ్ ఏ మైనర్ గర్ల్ విత్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ లవ్, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
1: అంటే మోసపూరితమైన మాట, నువ్వు
0: నేను నిన్ను అంటే నాకు ఇష్టం అని చెప్పి, ఈవెన్ ఆ యొక్క 18 సంవత్సరాల యొక్క పాప యొక్క అంగీకారంతో చేసినా గాని ఇది నేరమే.
1: అంటే ఏదో రకమైన మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి మైనర్ బాలికల్ని వెతికెళ్లడం కూడా నేరమే.
0: నేరమే. ఇక అదే విధంగా దీంట్లో పట వాళ్ళ యొక్క వీడియోలు తీయడం పోర్నోగ్రఫీ, అంటే
1: వాళ్ళ అనుమతి లేకుండా,
0: వాళ్ళ అనుమతి లేకుండా అసభ్యకరమైనటువంటి అశ్లీల వీడియోలు తీయడం గానీ, లేకపోతే వాళ్ళను ఇంకా అబ్యూజింగ్ చేయడం, వాళ్ళని ఏదో అనేక రకాలుగా అంటే అవమానకర రీతిలో వేధించడం, తిట్టడం గానీ కొట్టడం గానీ వాళ్ళ వెంబడించడం గానీ ఏం చేసినా గానీ దీంట్లో పట ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయంటే, ఈవెను పోక్సో ఈ అంటే ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉన్నది.
1: కొంతమంది నేరుగా వచ్చి ఇవ్వలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఈ చట్టం కింద ఎవరైనా వేధింపులకు పాల్పడితే వాళ్ళపైన ఫిర్యాదు చేయొచ్చు అంటారు.
0: అదే విధంగా ఇంకా కొత్త ఈ చట్టం ప్రకారం ఏమిటంటే, 18 సంవత్సరాల లోపల చిన్న పిల్లల మీద అఘాయిత్యం జరిగింది అని తెలిసిన తర్వాత ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ అధికారి కావాలని గనక ఆ యొక్క కేసును పక్కదోవ పట్టించినా గానీ ఆ యొక్క అధికారికి కూడా శిక్ష విధించే విధంగా కఠినతరమైనటువంటి ఈ చట్టం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పోక్సో యాక్ట్ తో పాటు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ కూడా విధిస్తారు. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లల యొక్క మాడెస్టీని అంటే వాళ్ళ పరువు పోయే విధంగా, అదేవిధంగా వాళ్ళ మీద సెక్సువల్ హరాస్మెంట్ అంటే అత్యాచారం చేశారనుకోండి, ఈవెన్ దాని ప్రకారము 376 ఐపీసీ లో ఏం చెప్తా అంటే అత్యాచారం, ఈ అత్యాచారం ప్రకారము ముందు 10 సంవత్సరాల పనిష్మెంట్ ఉంటుంది ఐపీసీ ప్రకారం. కానీ చిన్న పిల్లల మీద అత్యాచారం కనుక చేసినట్లయితే మరణ దండన, డెత్ పెనాల్టీ అనేటువంటిది విధించడానికి రీసెంట్లీ పార్లమెంట్ లోపల 2019లో కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ అనేటువంటిది తీసుకురావడం, అంటే సవరణ తీసుకురావడం జరిగింది.
1: ఇప్పుడు ఈ 2012లో ఏదైతే మైనర్ బాలికల మీద ఈ లైంగిక వేధింపుల నిరోధం కోసం తీసుకొచ్చిన ఈ చట్టంలో 2019లో కొంత సవరణలు తీసి ఈ చట్టాన్ని ఇంకా కట్టుదిట్టం
0: చేశారు. మళ్ళా మెయిన్ గా చైల్డ్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేటువంటిది వీటిని సూపర్విజన్ చేస్తుంది. మెయిన్ గా పోక్సో యాక్ట్ ప్రకారము ఏ వ్యక్తి మీదనన్నా ఒకవేళ ఒకసారి కేసు రిజిస్టర్ అయిందనుకోండి, ఆ ఒక్క

0: ఆదితురాలు చిన్నపిల్ల, సింగిల్ టెస్టిమోనీ సఫిషియంట్ కన్విక్ట్ ద అక్యూజ్డ్. అంటే చిన్నపిల్ల కోర్టులో వచ్చేసి నాకు ఈ రకమైన వేధింపులు జరిగినాయి, నా పట్ల సెక్సువల్ హరాస్మెంట్ జరిగింది అని కోర్టులో గనక ఆమె సాక్ష్యం చెప్పినట్లయితే, ఈ యొక్క యాక్ట్ ప్రకారం జడ్జి గారు ఆమె యొక్క వాగ్మూలాన్ని నమ్మి ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది విధించేటట్లు దీంట్లో సాక్షులు చెప్పే అవసరం కూడా లేదు. అంటే ఇంకా వేరే సాక్షులు చెప్పకున్నా గానీ కేవలం బాధిత చిన్నారి, బాధిత ఆడపిల్ల ఎవరైనా గనక కోర్టులో గనక సాక్ష్యం చెప్పినట్లయితే ఆమె యొక్క సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడానికి ఆస్కారం ఉంది.
1: చాలా సంతోషం నగేష్ గారు. ఇటీవల కాలంలో ఎంతో చర్చల్లోకి వచ్చిన, ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ పోక్సో చట్టం గురించి సవివరంగా తెలియజేసిండ్రు. ముఖ్యంగా ఈ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి, తప్పు చేసిన వారి పట్ల ఏ రకంగా శిక్షలు అమలు చేస్తున్నాయనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే చట్టం ద్వారా మార్పు కాదు కానీ మనిషి ఆలోచనల్లో మార్పు వచ్చి నైతిక బాధ్యతల్ని పెంపొందించుకొని ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు అడుగులు వేయాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు. నమస్కారం.
2: న్యాయం చట్టం ఈ శీర్షికన ఫోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ గారి ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టింది కేలేనేన్.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9999227979. నిర్మల్ వండర్ ల్యాండ్.
2: తెలంగాణ ఈ ఆశాభాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది నాలుగు జిల్లాల కుమ్రం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు ప్రముఖ రచయిత సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి. విభిన్న రంగాలలో తెలుగు వెలుగులను పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలితనం, సాహితీ సముద్రాన్ని అత్యంత అధ్యయనాశక్తితో మధించి కవితా ప్రజ్ఞను సంపాదించుకున్నారు. నాటి రాజభాష ఉర్దూతో పాటు ఫారసీ, ఆంగ్లంలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించిండ్రు. గొప్ప పత్రికా సంపాదకులుగా పేరు పొందిండ్రు. పద్యకవిగా, కథారచయితగా, నవలాకర్తగా, నాటకకర్తగా, వ్యాసకర్తగా కీర్తి సంపాదించినటువంటి సురవరం తెలుగు సాంస్కృతిక గోపురం. అక్షరాస్యత 4-5% మించని కాలంలో ఉర్దూ పత్రికలో సంచరించటమే ప్రతిష్టగా భావించే సమయంలోనే తెలుగు భాషకు, సంస్కృతికి ఎంతో సేవ చేసిన ప్రతాపరెడ్డిని వైతాళికులుగా పేర్కొనడం సమంజసమే. ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రతాపరెడ్డి పేరు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎన్ని తరాలు దాటినా తెలుగువారికి అన్ని విధాల స్ఫూర్తి ప్రదాత సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. మరి ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ ఆధునిక యుగస్వరం సురవరం అనంటూ కవి రచయిత చిందమాషన్న తన ప్రసంగంలో ఇంకా చక్కగా వివరణలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని విందాము.
4: సురవరం తెలంగాణ ఆధునిక యుగస్వరం, సారస్వత గిరిశిఖరం. ఆయన మన స్వాభిమాన ప్రతీక. తెలంగాణలో కవులు పూజ్యమంటే ఇల్లిల్లు తిరిగి తెలంగాణ కవుల కవితల్ని సేకరించి ఆయన ఎగిరేసిన జయపతాక గోలకొండ కవుల సంచిక. అటువంటి మహనీయులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు. మహబూబ్ నగర్ జిల్లాలోని బోరవెల్లి గ్రామంలో 1896 మే 28 నాడు రంగమ్మ నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు. ఆయన పుట్టిన ఊరు ఆయన సొంతూరు కాదు. ఆయన తండ్రి నారాయణరెడ్డి అన్నం మీద అలిగి ఈ ఊరికొచ్చిండు. సొంతూరు మాత్రం ఇటిక్యాలపాడు. తారెడ్డి గారిని హైదరాబాద్ తీసుకొచ్చి నిజాం కాలేజీలో ఎఫ్ఏ అంటే ఇంటర్మీడియట్లో

ప్రవేశపెట్టించిండు. ఎఫ్ఏలో ఉండగానే 1916లో పద్మావతితో ప్రేమ పెళ్లి అయింది. వివాహం విద్యా వినాశనం అన్నది మాత్రం ప్రతాపరెడ్డి గారి విషయంలో వర్తించలేదనాలి. పై చదువులకై 1917లో మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో బీఏలో చేరినాడు. చిన్నాన బలవంతం వల్ల బీఎల్ ఎల్ఎల్బీలో చేరి 1924లో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రతి తరగతిలో ఫెయిల్ అయినప్పటికీ పట్టుదలతో పాస్ కావడం కొసమెరుపు. ఎఫ్ఏలో వదిలేసిన సంస్కృత అధ్యయనం బీఏలో మళ్లీ కొనసాగింది. అయితే దీనికోసం చాలా కష్టపడవలసి వచ్చింది. వేదం వెంకటరాయ శాస్త్రి సిఫారసుతో ఆ కాలేజీలో సంస్కృత కళాశాల అధిపతి అయిన కుప్పుస్వామి ప్రతాపరెడ్డి సంస్కృత భాషా పరిచయాన్ని పరీక్షించి తృప్తి చెంది సంస్కృతాన్ని పాఠ్యాంశంగా ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే ఆయన ఒక షరతు పెట్టాడు, మాంసాహారాన్ని వదులుకోవాలన్నాడు. అందుకు ప్రతాపరెడ్డి ఒప్పుకొని జీవితాంతం మాంసాహారాన్ని త్యజించారు. సంస్కృత అధ్యయనం భవిష్యత్తులో ప్రతాపరెడ్డికి ఎంతో ఉపయోగపడింది. తెలుగు సంస్కృత సాహిత్యాల మీద పట్టు సాధించడానికి, పండితుడిగా గనుతికెక్కడానికి, అనేక రచనలు చేయడానికి ఇది దోహదం చేసింది. ఈ సమయంలో మద్రాసులో అనేక మంది సంస్కృత తెలుగు సాహితీవేత్తలతో పరిచయం ఏర్పడింది. అందువల్ల ఆయనలో సాహిత్యాధ్యయనం పట్ల, సాహిత్య సృజన పట్ల, పరిశోధన పట్ల మక్కువ ఏర్పడింది. కవిత్వం రాసిండు, గ్రంథాలయాల్లో ప్రతిరోజు గంటల కొలది అనేక పుస్తకాలను చదివిండు, వ్యాసాలు రాసిండు. ఇలా సాహిత్య జీవితానికి ఇక్కడ పునాది పడింది. ఒక రకంగా ప్రతాపరెడ్డి భవిష్యత్తు సాహిత్య సామాజిక రాజకీయ పథానికి మద్రాసులో ప్రాతిపాదిక ఏర్పడింది. తర్వాతి రోజుల్లో 1918లో స్థాపించిన రెడ్డి హాస్టల్ బాధ్యతలు కొత్వాల్ రామకృష్ణారెడ్డి గారి మీదున్న గౌరవంతో స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించారు. ఈ బాధ్యత చిన్నదైనా గోల్కొండ పత్రిక సంపాదకుడు కావడం లాంటి భవిష్యత్తు జీవిత మలుపులకు కారణమైంది. అలా గోల్కొండ పత్రిక 10/5/1926 మొదటి ప్రతి బయటకొచ్చింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి 1926 నుండి 1944 వరకు 1461 రచనలు చేసిండు. తెలంగాణలో 20వ శతాబ్దంలో మొదటి ఉద్యమం గ్రంథాలయోద్యమమే. 1872లోనే ఇక్కడ తొలి గ్రంథాలయం వెలిసినా అది ఉద్యమ రూపం ధరించింది. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయ స్థాపనతోనే ఈ ఉద్యమానికి సురవరం ఎంతో దోహదం చేసిండు. రెడ్డి హాస్టల్ బాధ్యత చేపట్టిన నాటి నుంచే ఆ దోహదం మొదలైంది. 1000 పుస్తకాలున్న ఆ గ్రంథాలయాన్ని 12,000 పుస్తకాలు గలదానిగా అభివృద్ది చేసిండు. రాజు ఉత్థాన పతనాలు దీనిలోని ఇతివృత్తం. 2వ నాటకం భక్త తుకారాం, అస్పృశ్యత నిషేధం, కుల సమానత్వ భావన అనే ప్రజాస్వామిక లక్ష్యానికి అనుగుణమైన తుకారాం కథ ఈ నాటక ఇతివృత్తం. 3వ నాటకం పేరులేని సాంఘిక నాటకం. ఈ అసంపూర్ణ నాటకం పూర్తి ఆధునికమైనది. భూస్వామ్య కుటుంబానికి చెందిన జానకి తండ్రి పెళ్లి సంబంధం చూడడం, జానకి వేరొకతరిని ప్రేమించడం, ఆడపాప ఆ ప్రేయసి ప్రియుల మధ్య రాయబారం నేర్పడం ఈ నాటక ఇతివృత్తం. ఇవేగాక ఏకలవ్య, ధర్మాసనం, చంద్రయ్య భీమ, పెండ్లి బేరం, సుల్తాన్ హుమాయూన్ వంటి నాటికలు కూడా రచించారు. చరిత్ర రచనలో సిద్ధహస్తులైన ప్రతాపరెడ్డి గారు చరిత్రలు రాసిండు, జీవిత చరిత్రలు కూడా రాసిండు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర జగత్ప్రసిద్ధం. తెలుగులో మొట్టమొదటిసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దీనికే వచ్చిందనేది తెలిసిన విషయమే. సురవరం రాసిన మొదటి జీవిత చరిత్ర రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి. ఇంకా హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, యువజన విజ్ఞానం, రామాయణ విశేషాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాలను పరిశోధనాత్మక గ్రంథాలుగా విమర్శకులు భావించారు. కాని సురవరం గారి కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు అనే సృజనాత్మక రచనలను మినహాయిస్తే మిగతా ప్రతి రచన పరిశోధనాత్మకంగానే ఉంటుంది. ఇవేగాక యువజన విజ్ఞానం, గ్రామజన దర్పణం, సంగోద్ధరణం, పూనా వ్యవసాయ ప్రదర్శనము, మద్యపానము లాంటి చిన్నాచితక రచనల్లో జాగీరులలోని స్థితిగతులు, ప్రజాధికారములు ముఖ్యమైనవి. సురవరం సంపూర్ణమైన శతకం రాయకపోయినా దాని నాడిని కొన్ని పద్యాల్లోనే పట్టుకున్నాడు. అందుకు ఈ పద్యాలు దాఖలా. విఘ్నుడగు వాడు మెప్పొందు వికృతుడైన, సుందరుండగు మూర్ఖుని జూడరెవరు,
వాసరలు గల్గు కురువేరు వాసికెక్కు అందమైనట్టి మోదుగనడగరెవరు జ్ఞానియగు వాడు నమ్రత భూనియుండు ధాన్య బరమున తల ముగ్గుదంటు వడువు అల్పుడెప్పుడు వాచలుడై తనర్చు ఢమ ఢమ ధ్వని.

సుమ్ము కూత మాత్రము భిన్నమై కొరలుచుండు మనుజులందున నీచోత్వమత్వములను చైద్యముల చేతనే విమర్శింపవలయు బలియు దర్పంబునడిగింపవలయునేని బల

అని తన నీతి పంచకంలో రాశాడు. ఎంత గొప్పగా నీతిని మర్మగర్భంగా వెలుబుచ్చాడు. ప్రియుడు తన వేదనను తర్కబద్ధంగా వివరించే తీరును అద్భుతంగా చెప్తాడు. తరుణి

0: లట్లు మోహమునది వెపైబడు పులుగులట్లు అర్పణము చేసి తిని ప్రాణమతివనీకు. ఇవేగాక సుమారు 40కి పైగా వ్యాసాలు రాసిండు. తొలి ఆధునిక విమర్శకుడుగా సురవరంను గుర్తించారు. ఇంత గొప్ప వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి రోజు వారిని స్మరించడమంటే తెలుగు సాహిత్యాన్ని ఒకసారి స్పృశించినట్టే.
1: తెలంగాణ ఆధునిక యుగస్వరం సురవరం రచయిత సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా కవి రచయిత చిందం ఆశన్న ప్రసంగాన్ని విన్నాము. శ్రోతలు, ఇంతటితో ఈరోజటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం.

రేపు పొద్దుగల్ల ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం ఉంటుంది. ఉద్యమ కవి మగ్ధూమ్ సామల రాజవర్ధన్ ప్రసంగాన్ని విందాము. కవిత శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాత్ను, ఆ తర్వాత 8:30 మార్నింగ్ న్యూస్ ను వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము. ట్యూన్ చేసి వింటనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం ను. తిరిగి మనం 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో కలుద్దాం.

0: two overs. Vaibhav Suryavanshi has been adjudged as the player of the match. Tomorrow, Rajasthan Royals will take on Gujarat Titans in qualifier 2 for a place in the final. The final match will be played on Sunday at Narendra Modi Stadium in Ahmedabad. Earlier, Royal Challengers Bengaluru stormed into the final, beating Gujarat Titans by 92 runs in the qualifier 1 match at Dharamshala on Tuesday. Two-time Paralympic champion Sumit Antil shattered his own world record in the men's javelin throw F64 category at the 8th Indian Open International Para Athletics Championships 2026 in Bengaluru yesterday, producing a throw of 72.82 meters. Representing Haryana, Antil delivered a sensational gold medal winning performance to surpass his previous world record of 73.29 meters, which he had set at the 2022 Asian Paragames in Hungshou. In Norway chess, R. Pragyananda defeated the world number one Magnus Carlsen, gripping the contest to claim 3 full points in round 3 of the tournament. In contrast, world champion D. Gukesh continued to endure a difficult run, suffering another setback after losing to Ali Reza Firozshah in the final game following a hard-fought classical draw. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. The Supreme Court of India upholding the validity of the special intensive revision conducted by the Election Commission of India is the top news in many dailies today. SIR valid, falls within ECI's powers, says SC, is the headline in Hindustan Times. The observation of Madras High Court defending free speech in a judgment on Tamil film Karuppu, that judges need not be treated as holy cows and that corruption within judiciary cannot be denied, finds front page mention in the Times of India. And finally, the Statesman mentions that a joint study by Banaras Hindu University, University of Colombo and others has revealed a 57,000-year-old human journey hidden in Sri Lankan DNA. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi chairs 51st Pragati meeting in New Delhi, reviews 7 critical infrastructure projects worth around 30,000 crore rupees. Union Home Minister Amit Shah asks authorities to demolish all illegal structures within 15 kilometers of international border. Heatwave conditions to continue over central and northwest India during next 2 days. Eid ul-Azha being celebrated in different parts of the country today with religious fervor. And in IPL cricket, Rajasthan Royals beat Sunrisers Hyderabad by 47 runs in eliminator match in New Chandigarh. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Adilabad, 1.2 FM, Manasu Ninda. Navalato. ఉత్తమ సాహిత్యపు నవలల్లోంచి ఏరి కూర్చి రూపొందించిన నవలా పట్టణ ధారావాహిక కార్యక్రమమే మా ఈ నవలతో కార్యక్రమం. ఈరోజుటి ఈ నవలతో కార్యక్రమంలో విందాము ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 40వ భాగాన్ని. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. అంతకన్నే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలను విందాము.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: నవలతో ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పట్టణం. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపినటువంటి సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పొచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాల్ని అర్పించినటువంటి మహాయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చివరి రక్తం బొట్టుదాకా బ్రిటిష్ వాళ్లకు ఎదురొడ్డి ప్రాణాలను విడిచిండ్రు అల్లూరి సీతారామరాజు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే వందల మంది అల్లూరి సీతారామరాజులను జన్మిస్తారని గంభీరంగా ధైర్యంగా బ్రిటిష్ వాళ్ల ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవల రూపంలో కళ్లకు కట్టినట్లు రచించిండ్రు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. ఇక గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహించినటువంటి సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసలని అందుకున్నది. సుమనస్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందనే చెప్పొచ్చు. మరి ఈ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 40వ భాగాన్ని ఇప్పుడు విందాము సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో.
7: పడమరణ సూర్యుడు ఎర్రబడుతున్నాడు. అటే రామరాజు తల ఉంది. అప్పుడు వచ్చాడు నూకాలు. దండాలు బాబయ్యా. అక్కడే గొంతు కూర్చున్నాడు ఆప్యాయంగా గౌరవంగా చూస్తూ. నూకాలు బావున్నావా అంతే గౌరవంగా అడిగాడు రామరాజు లేచి కూర్చుంటూ. అంతా రాములోరి దయ. బావున్నాను స్వామి అన్నాడు భక్తిగా రెండు చేతులు జోడించి. అన్నయ్య గారు అర్ధోక్తిగా ఆపేశాడు రామరాజు. ఊరెళ్ళారు బాబయ్యా అన్నాడు నీళ్లు నములుతూ నూకాలు. నూకాలు ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు రామరాజు. అంటే స్వామి నేను ఇంతలోనే అంత కొత్త మనిషినైపోయానా నవ్వుతూనే అడిగాడు రామరాజు. ఈ ఊరిలో అందరినీ చూడాలనుంది. అన్నయ్య గారిని కూడా మళ్ళీ తనే అన్నాడు రామరాజు. చాటింపుతో పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. గ్రామ ప్రజలంతా అక్కడికి గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. మొదటగా అక్కడ ప్రత్యక్షమైనవాడు చింతల అచ్చయ్య నాయుడు. రామరాజు లేచి సాదరంగా చేతులు సాచి ఆలింగనం చేసుకున్నాడు. తరువాత చింతల నారాయణస్వామి వచ్చాడు. ఎలా తెలిసిందో ఏమో కొంగసింగి నుంచి మర్రి సన్యాసి దొర వచ్చాడు. వెంటనే తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి పథకం ఆరంభించాడు రామరాజు. ఇప్పుడు కృష్ణదేవిపేట ఎస్ఐ ఎవరు? స్టేషన్లో ఎవరుంటారు? కర్రి లక్ష్మీనారాయణ. కాని ఊళ్ళో లేడు. ఏదో ట్రైనింగ్ కోసం విశాఖపట్నం వెళ్లాడని తెలిసింది. హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు, స్టేషన్ రైటర్ గంగుల రాజయ్య, సెంట్రీ కానిస్టేబుల్ చిక్కాల రామస్వామి, సింగని మరో కానిస్టేబుల్ ఉన్నారు. జగన్నాథం అని ఇంకో కానిస్టేబుల్ కూడా ఉండాలి చెప్పాడు అచ్చయ్య నాయుడు. అచ్చయ్య నాయుడు గారు, మీ భావాలు నాకు తెలుసు, మీ ధైర్యమూ తెలిసిందే. చిన్న రాయబారం చేసిపెట్టండి అన్నాడు రాజు. సంతోషంగా చేస్తాను చెప్పాడు అచ్చయ్య నాయుడు. ఒక నిమిషం తర్వాత మల్లును పిలిచాడు రామరాజు. ఇద్దరిని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆయుధాల కోసం వచ్చిన సంగతి చెప్పి వాటిని తమకు అప్పగించండన్న తన ఆదేశం గురించి చెప్పి పంపాడు. అందరినీ కూర్చోమన్నాడు గంతన్నదొర. ఎంతో ఒద్దికగా కూర్చున్న గ్రామస్తుల దగ్గరగా వచ్చాడు రామరాజు. రెండు చేతులు జోడించి చెప్పడం ఆరంభించాడు. నమస్కారం. మిమ్మల్నందరినీ చూస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక్క నిమిషం తర్వాత తన గుండె మీద తన చేత్తోనే నెమ్మదిగా చరుచుకుంటూ అన్నాడు రామరాజు. మీ ముందు నిలబడి ఉన్నది మీ శ్రీరామరాజే. మేం మొదలుపెట్టింది ఫితూరీ కాదు, ఇది ఉద్యమం. ఇప్పుడు హిందూదేశం మొత్తం తెల్లవాడి మీద ఆగ్రహంతో ఉంది. ఊరు వాడ ఉద్యమిస్తోంది. ఇదో కురుక్షేత్ర సంగ్రామం. ఆనాడు పాండవులు తమ వైపు నిలబడే వారి కోసం ఎలా అన్వేషించారో ఇప్పుడు మేమూ అంతే. మామూలు భారతీయుడు మాకు శత్రువు కాడు. మాకు కావలసింది ఆయుధాలు. నిన్న చింతపల్లి వెళ్ళినా ఇవాళ ఈ ఊరు వచ్చినా వాటికోసమే. అవి తెల్లవాడి మీద ఎక్కుపెట్టడానికే గాని సాటి భారతీయుణ్ణి బాధించడానికి కాదు. ఇళ్ల మీద పడటం, వెండి బంగారం దోచుకోవడం కలలో కూడా జరగదు. ఈ మన్యంలో ఏ ఇల్లు ఏ గడప దోపిడీకి గురి కాదు. ఫితూరీల కాలంలో కొందరు తొందరపాటుతో చేసిన పని అది. అది మర్చిపోదాం. మేము ఎక్కడికి వెళ్ళినా కోరేది ఒక్కటే, ఒకటి రెండు పూటలకు సరిపోయే భోజన సంబారాలు. అది కూడా మీరు సంతోషంగా ఇస్తేనే తీసుకుంటాం. సత్యం వద ధర్మం చర. అక్కడ అందరి మనసులు బాధపడ్డాయి రామరాజును శంకించినందుకు. 10 నిమిషాల్లో వెనక్కి వచ్చారు మల్లు, అచ్చయ్య. స్టేషన్లోకి వస్తే కాల్ చేయగలనన్నాడు సామి ఆ కానిస్టేబులు. తమరి ఆజ్ఞ లేదని ఊరుకున్నాను. మా కాడా ఉన్నాయి తుపాకులు అని చెప్పొచ్చేశాను అన్నాడు మల్లు కొంచెం ఆవేశంగా. శ్రీరామరాజు ముందు నడవగా గంతన్న, మల్లు, ఎండు పడాలు, కన్నిగాడు ఇంకో 4 తుపాకులతో మళ్లీ స్టేషన్ దగ్గరకు వెళ్లారు. వీళ్లను చూసేసరికి స్టేషన్ వదిలి పారిపోయారంతా. 7 దొరికాయి లోపల. కొంత మందుగుండు స్వాధీనమయ్యింది. లోపల నుంచి బయటకు వచ్చాడు రామరాజు. చింతపల్లిలో సేకరించిన 11 ఇప్పుడు స్వాధీనం చేసుకున్న 7, మొత్తం 18. 18 పట్టుకుని స్టేషన్ బయట వరుసగా నిలబడి గాలిలోకి కాల్చారు. రామరాజు వెంట వచ్చిన 200 పైగా ఉద్యమకారులు, గ్రామ ప్రజలు అంతా కలిసి 500 అక్కడ గుమిగూడారు. గంతన్న నినాదమిచ్చాడు, గాంధీ గారికి. అంతా స్పందించారు, జై. వందే మాతరం, మనదే రాజ్యం. అల్లూరి శ్రీరామరాజు గారికి జై. అప్పుడే జనాన్ని తప్పించుకుంటూ ముందుకు వచ్చారు కృష్ణదేవిపేట వైశ్యులు, నూతిగట్టు కామరాజు, పూసట్ల లక్ష్మోజీ తమ పనివాళ్లతో కలిసి. రామరాజుగారు, ఉడతాభక్తిగా ఈ సంబారాలు మేం సమర్పించుకుంటున్నాం, మనస్ఫూర్తిగా ఇస్తున్నాం, కాదనకండి అన్నారు. 10 బియ్యం, 4 పప్పు, ఇంకొన్ని సంబారాలు మూటల్లో మోయించుకొచ్చారు. సంతోషం అంటూ సైగ చేశాడు రామరాజు. కొండదలంలో ఎవరో ఇద్దరు వచ్చి ఆ మూటలు తీసుకున్నారు. అచ్చయ్యనాయుడు మళ్లీ రామరాజు దగ్గరగా వచ్చాడు. అచ్చయ్యగారు, రాములవారిని చూశాను. నీలకంఠేశ్వరుని కూడా దర్శనం చేసుకోవాలనుంది. ఒక్కసారి శ్రీరామ విజయనగరం కూడా అన్నాడు రామరాజు. గంతన్న, పోతరాజు కూడా వస్తామంటే వద్దని వారించాడు రామరాజు. మల్లు ఒక్కడు ఉంటే చాలునని అటూ ఇటూ చూశాడు. ఆ దరిదాపుల్లో కనిపించలేదు మల్లు. చావడి దగ్గరే వేచి ఉండమని చెప్పి అచ్చయ్యతో కలిసి బయలుదేరాడు రామరాజు. బాగా చీకటి పడిపోయింది. కొన్ని నెలల క్రితం కృష్ణదేవిపేట సంతకు వచ్చినప్పుడు మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చాడు మల్లు. ఊరి చివర ఉంది ఆ దుకాణం. అంతా శ్రీరామరాజును చూసే హడావుడిలో ఉన్నారు. దానితో అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. దలే బెన్నయ్య ఒక్కడే చిన్న ఆముదం దీపం పెట్టుకుని కూర్చునున్నాడు చిన్న గుడిసెలో. అది అతడి సారా దుకాణం. నిజానికి చాలా రహస్యంగా నడుస్తున్న వ్యాపారం అనాలి. ఎవరది? మామూలుగానే అడిగాడు బెన్నయ్య. మనం మల్లుదొర, శ్రీరామరాజుగారికి నమ్మిన బంటులం. అలాగా, ఇటొచ్చావేంటి అన్నాడు బెన్నయ్య ఆశ్చర్యంగా. ఒక డ్రాము సారాయి కావాలన్నట్టు సైగ చేశాడు మల్లు. అయ్యయ్యో స్వామి, ఈటికి దూరంగా ఉండాలనేవారు అన్నాడు బెన్నయ్య. నేను ఈటికి దగ్గరే. ఇంత కష్టపడుతున్నాం, ఇంత దూరం వచ్చాం, జేజేలు కొడుతున్నాం, ఓ సుక్క అన్నాడు మల్లు బతిమాలుతున్నట్టు. సరే ఒక డ్రాము తీసుకో అన్నాడు బెన్నయ్య. చాలు చెప్పాడు మల్లు. చిన్న గాజు గ్లాసులో పోసి ఇచ్చాడు బెన్నయ్య. అది తాగిన 2 అన్నాడు మల్లు, ఇదిగో ఇంకొక డ్రాము, నీకు పుణ్యం ఉంటది. ఇంత క్రితమే పోలీస్ స్టేషన్ను కొట్టిన సంగతి విన్నాడు బెన్నయ్య.

0: ఆ సాహసం అతణ్ణి కదిపింది. అందుకే మరో డ్రామ్ కూడా పోశాడు. 4 నిమిషాలు గడిచాయి. మల్లు అసలు రూపం బయటపడింది.
1: ఏయ్, ఇంకొకటి పోయిరా
0: అన్నాడు గద్దిస్తూ.
2: ఏంట్రో ఈ కొండోడా,
0: ఏదో స్వాములోరి మనిషినన్నావని పోశా, మళ్ళీ మాట్లాడావంటే ఇప్పుడే వెళ్ళి స్వాములారితో చెప్తా, పో ఇక్కడి నుంచి అన్నాడు బెన్నయ్య.
1: వద్దులే, వెళ్ళిపోతన్నా,
0: కొద్దిగా తూలుతూ బయలుదేరాడు. ఊళ్ళోకి అడుగుపెట్టగానే మొదట పాడిశెట్టి పెంటయ్య ఇల్లు కనిపించింది. సోమవారం సంతలో బట్టలు అమ్మి మిగిలినవి కొన్ని సందర్భాల్లో పెంటయ్య ఇంట్లో పెడుతూ ఉంటారు షావుకారులు. సంతకొచ్చినప్పుడు ఒకసారి తనే స్వయంగా బట్టలు మోసుకుని ఈ ఇంటికి వచ్చాడు మల్లు. అదే గుర్తుకొచ్చింది. వెంటనే ఇంట్లో జొరబడ్డాడు. పెంటయ్య వారిస్తున్నా అతణ్ణి పక్కకు గెంటేసి లోపలికి వెళ్లాడు. వసారాలోనే ఉన్నాయి బట్టల మూటలు. అందులో ఒకటి విప్పి ఒక పంచెల చాపు తీసుకున్నాడు. ఒక పంచె కట్టుకుని రెండోది భుజం మీద కప్పుకొని దర్జాగా బయటకు వచ్చాడు మల్లు. నీలకంఠేశ్వరుని చూసి అచ్చయ్య నాయుడుతోనే తిరిగి వస్తున్నాడు రామరాజు. రామాలయం సమీపంలోకి వచ్చాక ఆ ఇద్దరూ గమనించారు. ఆలయం అరుగుమీద ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. రామరాజు ఆయన దగ్గరగా వెళ్ళి, సూర్యాస్తమయం తరువాత భాస్కర దర్శనం, ఎంత పుణ్యం చేసుకున్నాను అన్నారు. అచ్చయ్య నాయుడు, భాస్కరుడు, రామరాజు నడుస్తున్నారు. తలంచుకునే ఉన్నాడు భాస్కరుడు. మన్నించాలి రాజుగారు, పొరబడ్డాం. 2 నిమిషాల తర్వాత అన్నాడు భాస్కర నాయుడు న్యూనతాభావంతో. ఇప్పుడు నా గుండె నిజంగా తేలికపడింది అన్నయ్య గారు, ఆనందంగా చెప్పాడు రామరాజు. మీద మాకెవ్వరికీ దురభిప్రాయం లేదు, రాదు, కానీ ఫితూరీల గతం అలాంటిది అన్నారు భాస్కరుడు. నేనైనా ఫితూరీ పేరుతో జరిగిన అరాచకాలను సమర్థించను, కాని తెల్లజాతి మీద ఫితూరీదారుల గుండెమంటను మాత్రం అర్థం చేసుకుంటాను. ఆ ఆగ్రహాన్ని వాళ్లు నిర్మాణాత్మకంగా వ్యక్తం చేయలేకపోయారు అంతే. కాని లోకం వినవలసిన నిజమైన ఒక ఆక్రోశం చెవిటివాని ముందు శంకు ఊదిన రీతిలో ఉండిపోయింది అన్నాడు రామరాజు. తెల్లవాడితో మనం పోరాడగలమా అనుమానంతోనే అడిగాడు భాస్కరుడు. గాంధీగారు పోరాడుతున్నారు కదా అన్నాడు రామరాజు. ఆ మార్గం గురించే నేను చెబుతున్నాను రాజుగారు, అర్థింపుగా చూస్తూ అన్నాడు భాస్కరుడు. ఈ జీవితానికి ఎలాంటి మలుపు ఉంటుందో అనుకునేవాణ్ణి. మాధవ సేవకు పరిమితమవుదామనుకున్న నా ఆలోచన చివరకు ఏ దిశకు సాగుతుందోనని చాలా కాలం నుంచి చూస్తున్నాను. జలియన్వాలా బాగ్, చౌరీ చౌరా వంటి దురాగతాలను నేను మరిచిపోలేకపోతున్నాను. అలాంటి రక్తపాతాలు ఇకపై జరగకుండా ఈ దొరతనానికి సమాధానం ఇవ్వాలి. గాంధీగారు మరిచిపోయినంత సులభంగా నేను వాటిని మరిచిపోలేను. జాత్యహంకారం సాగిస్తున్న పాలనలో నేను హాయిగా ఉండలేను అన్నయ్య గారు. పోరాడతాను, లేదా పోరాడి మరణిస్తాను. ఈ ధ్యేయమే మాతృదేశ సేవ వైపు నడిపింది. ఈ పుట్టుక నిజంగా ధన్యమయ్యింది. ఇంటికి రాలేను, అర్థం చేసుకోగలరు కదా. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, ఎలా కలుస్తాము, సెలవు అన్నాడు రామరాజు చేతులు జోడించి. అప్పటికే గ్రామంలో చాలామంది అక్కడికి చేరుకున్నారు. లాంతర్లు, కాగడాలు పట్టుకుని ఉన్నారు. ఎప్పుడు తీసుకొచ్చారో ఏమో, రామరాజును చూడగానే డప్పుల వాళ్లు వాయించడం మొదలుపెట్టారు. దాదాపు 200 మంది గ్రామస్తులు రామరాజును, కొండదళం సభ్యులను ఊరి చివరిదాకా సాగనంపడానికి వెళ్తున్నారు. కాగడాలు, లాంతర్ల వెలుగు, డప్పుల మోత క్రమంగా దూరమవుతూ ఉంటే ఆ వైపే చూస్తూ ఉండిపోయాడు భాస్కరుడు. ప్రతి నమస్కారం కూడా చేయడం మరచి ఊరి బయట వేచి ఉన్న మల్లు చడీచప్పుడు లేకుండా కొండదళంలోకి చొచ్చుకుపోయాడు.
3: నవలతో ఈ కార్యక్రమంలో ఆకుపచ్చ

0: సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 40వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిండ్రు సుమనస్పతి రెడ్డి. మళ్ళా వచ్చే బేస్తారన్నాడు మరొక భాగంతో మీ ముందరుంటది ఈ నవలతో కార్యక్రమం. శ్రోతలు, ఈ నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 తిరిగి బుధ గురువారాలలో పొద్దుగల 8:30 పునః ప్రసారమవుతుంది. గమనించగలరు, ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం కూడా మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు, సినిమా పాటలు ఎన్నో వేల పాటలు, మనల్ని అలరించేవి, వినోదాన్ని పంచేవి, మన రోజంతటిని ఆహ్లాదపరంగా మార్చేసేటివే కాదంటారా శ్రోతలు? శ్రోతలు, ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తన గురించి విశేషాలను ముచ్చట పెట్టుకుంటూ తను నటించిన సినిమాల్లోని పాటల్ని విందాము. మీకు నచ్చిన పాటల్ని కూడా వినాలనుకుంటే ఫోన్ చేయండి 2300981 2950 81. ఈ రెండు నెంబర్లలో ఏదొక దానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటల్ని కోరుకుండ్రి. అట్లనే బక్రీద్ పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షల్ని అందియుండ్రి. ఈ సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పటి నుంచి 10 వరకు సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు, మీకు నచ్చిన ఎన్టీఆర్ గురించి ముచ్చట చెప్పచ్చు, పసందైన పాటని కోరుకోవచ్చు ఇలాంటి సింగిడిలో. అంతకన్నా ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాము.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని.

0: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడిలో మొదటి కాలర్ మనతో మాట్లాడడానికి రామారావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడిద్దాం. శుభోదయం అండి.
1: హలో,
0: శుభోదయం మీకు రామారావు గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి ఉంది, ఆయన పేరు పెట్టుకున్న మీరు మొదటి కాలర్ గా మా సింగిడిలో ఫోన్ చేసిర్రు ఈరోజు. అవును,
1: సరే సరే మేడం.
0: సినిమాలు చూస్తుంటారా రామారావు గారు మీరు? టీవీలోనే చూస్తుంది. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది రామారావు గారు మీరు వ్యవసాయం చేయబట్టి? ఓకే, అప్పటికి ఇప్పటికి మార్పులు మస్తు వచ్చినాయి కదా, మరి ఏమనిపిస్తున్నది? పని పని తక్కువైంది, మిషన్ల తోటి పని ఎక్కువైంది కాబట్టి. రిటైర్ అయిపోయినరు ఇక మీరు? అంతేనా? రిటైర్ అయిపోయినరు, రేడియోలో పాటలు వినుకుంటూ కూర్చుంటారు ఇక. సరే, ఏ పాట వింటారు మరి ఈరోజు రామారావు గారు చెప్పండి, వినిపించేస్తాను నేను. సరే తప్పకుండా వినిపిస్తాను. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరొకసారి మీరు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మంచి పాట కోరుకోండి, ఇలాగే మీ పాట వస్తుంది వినేసేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ముఖాన్ మొటిమలా, హై బాల్, గజ్జా బొబ్బలా, హై బాల్, నడుగుల తామరా, హై బాల్, బురద పుల్లా, హై
3: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. తన అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మండలి కానీ వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ పేరు వింటేనే ప్రతి తెలుగు హృదయానికి ఒక పరవశం. మొన్నటి తరానికి సినీ కథానాయకునిగా, నిన్నటి తరానికి ప్రజానాయకునిగా, నేటి తరానికి ఒక యుగ పురుషుడిగా తరతరాలను తన్మయలను చేసే శక్తి ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు 3 తరాలకు స్ఫూర్తినిచ్చిన మంత్రాక్షరాలు, రాబోయే తరాలకు చారిత్రాత్మక అద్భుతాలు. తెలుగు జాతి ఉన్నంత దాకా ఎన్టీఆర్ గారు ఉంటారు. ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టడం అనేది వెండితెర చేసుకున్న మహాద్భాగ్యం. అక్కడితో ఆగిపోకుండా రాజకీయాల్లోకి వచ్చి తెలుగు నేలకు, జాతికి ప్రపంచస్థాయి గుర్తింపును తేవడమే కాకుండా తెలుగు ప్రజలకు సేవ చేసే రాజకీయాలను పరిచయం చేసిండ్రు ఎన్టీఆర్ గారు. తన జయంతి సందర్భంగా ఈ పాట విందాము.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమము. మీ రేడియో నేస్తం జ్యోతితో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ రోజు సింగిడి 10 గంటల వరకు కొనసాగుతుంది. 2300981 2950 081 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటల్ని ఓర్కొనరి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఖానాపూర్ మండలం గోదల పంపు విలేజ్ నుంచి సుదర్శన్ గారు మనతో పాటు ఉన్నారు. హలో, నమస్తే అండి. బాగున్నారా సార్? అవునా, వర్షం పడిందా మీ దగ్గర? మరి మాదిలాబాద్కి ఇంకా రాలేదు వర్షం. మేము పైన ఉన్నాం కదా కొండ పైన, మేము గట్టు పైన ఉన్నోళ్ళము, మీరు గట్టు కింద ఉన్నోళ్ళు. మీ వరకు వచ్చింది వర్షం, మా దాకా రాలేదు ఇంకా. అవునా, గాలి దుమారంతో పాటు వచ్చిందన్నమాట. అయ్యో రామ, ఇప్పుడు మీ దగ్గర పండిన పంటలేంటి? మా దగ్గర అయితే జొన్నలు ఎక్కువగా పండి ఉన్నాయి. పాపం వర్షం పడితే జొన్నలు అన్ని నాశనం అయిపోతాయి. మీ దగ్గర ఏం పంట ఉంది? వరి. ఇప్పుడు ప్రస్తుతం అదే వర్షం పడితే నష్టమే కదా మనకి. అదే రాలిపోతే మళ్ళీ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కదా. కప్పారా? ఓకే, అకాల వర్షం అంటే నష్టమే మరి, మనకి ఏం చేద్దాం, తప్పదు. వాతావరణ పరిస్థితులు అని ఎట్లా వస్తే అట్లా మనం ఆకలింపు చేసుకోవాల్సిందే.
1: ఇప్పుడు ఇట్లా వచ్చే వర్షాలని మా అవ్వ అంటుండే మేడం, అవ్వ అంటే మా మదరు చెడగొట్ల వానలు అంటుండే.
0: అంతే కదా మరి, చెడగొట్ల వాననే. ఇంకా మనకి ఎప్పుడైనా మెరుగైన తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, జూన్ లో. అది కూడా ముందుకు ముందు వచ్చినాయి అంటే ఇక మన మనం చేతులారా చేసుకున్న పరిస్థితులే కాదంటారా ఈ పరిస్థితులు.
1: అవును మేడం, అట్లా కూడా పర్యావరణం చాలా ఎవరు పట్టించుకుంటలేదు. ఎక్కడ చూసిన ప్లాస్టిక్
0: ఎవరు పట్టించుకోరు. మనది మనమే, ప్రతి ఒక్కరం జాగ్రత్తగా మన బాధ్యతగా మన పనులు మనం సక్రమంగా చేసుకుంటే వేరే వాళ్ళు పట్టించుకోవట్లేదు అనాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అట్లా ఆలోచి ఆ దిశగా ఆలోచిద్దాం మనం అందరం, సరేనా? అది పాట విందాం మరి. ఏ పాట వినిపించాలి ఈరోజు చెప్పండి? తప్పకుండా, రామారావు గారి జయంతి సందర్భంగా మరొక శ్రోత కోరిక మేరకు మరి జస్టిస్ చౌదరి చిత్రం నుంచి పాట వినిద్దాం. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఇది 100.2 FM మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఎండలైతే మస్తు కొడుతున్నాయి. ఇదివరకైతే పాత రోజులలో ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు పెద్దల నుంచి రైతులు, కూలీలు తప్పకుండా సగ్గుబియ్యం నుంచి తయారు చేయి చల్లని జావా ఒకటి తాగేటోళ్ళు. ఇది ఒక్కసారి తాగితే మనం అస్సలు వదలం కూడా, అంత రుచిగా ఉంటుంది. ఇంకా ఇది మన శరీరానికి కూడా చల్లదనాన్నిస్తుంది, గట్లనే శక్తిని కూడా వెంటనే అందిస్తుంది. కాబట్టి దీన్ని సంప్రదాయ డ్రింకుగా కూడా పిలుస్తారు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఈ జావను ఎండాకాలంలో ఎక్కువగా తయారు చేసి పెద్దోళ్ళు, ఇంట్లో ఉన్నోళ్ళు తయారు చేసిస్తారు. అయితే చాలా తేలికగా, అంటే సగ్గుబియ్యాన్ని నీటిలో నానబెట్టి తర్వాత ఉడికించి చల్లబరిచి దీనిలో పాలు లేక మజ్జిగ కలుపుకొని కావాలిస్తే ఉప్పు వేసుకొని లేదంటే చక్కెర వేసుకొని ఎలా రుచికి తల్లి ఎలా రుచి మీరు మరిగి ఉంటే అలా తాగొచ్చు తయారు చేసుకొని. మరి దీంట్లో అంటే దీన్ని చల్లగా తాగితే ఒంటిలో ఉన్నటువంటి వేడి నుంచి మనకి ఉపశమనం దొరుకుతుంది. ఇంకా సగ్గుబియ్యం వల్ల మస్తే లాభాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అట్లనే ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఉండేటువంటి అలసటను పోగొట్టేస్తాయి. ఇంకా నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలను కూడా సగ్గుబియ్యం తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తాయి. అట్లనే ఇది కడుపుకు తేలికగా ఉండి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరిచి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన పెద్దవాళ్ళు కూడా దీన్ని తాగొచ్చు. తేలికగా జీర్ణమవుతుంది కూడా. దీన్ని తాగితే వేసవిలో, ఎండాకాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అట్లనే దీన్ని ఒకసారి తాగితే మళ్ళీ ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఎందుకంటే కడుపు నిండిన భావన కలిగి మనకి ఎక్కువసేపు ఆకలి కాకుండా చూసుకుంటుంది. అంతేకాదు, మజ్జిగ లేదా పాలు కలిపి తీసుకుంటే రుచి అమోఘం. పాతకాలంలో ఇది సహజ కూల్ డ్రింకింగ్గా తాగేటోళ్ళు. మరి ఇది చక్కెర వేసుకుంటే కొంచెం తీయగా ఉంటుంది, కాబట్టి షుగర్ ఉన్నోళ్ళు ఉప్పు వేసుకొని తాగొచ్చు. మరి తేలికగా తయారయ్యే ఈ సగ్గుబియ్యం జావను ఈ ఎండలల్లో మీరు కూడా తాగండి. ఇంకా కొన్ని రోజులే ఉందనుకోండి, ఒకవేళ తాగాలనిపిస్తే మీరు కూడా చేసుకొని తాగేసేయచ్చు.

0: ఇది మన బాస మన యాసలో ప్రసారం అవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పట్ల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి కోదాడ నుండి కృపాచారి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. తనతో మాట్లాడేద్దాము. శుభోదయం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే. బాగున్నారా సార్?
1: బాగున్నా మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను టైలరింగ్ మేడం.
0: ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయబట్టి?
1: 1999 మేడం.
0: ఓకే. మీకు తెలంగాణ దోస్తులు ఉన్నారా?
1: తెలంగాణ
0: అంటే కోదాడ అటు సైడ్ కాకుండా, నల్గొండ అటు సైడ్ కాకుండా ఇటు సైడ్?
1: లేదు మేడం.
0: ఓకే సరే.
1: క్లాస్మేట్ 10 మంది మేడం, బయట ఎవరు లేరు.
0: చుట్టుపక్కలనే?
1: చుట్టుపక్కల.
0: హైదరాబాద్లో ఉన్నారా?
1: లేరు మేడం.
0: ఓకే. నల్గొండ దాటి రాలేదనుకుంటే ఇటు సైడ్? ఫ్రెండ్స్ సర్కిల్ లేరు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు టైలరింగ్ చేయబట్టి?
1: ఒక అంటే 1990 మేడం. 90 అంటే 36 సంవత్సరాలు.
0: ఓకే. సినిమాలు చూస్తుంటారా మీరు?
1: చూస్తాను మేడం. ఎక్కువ రామారావు సినిమాలు చూస్తాను.
0: సీనియర్ ఎన్టీఆర్ గారి. ఓకే. ఆయన జయంతి ఉంది ఈ రోజు. వీరాభిమాని అనుకుంటా కదా?
1: రాముడి అయినా కృష్ణుడు అయినా
0: నిజంగా ఉన్న వాళ్ళు మనం చూడలేదు, కానీ ఆ పాత్రలలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని చూసి ఓహో దేవుళ్ళు ఇలా ఉండేవాళ్ళ అనుకునే వాళ్ళం, అనుకుంటాం ఇప్పటికి కూడా కదా. వెరీ గుడ్.
1: ఇప్పటికి కూడా టీవీలో వస్తే
0: వదలరు అన్నట్టు.
1: అది అడిగి రాముడు, పండవీడు,
0: అదే అదే అదే
1: రాము సినిమా.
0: అదే మీరు అన్నట్టు
1: కాకుండా మేడం, ఇంటర్నవరా సినిమాలు కాకుండా కూడా మన జీవితంలో ఏ పై లెవెల్లో పైకి రావాలన్నది కూడా సన్నివేశాలు ఉంటాయి దాంట్లో.
0: అవునవునవును కరెక్ట్.
1: కొండగిరి సినిమాలో 50,000 అప్పు ఉంటే పట్నం వచ్చి ఆయన కష్టపడి 50,000 రూపాయలు అప్పు అట్లా జీసే విధంగా.
0: ఓకే.
1: అంటే మనం కూడా అలాంటి

0: ఆ పాత్రలను పోషించడానికే పుట్టినటువంటి కారణ జన్ముడు ఎన్టీఆర్ గారు అని అనుకుంటారు కదా.
1: మరి ఆయన పోటీగా మళ్ళీ ఎస్పి రంగారావు
0: అవును, కొంతమంది నటులు అతను వచ్చారు గాని ఈ ఎన్టీఆర్ గారు ఎవర్ గ్రీన్
1: వాళ్ళు కొద్దిగా కాకుండా గానీ సమృద్ధిగా కొద్దిగా సినిమాలలో ఎన్టీ రామారావుకి కొద్దిగా వాళ్ళు అట్లా
0: ఎందరున్నా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్ గారు కదా. అందుకే మరి అతన్ని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని అంటారు కదా. వచ్చింది అదే మంచి విషయాలు చెప్పినారు ఎన్టీఆర్ గురించి. మళ్ళీ మనం యాద్ చేసుకున్నాం తన మాటలన్నీ. ఏ పాట విందని చెప్పండి?
1: అడవిరావు సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్న పాట మేడం.
0: ఓకేనండి, పాట వచ్చేస్తుంది వినేదా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మన భాష మనియాసలో ప్రసారమవుతున్నటువంటి 4 జిల్లాల కుమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసుని. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. ఈ ఎండలల్లా మామిడి పండ్లతో పాటు ఎక్కువగా ప్రస్తుతం ఎక్కడ చూసినా నిగనిగలాడే నేరేడు పండ్లే కనిపిస్తాయి. మరి వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి ఇది అమృతంలా పనిచేస్తుంది. ఇందులో ఉండేటి జాంబోలిన్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. విటమిన్ సి, ఐరన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ సీజనల్ పండును అస్సలు వదులుకోకండి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
5: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమము. శ్రోతలు మీకు నచ్చిన పాటల్ని మీరు నేరుగా ఫోన్ చేసి కోరుకోవచ్చు, వెంటనే వినిపించడం జరుగుతుంది. పాటల షురైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలల్లా మీరు ఏ పాటనైనా కోరుకోవచ్చు. 2300-08-295-01 ఈ రెండు నంబర్లలో ఏదొక దానికి ఫోన్ కలపండి. 0-87-32 అనే స్టడీ కోడ్ని కలిపి నేరుగా ఫోన్ చేసుడు వీలు కాకపోతే మీరు ఉత్తరాల ద్వారా కూడా మాకు మీకు నచ్చిన పాటల్ని రాసి పంపించచ్చు. మీరు ఉత్తరాలని పంపించాల్సినటువంటి మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504-001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా మనకు పాటను వినిపించామని తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, రాణా ప్రతాప్, చైత్రికాశ్రీ, ఎం సుధారామయ్య వీళ్ళందరూ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, టీవీ రాజు గారు సంగీతం అందించినటువంటి, నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట, విచిత్ర కుటుంబం నుంచి ఘంటసాల పి సుశీల గారు పాడినటువంటి రంగురంగుల పూలు అనే పాటను వినిపించండి అని కోరుతున్నారు. వీళ్ళందరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. మస్తు ఎండలు కొడుతున్నాయి. అయితే కొద్దిసేపు బయట తిరిగినా కూడా దాహంతో నోరెండుకపోతున్నది. దాంతో మస్తు మంది ఇంటికి రాగానే పరుగు పరుగున ఫ్రిడ్జ్ వద్దకు పోయి లేకపోతే రంజన్ దగ్గరకు పోయి చల్లటి నీళ్ళని తీసుకుని గటగట తాగిస్తుంటారు. దీంతో కొంచెంసేపే ఉపశమనం లభించినట్టు అనిపించినా కొన్నిసార్లు ఈ చల్లటి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తీవ్ర అసౌకర్యం కలగవచ్చు. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగితే తాత్కాలికంగా రక్తనాళాలు ముడుచుకొని పోతాయి. మైగ్రేను, సైనస్ వంటి ఇబ్బందులున్న వాళ్లపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఉదర భాగంలో కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. దీనివల్ల కొంచెంసేపు జీర్ణక్రియ మందగిస్తుంది. చల్లటి నీటి వల్ల గొంతులో లైనింగ్లో అసౌకర్యం కలుగుతుంది. కొందరిలో గొంతు నొప్పితో పాటు తెమిడ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందిలో అకస్మాత్తుగా తలనొప్పి వచ్చేస్తుంది. దీన్నే బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు. ఎండ తీవ్రతకు శరీరం ఒత్తిడిలో ఉంటుంది. అలాంటి పరిస్థితులలో చల్లటి నీళ్ళు తాగడంతో శరీరం షాక్కు గురవుతుంది. ఇంకొంచెంసేపు అసౌకర్యానికి దారితీయవచ్చు కూడా. మరి ఉష్ణోగ్రతలలో మార్పులతో తీవ్రంగా ఇబ్బందికి గురయ్యే సమస్య ఉన్న వాళ్ళలో గుండె కొట్టుకునే రేటుపై తాత్కాలిక ప్రభావం పడవచ్చు. కళ్ళు తిరిగినట్లు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. మరి ఏం చేయాలి, రాగానే చల్లటి నీళ్ళు తాగొద్దా అని అంటారా? బయట నుంచి వచ్చినాక శరీరాన్ని కొద్దిసేపు సహజ సిద్ధంగా చల్లబడనీయాలి. ఆ తర్వాతనే మంచినీళ్ళు తాగాల. బాగా చల్లగా ఉన్న నీటికి బదులు సాధారణ నీటిని లేదా తక్కువ చల్లదనం కలిగిన నీటిని తాగాలి. సాధారణ నీటినే శరీరం ఎక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల త్వరగా హైడ్రేట్ కావచ్చు. వీలుంటే కొబ్బరి నీళ్లు, చిటికెడు ఉప్పు కలిపిన నిమ్మరసం మజ్జిగ తాగొచ్చు. అవి అసౌకర్యం కలిగించకుండా శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను పునరుద్ధరింపజేస్తాయి. ఒకవేళ చల్లటి నీటిని తాగాలి అని అనుకుంటే ముందు సాధారణ నీటితో వచ్చినాక, ఎండల నుంచి వచ్చినాక కాళ్ళు, చేతులు, ముఖాన్ని కడుక్కోవాలి. 5 నుంచి 10 నిమిషాలు స్థిమితంగా కూసోవాలి. ఆ తర్వాతనే చల్లటి నీటిని నెమ్మదిగా తాగాలి.

0: తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. భద్రాద్రి నుంచి వెంకటేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం తనతో. హలో, నమస్తే అండి.
1: హలో, శుభోదయం మేడం. బాగున్నారా?
0: చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సార్?
1: చాలా బాగున్నాను.
0: చెప్పండి, ఏ పాట వింటారు ఈరోజు?
1: ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి.
0: అవును,
1: ఆమె నివాళి ఘటిస్తూ అలాగే భక్తి పండుగ శుభాకాంక్షలు. మీకు
0: ధన్యవాదాలు.
1: ఈ సందర్భంగా అలీబాబా 49 సినిమాలు
0: అల్లా యా అల్లా ఓకే. వీరాభిమాన మీరు ఈ ఎన్టీఆర్ గారికి?
1: అభిమానం అమ్మా.
0: ఎన్ని అంటే ఏ సినిమా బాగా నచ్చింది, ఎన్ని సార్లు చూసిండ్రు ఆయనవి ఆయన సినిమాలలో?
1: డివిఎస్ కర్ణ. దానవీర సూర్యకర్ణ.
0: ఓకే, డివిఎస్ కర్ణ అంటే నేను కొత్తగా వచ్చిందో ఏదని ఆలోచిస్తున్నాను. ఓకే, ఎన్ని సార్లు చూసిండ్రు ఆ సినిమాని?
1: ఆ సినిమా దగ్గర దగ్గర 15-16 సార్లు చూసాను మా రోజులు.
0: ఓకే, బాగా నచ్చింది అన్నట్టు.
1: అవును,
0: ఎన్టీఆర్ గారు ప్రతి సినిమా చూసేవాళ్ళు, కానీ అది మాత్రం చాలా బాగా నచ్చింది అన్నట్టు.
1: అవును.
0: ఓకే, సరే, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటి, తెలుగు సినిమాలలో నటించినటువంటి పునర్నవి భూపాలం పుట్టినరోజు. 2013 వచ్చినటువంటి ఉయ్యాల జంపాల చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి ఫిల్మ్ఫేర్ అవార్డుకు ఎంపికైంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఈ సినిమా సూపర్ గ్యారంటీ పీటగోడ మనసుకు నచ్చింది. ఎందుకో ఏమో, ఒక చిన్న విరామం, సైకిల్, ఇలా పలు సినిమాలలో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పునర్నవి భూపాలం పుట్టినరోజు సందర్భంగా తను నటించినటువంటి ఉయ్యాల జంపాల చిత్రంలో నుంచి ఒక పాటను వినేద్దాం.

మీరు విన్న ఈ పాటతోటి ఇయాలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈరోజు అయితే మరిన్ని సినిమా పాటలు మాట చెప్పిన పాట ఇన్నింటిలో ఉషారులో మధురిమలో వినొచ్చు మా రేడియో నిస్తంభంత వినిపిస్తుంది. రేపటి సింగిడిలో సినిమా పాటల్ని 8:45 నుంచి 10 గంటల వరకు షాల్ని వినిపించే మాటలు పాటల్ని వినుడు మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తర్వాత వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. పగటికి 3 గంటల దాకా 3 గంటల నుంచి 5 గంటల వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలను వినొచ్చు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పండి పాట ఇనుండ్రీ కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. ట్యూన్ చేసి వింటేనే ఉండండి 100.2 FM.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింతగా పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేశారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం ఏబీపీ పరిధిలో తెలంగాణలో టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవటం, పెండింగ్లో ఉన్న నిధుల విడుదల వేగవంతం చేయడంపై చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాద్దాంతం చేసి ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు రాష్టంలో అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయ పనివేళలు ఉదయం 9:30 నుంచి రాత్రి 7:30 వరకు పొడిగిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్టంలో భూముల విలువలు వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్దీకరించాలనే రాష్ట మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్టేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్టంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఔట్ పోస్టులు, రక్షణ కంచె నిర్మించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించింది. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని మే 11 జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ అప్పగింత జరిగింది. హైదరాబాద్కు చెందిన కో ఎంప్ట్ ఎడ్యూటెక్ అనే విద్యా సాంకేతిక సంస్థకు పరీక్షల మూల్యాంకన కాంట్రాక్ట్ కేటాయించడంపై వచ్చిన ఆరోపణలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ తిరస్కరించింది. ఈ ఆరోపణలు తప్పుదో పట్టించేవిగా అవాస్తవాలతో నిండి ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులో సీబీఎస్ఈ పేర్కొంది. కాంట్రాక్ట్ కేటాయించడంలో నిబంధనలు పాటించామని బోర్డు స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు.
1: మనిషి జీవితం భూమి మీద ఆధారపడితే మరి ఆ భూమి ఎంత సారవంతంగా ఉంటే మన జీవితం అంత ఫలవంతం అవుతుంది. అలా భూసారాన్ని పరిరక్షించేందుకు, భూసారాన్ని మళ్లీ రీసైకిల్ చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మకమైన పని చేసి ఫలితం సాధించి 20 క్రితమే అంతర్జాతీయ స్థాయి పేటెంట్ అందుకున్న మొట్టమొదటి తెలుగు రైతు, మొట్టమొదటి భారతీయ రైతు ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి రావడం ఆనందదాయకం. చింతల వెంకటరెడ్డి గారు నమస్కారం.
2: నమస్కారం.
1: మీరు పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అప్పటి మీ అనుభూతి ఏమిటి? పద్మశ్రీ ప్రకటించబడ్డప్పుడు
2: ఇంతకుముందే 2006 అమెరికా ప్రెసిడెంట్ నా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిసిపోయిండు ఈ పేటెంట్ ను అభినందించడానికి.
1: అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని ఏ సంవత్సరంలో కలిశారు?
2: 2006 మార్చి 2 అప్పుడు పేటెంట్ పబ్లికేషన్ అయింది అంతర్జాతీయంగా. వాళ్లకు కాపీ వెళ్తుంది, వాళ్ళు కూడా మెంబర్ కంట్రీ.
1: అమెరికా అధ్యక్షుడు తనకు తానుగా
2: తెలుసుకొని వచ్చి రావటం జరిగింది. ప్లాన్ వేసుకుని ఇప్పుడు నేను చేసిన ప్రక్రియ మట్టే ఎరువు మట్టే పురుగు మందు అన్నట్టుగా, అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ దాన్ని చెప్తాను. ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కాంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్,
1: అంటే వ్యవసాయ సాగులో ఉన్న భూముల్లో ఎన్నాళ్ల తర్వాత అది నిస్సారంగా మారే అవకాశం ఉంది.
2: ఇప్పుడు మనం సాగు చేస్తే కొత్త భూమి అవుతుంది. ఆ కొత్త పొలంలో సాగు చేస్తుంటే ఒక 10 తీసినావు అనుకో, దాంట్లో జిగట అనేది పైమట్టి అంతా మెత్త లూజ్ అయిపోతుంది.
1: ఎట్లా కనుక్కోవాలి దాన్ని?
2: నీ కాలు అడుగు పెడితేనే తెలుస్తుంది అది జిగట అంటుకుంటుందా లేదా అని అడిగే చెప్తుంది. దానికి దాంట్లో జిగట పోయింది, పాత దుక్కి అయినప్పుడు జిగట కాళ్ళకు బురద అంటుకోదు. కొత్త మట్టి జిగట మట్టి పైన ఉంటే ఎంబడే అంటుకుంటది.
1: అంటే మీరు చెప్పేదాన్ని బట్టి పంటకి జిగట అనేది అత్యవసరం.
2: అవును, మరి జిగటనే కదా నీళ్లు పట్టుకొని ఉంచుతుంది. జిగట లేని మట్టిలో ఇప్పుడు ఏరు కూడా పట్టుకోదు, నీళ్లు కూడా పట్టుకోవు. అప్పుడు దాని ఎన్ని పోషకాలు పై మట్టిలో ఉన్నా గానీ అవి మొక్కలకు అందకుండా పోతాయి కదా. ఇప్పుడు గాలి వచ్చి చొచ్చుకొని పోతుంటే నీ వేరెక్కడ వస్తుంది దానికి అందులో పోషకాలు? ఆ జిగట మట్టి ఉంచేనే తేమను పట్టుకుంటుంది. ఇప్పుడు భూతాపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ఎకరం పొలంలో నువ్వు ఆ జిగట మట్టి ఉందనుకో, ఈ ఎకరం పక్క నుంచి వెళ్తుంటే నీకు చల్లదనం వస్తుంది. అది ఆ నీళ్ల తేమ ఉండి పట్టుకొని, అదే తేమ లేదనుకో ఆ నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి అనుకో, అప్పుడు మొక్కలు ఏపుగా రావు, భూతాపం కూడా వేడెక్తుంది. పొద్దస్తమానం వేడి గాలిని లోపలికి గుంజుకుంటుంది లూజ్ మట్టి, అదే రాత్రిపూట వేడిని మళ్ళీ పైకి పంపిస్తుంది. అన్ని పంటలు జిగటను తీసుకుంటాయి. ఆ జిగటను తీసుకున్న అన్ని రోజులు అవి గట్టిగా పంట కూడా, ఆ జిగట మట్టిలో తిన్న పంట కూడా మనం తింటే కూడా మనిషి గట్టిగా ఉంటాం. ఇప్పుడు నిస్సారమైన అందులో జిగట చచ్చిపోయింది, దాంట్లో నేను కెమికల్ జిగట లేదు, రసాయన సేంద్రియ ఎరువులలో కూడా జిగట రాదు, మరి ఇంకా దానికి ఎక్కడిది న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ ఎక్కడిది? 2 అడుగులు 3 అడుగుల కింద జిగట ఉంటుంది. మరి అది పైకి రావాలంటే సేంద్రియ ఎరువులు వేయాలి. సేంద్రియ ఎరువులు వేసినా అంత పైకి రాదు. కనుక మనం దీనికే ఒక ప్రాసెస్ అన్న, ఒక ప్రక్రియ అంట. ఈ రూమే ఒక ఎకరం అనుకోండి, ఒక మూలను 5 అడుగులు వదిలిపెట్టి 2.5 ఫీట్ల కందకం తీసాను జేసీబీతోని. తీసి 5 అడుగుల దిక్కు ఖాళీ ఉన్న దిక్కు పోసి ఇంట్లో పైమట్టి అంతా దున్నుంటే పైమట్టి 2-3 అంగుళాలు తీసుకొచ్చి ఆ కందకం గూడ్చేశాను. ఆ కందకం గూడ్చినాక కట్ట పోస్తాం కదా, ఆ కట్ట మట్టిని పైన నేర్పేసినాం. అప్పుడు కొత్త పాత మట్టి ఇంట్లో జిగట లోపల 4 అడుగులు అన్నా కదా, 4 అడుగుల కింద దాంట్లో జిగట ఎర్రగా ఉన్నది. ఆ మట్టి అంతా జిగట మట్టి పైకి వచ్చేసింది. అదే ఒక 2-3 గంటలనే ఈ ప్రక్రియ ఎకరం జరిగిపోయింది. కనుక ఇట్లా అందరు చేసుకుంటే దేశమంతా చల్లగుంటది, ప్రపంచమంతా చేసుకుంటే భూతాపమే ఉండదుగా.
1: ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు?
2: ఇది అంతా దైవానుగ్రహంతో వచ్చింది. ఈ ఆలోచన మానవ దీనికి అతీతం అయిపోయింది. ఎందుకంటే ఈ మనుషులు కనుక్కున్న నిమిత్త మాత్రం మనం, ఈ ఆలోచన నాది అని కూడా చెప్పలేను నేను. ఎందుకంటే ఆ భద్రాచలం గుళ్ళోకి వెళ్ళాను నా ఫస్ట్ విజిట్ 1986. అప్పుడు రామా ఇక్కడ ముంచేస్తున్నావు తండ్రి, మమ్మల్ని ఎండబెడుతున్నావు, మేమేం తప్పు చేస్తున్నాం మీకు అది కొంచెం గ్రహింపజేయరాదా అని ఆ ప్రేరణ పొంది అక్కడ మొక్కితే ఆ సీతమ్మ వారి మనసు నన్ను కాదని రాముని వేడుకుంటుండని ఆమె మనసు పులకరించి ఆమె ఆశీర్వదించింది. అంటే మనుషుల ద్వారానే ఆశీర్వాదం అనేది తెలిపింది, ఆమె ప్రత్యక్షం కాదు. కాకపోతే మనుషుల ద్వారానే నేను ఆశీర్వదిస్తున్నా అనే నిదర్శనాలు నాకు అక్కడ వచ్చినాయి గనక సరే. అప్పుడు నా మనసు ఎంతో పులకరించిపోయింది. ధన్యుడని అయితే రామ, సీతమ్మ అంటే భూతల్లి, ఆమెనే మా అమ్మ కదా, మాకింకేంది. రామ అంటే రవి, రవి అంటే సూర్యభగవాను, ఇంక ఇద్దరి ఆశీర్వాదం ఉన్నాక మాకింకేం కావాలి?
1: ప్రకృతికి సూర్యుడు ప్రధానం కదా,
2: మరి రామ అంటే ఆయననే కదా, రవి సూర్యభగవానుడే కదా, సీతమ్మ అంటే భూతల్లే కదా.
1: మీరు ఒక రైతుగా ఉండి ఒక శాస్త్రవేత్త లాగా ఆలోచించడం ఎలా సాధ్యమైంది?
2: నాకు అనుభవం నేర్పింది. ఎందుకంటే మేము కొత్త పొలాలలో మామూలు కూరగాయలంటే పెద్ద నోటీస్ చేయలేదు. ద్రాక్ష పెట్టినాక ఇది కమర్షియల్ క్రాప్ కదా, కొత్త పొలాలలో 5-6 పంటలు బాగా వచ్చింది. తర్వాత రాను రాను అందులోనే ఎంత సేంద్రియం ఎంత కెమికల్ వేసినా గానీ, స్పెషలీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చినాక ఇంకా దెబ్బతిన్నా. అక్కడనే కరువు వచ్చినప్పుడు అక్కడనే ఫర్టిలైజర్ అకుమిలేషన్ అయ్యి అక్కడనే నిలబడండి, ఆ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ, ఎంత ఫర్టిలైజర్ వేయి, ఎంత సేంద్రియ ఎరువు వేయి, అదంతా కొత్త భూమిలో వచ్చినట్టు రావటం లేదు.
1: మీరు ఇందాక అన్న దాంట్లో మట్టిని మనం ఇలా రీసైకిల్ అంటే మళ్లీ మళ్లీ లోపల నుంచి తవ్వి పోయకపోతే సూక్ష్మ పోషకాలు అందవు.
2: సూక్ష్మ పోషకాలు జిగట, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, సూక్ష్మ పోషకాలు.
1: వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే మట్టి నీటిని పట్టి ఉంచుకునే లక్షణం.
2: నీళ్లు నిల్వనప్పుడు ఆడ మొక్క ఏలరే రావు, ఇంకా పోషకాలను ఎట్లా తీసుకుంటుంది వేసిన ఎట్లా? అదే కొత్త పొలంలో అయితే ఇదివరకు సాగు లేదు కనుక జిగట ఉంటది. పాత పొలాలలో సాగు చేస్తున్న దాంట్లో గడ్డి గాదం అన్ని అన్ని పంటలు తీసేసుకుంటాయి, మళ్ళీ అప్పుడు సారం ఎక్కడిది? ఇప్పుడు నువ్వు కొత్త మట్టి లోపల జిగట మట్టితో గోడ పెట్టినా అది 100 ఏళ్ళు నిలబడుతుంది, పాత మట్టితో పై మట్టితో గోడ పెడితే ఉంటుందా? మరి ఏది నిలబెట్టేది, ఏది కూలగొట్టేది, దీంట్లోనే తెలిసిపోతుంది కదా. అంటే రైతుకైనా సామాన్య మానవునికైనా
1: బాగుంది. మీరు ద్రాక్ష అన్నారు ఇందాక, ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ద్రాక్ష తోటలు చాలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి?
2: ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ ఒకటి వచ్చింది, కరువు వచ్చినప్పుడు లేబరు సిటీ దగ్గర లేబర్ కాస్ట్లీ అయిపోయింది. ఆ ద్రాక్ష ఇప్పుడు కాంపిటీషన్ కూడా మహారాష్ట్రలో ఎక్కడో విలేజ్లలో ఉంటే రాత్రి లోడ్ చేస్తే తెల్లారేసరికి హైదరాబాద్ సిటీలో ఉంటుంది. అందుగురించి ద్రాక్ష అనేది ఇక్కడ లోకల్ గా పండించడం తగ్గిపోయింది కనుక దాని తగ్గిపోయింది. రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపక.
1: వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు ఇందాక మీరు, నిజంగా రైతులు తమ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ అవసరాలకి కాకుండా వ్యవసాయానికి మాత్రమే వాడుతూ అంతే ఆనందాన్ని అంతే ఆర్థిక ఫలసాయాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటారు?
2: ఇప్పుడు మనిషి ఏది కర్మ సాక్షి అంటే దైవాధీనం మీద ఉన్నది ఇది. ఎందుకంటే నేను ఇదే వృత్తిలో ఉంటా అని కొందరికి అనిపించవచ్చు, కొందరికి అది కలిసి రాకపోవచ్చు కూడా.
1: అంటే వ్యవసాయ భూములు మాయమైపోతున్నాయి కదా?
2: వ్యవసాయ భూములు సిటీ అవతల దూరం విలేజ్లలో ఉన్నాయి కదా, సిటీ దగ్గర ఎట్లాగో మాయమవుతాయి. ఎందుకంటే సిటీ ఎక్స్పాన్షన్ అయినప్పుడు, ఈ సిటీ అంతా విస్తరించినప్పుడు ఎట్లాగో మాయమైతే సిటీ పక్కలది నేను చెప్తున్నా. అదే పల్లెటూరుల వాతావరణం, నీకు లేబర్ ఉంటారు, వర్షాలు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, ఇంత కాంపిటీషన్ రాదు, అన్ని అనుకూలిస్తాయి. ఇలా రేపు పల్లెటూరు నుంచి కూడా రాత్రి లోడ్ చేస్తే కూరగాయలు తెల్లారేసరికి మార్కెట్లో వచ్చేస్తాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ చీప్ అయినాయి, మంచిగా అయినాయి సౌత్ ఫెసిలిటీస్ కనుక. కాకపోతే రైతు ఏందంటే ఈ నిస్సారమైన భూములలో అధికంగా ఫర్టిలైజర్ వాడి పెస్టిసైడ్స్ వాడి, ఇప్పుడు మట్టే పురుగు మందు అని అన్నా నేను, మట్టే ఎరువు అన్నా. మట్టి ఎరువు ఎట్లయితుందని అందరికీ ఇంత

0: పట్టి ఎరువైతే ఇన్ని ఫర్టిలైజర్ ఎందుకు పుట్టు, ఇంత పురుగు మందులు ఎందుకు పుట్టు, ఈయనేమో మట్టి ఎరువు. ఇట్లా మన పెద్దలకు కూడా తెలియదు, వేలేళ్ల నాటి నుంచి కూడా ఎవరికి తెలియదు మట్టి ఎరువు అని అంటారు. అంటే ఇప్పుడు హుసేన్ సాగర్ చెరువు కట్టు ఉంది, సంజీవయ్య పార్క్ ఉంది, బ్రహ్మాండ ఈ పార్కులల్లా ఒక్క ఆకు కూడా నిల్వకుండా పూడి చేస్తారు రోడ్ల పాయింట్ కూడా. మరి అవిట్లో వృక్షాలు అవుతున్నాయి, అవిట్లకి ఎన్పీకే నత్రజని వేసినావా, భాస్వరం వేసినావా, పొటాష్ వేసినావా, లేకపోతే యూరియా వేసినావా, ఏం వేస్తున్నావు? అంటే లోపల సంవత్సరానికి ఇంత సారం ఉన్న మట్టిలకు పోయి అవి వృక్షాలు అవుతున్నాయి. మరి అదే మట్టిని నువ్వు తినే పంటలకు దాని రూట్ లెవెల్ ఇస్తే సరిపోదా? దానికి తోడు కొంచెం సేంద్రియ ఎరువు కూడా, అంటే సేంద్రియ అంటే పేడనో చెత్తనో చెదారమో లేకపోతే ఇయల్ రేపు మొలకల ద్రావణము స్ప్రేలు ఇవన్నీ అడ్వాన్స్డ్ నైట్రోజన్ ఉంటాయి మొలకలలో. మట్టితో పాటు అవి జనవరి నుంచి జూన్ వర్షాలు పడేదాకా మనకు మట్టి ఒక్కటి స్ప్రే చేసుకున్నా ఎండ వచ్చేది వస్తూనే ఉంటుంది. ఆ నత్రజని పోషకాలు అన్ని ఎంబడే ఆ మట్టిలో, పై మట్టిలో ఉన్న పోషకాలు ఎంబడే లాక్కొని ఆ వృక్షం పెద్దగా అవుతుంది. ఇంకోటి జిగట మట్టిలో ఇంకో గుణం ఏముందంటే ఎక్కువ తేమను, ఎక్కువ చల్లదనాన్ని, ఎక్కువ వేడిని కూడా ఆపుకుంటుంది. ఇప్పుడు 40 డిగ్రీల వేడిని 35 డిగ్రీలకు తెచ్చుకుంటుంది ఆ మట్టి నీళ్ళని స్ప్రే చేసినందుకు. ఆ పంటకు గ్రోత్ వస్తుంది ఎండని లెక్క చేయకుండా. మళ్ళీ అదే చలిని లెక్క చేయకుండా ఇప్పుడు శీతల వాతావరణం యూపీ హర్యానా అక్కడ నార్త్ ఇండియాలో ఉంటుంది. వాళ్ళు మొన్న కొయిరా వచ్చింది మంచు పాల అంటారు వాళ్ళు. ఆ మంచు పడ్డప్పుడు లోపల మట్టిని స్ప్రే చేసుకుంటే మొత్తం దాని నుంచి తప్పించుకున్నారు వాళ్ళు. ఏ పంటలకు చేసారో అవి ఆకు రాలకుండా అట్లాగే ఉన్నాయి. అంటే ఇది ప్రకృతిలో ఉన్న మహిమ, మట్టిలో ఏముందో మనకేం తెలియదు కదా. ఎట్లా ఆపింది అంటే తక్కువ టెంపరేచర్ ఆపింది, 45-50 డిగ్రీలను కూడా స్ప్రే చేస్తే ఆ జిగట మట్టి ఆకుల మీద పడ్డప్పుడు ఆ తేమను, గాల్లో ఉన్న తేమను చూసుకొని ఎండను ప్రొటెక్షన్ చేసి ఆపుతుంది. మరి ఇవన్నీ సైంటిఫిక్ గా ఇప్పుడు ఇది ఈ పేటెంట్ వచ్చి 20 సంవత్సరాలు అయింది కనుక దీని ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఈ రోజుకు 20 సంవత్సరాలు, 28 జూన్ 2004 ఫైల్ చేసిన ఈ రోజుకి 20 అయిపోయింది. ఇప్పుడు సైంటిస్టులు కూడా ముందుకొచ్చి పరిశోధన ఇదేంది, దీన్ని ఇంకా విస్తృతంగా పరిశోధన చేసి రైతులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది.
1: పేటెంట్ అంటే ఎవరిస్తారండి?
0: అది అంతర్జాతీయంగా దానికి ఒకటి ఉన్నది బాడీ పేటెంట్, అంతర్జాతీయ పేటెంట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. అది తర్వాత నేషనల్ పేటెంట్ అంటే మన దేశంలో కూడా ఇండియాలో కూడా పేటెంట్ ఆఫీస్ ఉంది మన దేశంలో జాతీయంగా, అంతర్జాతీయంగా. అది
1: మీకు ఆలోచన ఎట్లా వచ్చింది దీన్ని పేటెంట్ చేయాలి?
0: నాకు ఆలోచన ఫస్ట్ పంట ఈ మట్టితో పండించినప్పుడు నేను మన యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్పుడు రీసెర్చ్ డైరెక్టర్ గా డాక్టర్ పద్మరాజు మొన్న వీసీగా రిటైర్ అయ్యిండు ఆయన తీసుకొచ్చాను యూనివర్సిటీకి వెళ్ళి పిలిపించాను. పిలిస్తే వెంకటరెడ్డి గారు ఇది స్ట్రైట్ అవే డైరెక్ట్ జెనీవాకు పేటెంట్ ఫైల్ చేయి, చాలా బాగుంది ప్రక్రియ ఎక్కువ అన్నాడు. సరే అని నేను అప్పుడు అప్పట్లో నార్ము ఐసీఆర్ వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా ఉన్నదంటే ఫస్ట్ వాళ్ళు కూడా నమ్మలేరు, ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడలేదంటున్నావు అంటే నమ్మలేదు. నమ్మక ఒక 6 నెలల టైం డిలే అయ్యింది కూడా. అయినా సరే నేను ఒక పంట అయింది, రెండవ పంట అయింది, మూడవ పంట అయింది, ఇంకా వాళ్ళ మీద ఫోర్స్ తెచ్చాను. లేదండి నార్ములో డాక్టర్ కల్పనా శాస్త్రి మేడం ఉండే, లేదు మేడం ఇది ట్రూత్, దీంట్లో ఏం కల్పితాలు లేవు చెయ్యాలి. ఆవిడ కూడా క్రీడాకి వెళ్ళి పై సాయిలు లోపల మట్టి సాగు చేస్తున్న దాంట్లో మట్టి కొత్త మట్టిలో పోషకాలన్నీ టెస్టింగ్ చేయించి ఉన్నాయి తేడాలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు ఫైల్ చేయటం జరిగింది 2004 28 జూన్. ఆ ఫైల్ చేసినాక 1.5 ఇయర్ల పబ్లికేషన్ అవుతుంది. 2006 5 జనవరిలో పబ్లికేషన్ అయింది. పబ్లికేషన్ అయింది జనవరిలో అయితే మార్చిలో అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ దృష్టి పోయింది కదా జనవరిలో కాపీ, వాళ్ళు కూడా పరీక్షించుకున్నారు ఇట్లా పురుగు మందు లేకుండా వస్తుందా, పంట డబుల్ వస్తుందా, మళ్ళీ దిగుబడి పురుగులు లేకుండా వాడ అని టెస్ట్ చేసుకున్నాక వాళ్ళ సైంటిస్టులు ఇది మట్టి అన్నప్పుడు లక్షలాది పంటలు వస్తాయి, మనం ఏ పంటకి ఎంత వేస్తాం, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఆ రైతు దగ్గరికి పోయి భారతదేశానికి వెళ్ళి మీరు ఆ రైతు దగ్గరికి హైదరాబాద్లో వెళ్ళి కలవాలి అంటే వాళ్ళ సూచన మేరకు అమెరికా ప్రెసిడెంట్ అప్పట్లో డిస్టిక్ కలెక్టర్ నా దగ్గరకు వచ్చిండు. ఆయన మన ఇండియా గవర్నమెంట్ చెప్తే ప్రేమ్ చంద్రారెడ్డి ఉండే ఆయన వచ్చి మీ పేటెంట్ ఏదో పబ్లికేషన్ అయింది కదా ఆ కాపీలు ఇస్తారా సార్ అన్నాడు. అది ఢిల్లీకి ఆయన పంపించేసుకున్న తర్వాత ఒక నెల అయినాక సార్ అమెరికా రాష్ట్రపతి మిమ్మల్ని కలుస్తాడట మీతోని ఓ 10 నిమిషాలు

0: ఆ మీడియా సప్పుడు చుట్టూ మీడియా అనే ఉన్నారు, ఆయన ఏమంటుండో నేనేమంటుండో అంతా కూడా డిస్టర్బెన్స్ ఉండే.
1: మొత్తానికి గొప్ప అనుభూతి, అపురూపమైన సందర్భం అది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ప్రపంచంలోని ఏ దేశమైనా రైతుకి, రైతుకు సంబంధించిన విషయాలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది అని అర్థమవుతుంది.
0: అంతే కదా, ఇప్పుడు ప్రకృతితోనే మాకు ఎండ వాన అన్ని మమేకమై ఉన్నాయి కదా, మాలో మా పరిశోధన అంతా అందులోనే కదా, ఓపెన్ ఎయిర్ లా. మరి ఎవరికి,
1: మీ క్షేత్రమే మీకు ప్రయోగశాల.
0: అంతే కదా.
1: బాగుందండి. ఇప్పుడు ఈ భూసారానికి సంబంధించే కాకుండా ఇంకా రైతులకు మీరు ఏ రకంగా సహాయం అందిస్తున్నారు?
0: ఫస్ట్ ప్రకృతిలో చేస్తున్నాం గనక న్యాచురల్ కలామిటీస్ అన్నారు, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి అంటే ఏంది? భూమి, నీరు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కదా, గాలి. భారతదేశమే దైవ భూమి. ఇక్కడ ఈ టెక్నాలజీని ఈడ మనకు ఒక చిన్న దాంట్లోనే చూపించాడు. ఒక మడిలో నలుచదరంలోనే నీకు ఉత్తరాయణం ఉంటుంది, దక్షిణాయనం ఉంటుంది, తూర్పు ఉంటుంది, పడమర ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటి చేయాలి, దక్షిణాయన పుణ్యకాలం. ఇప్పుడు నేను ఆడ గుడిలో మొక్కితేనే కదా తెలిసింది నాకు, అరే నేను 6 నెలలు ఉత్తరాయణంలో ఉంటా, నేను 6 నెలలు దక్షిణాయనంలో. నేను అన్నప్పుడు ఆయన రాముడు, రాముడు అంటే సూర్యభగవాన్. ఎక్కడ ఆయన 6 నెలలు ఇక్కడ దిక్కు కనిపిస్తాడు, దక్షిణం దిక్కు, 6 నెలలు ఉత్తరం దిక్కు కనిపిస్తాడు మనకి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన కిరణాలు ఎట్లొస్తున్నాయో ఇప్పుడు మీ గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే పడమటి పంటకు, ఇప్పుడు ఖరీఫ్లో వేసే పంటకు కొంచెం నైరుతి దిశ నుంచి ప్రదక్షిణ ఎట్లా తిరుగుతాం గుడి చుట్టూ. శివుని దగ్గర ఒక ఇత్తనం పెట్టు. శివుని దగ్గర ఎందుకు? శుభకరుడు, ఆయన గంగను తెచ్చిస్తాడు కనుక ఆయన దగ్గర ఒక ఇత్తనం పెట్టి పార్వతీదేవిని చుట్టుముట్టి వచ్చి మళ్ళీ నైరుతిని ఆఖరి చేస్తే మొదలు పెట్టిన దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ ఆఖరినిగా వస్తాడు కదా. ఆయనకే నైవేద్యం పెట్టినట్టు అవుతుంది కదా, నీ పంటను ఆయనకే సమర్పి ఆయన తింటాడా, మీ మళ్ళీ మనకే పెడతాడు. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈశాన్యం రాముని దగ్గర పెట్టి సీతమ్మ వారిని తీసుకొని వచ్చి మళ్ళీ ఈశాన్యంలోనే ఆగితే నీ పొలానికి, నీ మడికి, ఒక మడికైనా పొలానికైనా ఈశ 4 దిక్కులు ఉంటాయి కదా, అంటే తూర్పు, ఉత్తరం, పడమర. దాంట్లోనే ఉత్తరాయణం వస్తుంది, దక్షిణాయనం వస్తుంది, సగం కెళ్ళి ఇటాయా, సగం కెళ్ళి ఇటాయ.
1: అంటే ఒక రైతుగా మీ విశ్వాసాన్ని ఇటు ఆధ్యాత్మికతకి ఇటు ప్రకృతికి ఒక ఎనలేని బంధం ఉంది అని చెబుతున్నారు.
0: అవును, ఇది సంవత్సరం పొడవున ఉత్తరాయణం, దక్షిణాయనం ఈ ప్రక్రియను దినరాత్రులు ఎవరన్నా ఆపుతారా? ఇది నిరంతరం ఉండేది, శాశ్వతం ఉండేది. మనమే టెంపరీ మనుషులే, ఇప్పుడు పుడుతున్నాం, ఈ జన్మకుంటాం, ఇంకో జన్మలు ఏమైతావో.
1: వెంకటరెడ్డి గారు, మీకు బాగా ఇష్టమైన పంట ఏమిటి?
0: నాకు అన్ని పంటలు ఇష్టమే. చిన్నప్పటి నుంచి కాయగూరలు, వరి, గోధుమ అన్ని చూసినా. ఇప్పుడు ఆఖరిలో ద్రాక్షకు వచ్చిన, ద్రాక్షలో ఇంకో కళ కనిపించింది. ద్రాక్ష గుత్తే ఆ గుత్తులనే భూగోళ అని అన్ని గోళాలు ఉన్నాయి. ఆ రౌండ్ ఉండటంలా ద్రాక్షకాయ గాని నిమ్మకాయ గాని ఏదైనా గోలు ఉండేది, భూగోళం కూడా రౌండే ఉంటుంది కనుక ఈ ద్రాక్ష గుత్తులనే అన్ని గోళాలు ఉన్నాయి.
1: ఇప్పుడు మీ ఆలోచనలు లేదా మీరు సాధించిన ఫలితాలని తర్వాతి వాళ్ళు అనుసరిస్తున్నారా?
0: చాలా మంది తెలుసుకున్నోళ్ళు ఇప్పుడు అందరికీ ఒకటే క్లాస్ లా ఎంతో మందికి చెప్తాం. అందులో ఓ 10 మంది 20 మంది, మిగతా మంది అంతా విని సరిగ్గా వినక ఆచరించక ఉండదు. అట్లా చెప్పిన వాళ్ళ అందులో కొంతమంది గ్రాస్ప్ చేసి నిజానికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు గ్రాస్ప్ చేసి వింటున్నారు, ఆచరిస్తారు, సక్సెస్ అవుతారు. మళ్ళీ నమ్మనోడు ఏమవుతుందంటే అదే అబద్ధానికి ఈల్డ్ అయ్యి అదే కెమికల్స్ కొనుక్కొని వచ్చి మోసపోయి మళ్ళీ దెబ్బతిన్నాక అప్పుడు అయ్యి మంచి మార్గం ఏదని ఎత్తుక్కుంటారు. నువ్వు ముందే చెప్తే ఈయన నాకేమైతుంది దీని అంటాడు, నాకేం మంచిగున్నావు కదా ఇప్పుడు అంటారు.
1: ఇప్పుడు రైతు కుటుంబాలన్నీ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు?
0: ఆరోగ్యమైన ఇప్పుడు సారమున్న మట్టితోని నువ్వు ఏ పంట పండించినా గాని నువ్వు ఆరోగ్యం ఉంటావు. ఫస్ట్ తినేటోనికి ఆరోగ్యమైన తిండి. ఇప్పుడు వ్యవసాయం అన్నారు, ఇప్పుడు సాయం చేసే గుణం ఉండాలి. నీతో పాటు ఇంకొకరికి 10 మందికి తినబెడతా ఆ మనసు ఉంటేనే దేవుడు నీకు కలిగిస్తాడు. నీకు సాయం చేసే సార్థం అని అంటే నువ్వెంత తింటావు, నీకు సరిపోయినాక నీకు సరిపోయింది కదా అని ఇంకెందుకు చాలా అంటాడు.
1: మీరు మన తెలుగు నేలే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర భూమి జాగా చూసుంటారు కదా.
0: అవును, ఇప్పుడు ఇప్పుడు పంజాబ్, హర్యానా, అన్ని యూపీ అందరు అది చాలా పర్వతాలను కొట్టుకొచ్చిన మట్టి కనుక ఇంకా మెత్తటి మట్టి. ఎంత లోతు వెళ్ళు మన కోస్తా ఆంధ్రాలు ఎట్లుంటుందో అంత మెత్తటి మట్టి. చాలా సారవంతమైంది. వాళ్ళకి ఈ ప్రక్రియ ఒకసారి చేసుకుంటే 15

0: ఏం లేదాకా మళ్ళీ వాళ్ళు చేయని అవసరం లేదు. ఒకసారి చేస్తే ఆరు ఇప్పుడు 10-12 వేలు అవుతాయి ఎకరాకు, 20 ఏళ్ళ దాకా కూడా చేయని అవసరం లేదు. అంటే ఒక్కసారి చేసి మన దగ్గర ఒక 5 ఏళ్ళ దాకా కూడా మన దగ్గర కూడా ఈ మట్టిని తిరిగేసినప్పుడు ఆ ప్రక్రియ చేయాలి.
1: ఈ మట్టి తిరిగేసేది ఎంత శాతం రైతులు చేస్తున్నారు ఇప్పుడు?
0: ఇప్పుడు తిరిగేయటం కంటే ఇంకా నీళ్లలో కలిపి ఎకరాకు ఒక ట్రాక్టర్ లోడు పంపించడం అనేది అప్పుడు అప్పటి ప్రక్రియలను కూడా నీళ్లలో కలిపి ఇచ్చినప్పుడు. ఇప్పుడు జనరల్ గా ఏమైతే వర్షాకాలంలోనే నదీ నీళ్లు ఎర్రగుంటాయి, వేరే కాలాల నదీ నీళ్లు తెల్లగుంటాయి. మరి మనము ఈడ మెరక పొలంలో సంవత్సరం పొడవున ఆ బోరు తెల్ల నీళ్లు పోస్తుంది, అందులో ఎర్ర మట్టి కలిపితే ఎర్ర నీళ్లు పోవా? లోపల మట్టి తీసుకొచ్చి మరి మడి అంతా పారుతుంది కదా. ఇప్పుడు ఒక ట్రాక్టర్ మట్టిని వదిలేమంటే పోయంతా వండు పేరుకొని అంతా న్యాచురల్ గా సెటిల్ అవుతుంది కదా, మరి కొత్త సారం వచ్చినట్టే కదా దానికి. అదే కోస్తా జిల్లాలలో సంవత్సరం వానాకాలానికి ఎదురు చూడాలి. నువ్వు ఏం ఎదురు ఎప్పుడంటే అప్పుడు తలుచుకుంటే రోజు ఎర్ర నీళ్ళను పంపించుకో.
1: అంటే నీళ్లు మట్టి కలిపి పారేయాలంటారు.
0: ఇప్పుడు ఈడ బోర్ పోస్తుంది, ఈడ డ్రమ్ పెడితే అందులో డ్రమ్ముల మట్టి వేస్తే దాంట్లో ఉండరంతా తేలిపోదా నీళ్ళ ధర?
1: అంటే నేల మీదకి పంపే నీళ్లు నీళ్లుగా పంపే కన్నా మట్టితో కలిసిన నీళ్లు పంపాలి.
0: అవును, ఆ ఒండ్రులో ఎంత జిగట వెళ్తుంది, అన్ని పోషకాలు వెళ్తాయి, అంతటా సమాంతరంగా వెళ్తాయి కదా మడి అంతా. అట్లా వెళ్ళకపోతే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది బిందు సెట్, ఆ డ్రిపర్ దగ్గర 1 కిలో మట్టి వేస్తే కొత్త మట్టి వేస్తే జిగట మట్టి ఆడ ఉంటది కదా. ఇట్లా వరి పొలానికేమో అట్లా కలపమంటున్నావు, వరి పొలం కాకపోతే మిరక పైరు అయితే ఇట్లా కలుపుకోవచ్చు కదా.
1: అయితే వెంకటరెడ్డి గారు, మట్టి కడుపులోనే దాగి ఉంది గట్టిదనం అంతా అన్నారు కదా, అవును ఇలా ఈ భూసార పరిరక్షణ కోసం మట్టిని తిరిగేయటం అనేది ఎన్నాళ్ళకొసారి చేయాలి?
0: నేను ఇదే ప్రక్రియను ఒక PDF రూపంలో ఇచ్చి మొన్న గ్లోబల్ G20 సమ్మిట్ లో దానికి IICT ఇచ్చాను నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఒక్కసారి చేస్తే 10 పంటలు అంటే 5 సంవత్సరాలు, సంవత్సరానికి 2 తీసుకున్నా 10 పంటలకు మంచిగా వస్తుంది. 15 వేలు అవుతుంది ఒక్క పంటకు, 1500 ఒక DAP ఖర్చు కాదు, 1500 ఎకరాకంటే ఒక సంవత్సరానికి. ఇంత ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు
1: దీన్ని ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుందా?
0: ఇప్పుడు ఈ పేటెంట్ ఇది 20 సంవత్సరాలు అయిపోయింది కనుక న్యూట్రల్ అయిపోతుంది, అంటే ఎవరన్నా ఏ నిస్సందేహంగా వాడుకోవచ్చు. అప్పుడు మన శాస్త్రవేత్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటండి, ఇన్ని రోజులు పేటెంట్ అడ్డం ఉందని దీని గురించి మాట్లాడకపోవచ్చు, ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు విస్తృత పరిశోధన చేసి దీంట్లోనే ఇంకా హౌ బెస్ట్ అనేది చేసి చెప్పాల్సిన బాధ్యత ఇదే పని. న్యాచురల్ గా చేయాలి అనుకుంటే ఇటువంటి ప్రక్రియలు అన్ని ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నారు. కెమికల్ ఉపయోగం పోయింది, అది కెమికల్ మనిషికి టెంపరరీకి రిలీఫ్ ఇచ్చింది కానీ శాశ్వతం కాదు అది. కనుక ఆర్గానిక్ సేంద్రియంలో ఈ ప్రక్రియను ఇంకా డిఫైన్ అంటే పరిశోధన మూలాలను వదిలిపెట్టొద్దు. దీంట్లోనే విటమిన్ డి అనేది మొన్న కొత్త ప్రక్రియ, అంటే అది 2019 వచ్చింది. దాన్ని మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ లో ప్రసంగించడం జరిగింది ఫిబ్రవరి 2021.
1: ఫిబ్రవరి 28, 2021 మన్ కీ బాత్ లో మీ ప్రస్తావన.
0: అట్లాగే 2020 మన దేశం మీద మిడతల దండు వచ్చింది, ఇది అందరికి తెలిసే. 2020 అప్పుడే కరోనా వచ్చింది, కరోనా ఒక దిక్కు, మిడతల దండు ఒక దిక్కు. ఆ మిడతల దండు కంట్రోల్ చేయాలంటే కెమికల్తో కంట్రోల్ అయితలేదు, ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు కాలేదు. కానీ భారతదేశం వచ్చేసరికి న్యాచురల్ పద్ధతులు, ఇప్పుడు నా పద్ధతిలో మడ్డీ సల్యూషన్ అంటారు, అంటే మట్టి ద్రావణం. దాన్ని యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు, పేటెంట్ ఉంది కనుక నా దగ్గరికి విలేకరులు పంపించారు ప్రెస్ వాళ్ళను. అంటే ఇట్లా మట్టి వాడితే, నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టాను రైతులకు, నార్త్ ఇండియా వాళ్లకు, వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. ఎక్కడైతే భోపాల్ దగ్గర ఆ మధ్యప్రదేశ్లో రైతులు ఎవరైతే స్ప్రే చేసుకురో వాళ్ళకు రాలే, పక్కలో దీని పోయినాయి, మీరు కావాలంటే చూడండి అని అప్పుడు ఫోన్ నంబర్లతో సహా ఇస్తే వాళ్ళు విలేకరులు వెళ్ళి అక్కడ చూసిరు. ఆయన కూడా రిటైర్ సైంటిస్ట్, ఏదైతే స్ప్రే చేసిండో మరి నువ్వెట్లా నమ్మినవయ్యా మరి మట్టి అంటే, ఆయనది సక్సెస్ ఉంది కనుక నమ్మాల్సి వస్తుంది, ట్రూత్ను కాదనలేము కదా. కనుక నేను చేసినా వాళ్ళది పక్కలో తినిపోయింది, నా దగ్గరికి రానే లేవు అవి. నేను వచ్చేసరికి వాళ్ళది తినిపోయింది, ఈడ ఫోటో దించదామన్నా అవి లేరు, నా దగ్గరికి వస్తే కదా అని.
1: అంటే మట్టి ద్రావణం మిడతల దండును కూడా పారిపోయేలా చేసింది,
0: రిపెలెంట్ అయిపోతుంది కదా, అవి తింటే అరిగించుకోలేవు కదా వాళ్ళకి. ఇప్పుడు చీడపీడలకు జిగట ఎప్పుడైతే ఆకుల మీద మనం స్ప్రే చేస్తామో ఆ జిగట తిన్నప్పుడు అరిగించుకోలేవు, వాటికి లీవర్ ఉండదని తెలుసు. లీవరు ఊపిరితిత్తులు కూడా ఉండవు. వాటి శరీరం మీద జిగటం మట్టి బంక మట్టి అయినా శ్వాసగ్రంథులన్నీ మూసుకపోతాయి చీడపిల్లలకు. అప్పుడు శ్వాసగ్రంథులు మూసుకపోయి నీకు ఆడ ఉండలేదు, బతకలేదు. మళ్ళా దాంట్లో మట్టి ఆమ్దము, ఆమ్దం అంటే నూనె కూడా కొంచెం దాన్ని మలిచి పై చేస్తారు. అది చేస్తే ఇంకా ఇమీడియట్ గా అసలు ఇంకా రిపలెంట్ దాంతో. అసలు ఆ రిపలెంట్ ఏది ఉన్నా కానీ తల్లే వచ్చి నా పిల్ల ఈడ దక్కదు అనేది గుడ్డు పెట్టేది తల్లి. గుడ్డు పెట్టినప్పుడు ప్రొడక్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ అడవిలో ఉంటాయో దానికి అనుకూల పరిస్థితి అక్కడే రెక్కల పురుగు అక్కడ పోయి పెడుతుంది.
1: ప్రకృతిలోనే అన్ని ఉన్నాయి అనే విశ్వాసం ప్రతి పదంలో ధ్వనిస్తోంది.
0: అంతే కదా, మరి ఇప్పుడు ప్రకృతిలోనే అన్ని ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఇట్లా బూడిద ఉంటే చెట్ల మీద చల్లుతారు. ఆ బూడిద ఎందుకు చల్లుతారు అని నాకు కూడా అర్థం కాలే. అంటే బూడిద చల్లినా గానీ కొంచెం అవి కూడా బూడిద కూడా డైజెస్ట్ కాదు కదా వీటికి కాలింది.
1: ప్రకృతి పట్ల అపారమైన భక్తి ప్రేమ పట్టింపు మీకు పద్మశ్రీ తీసుకొచ్చింది. మరి మీరేమో మా స్టూడియోస్ కి ఆ ప్రకృతినే తీసుకొచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్తి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:37 and 5 seconds ఎగ్జాక్ట్ గా మనం ఈరోజు ఎవర్గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2000 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సాంగ్ ప్రేయసి రావి చిత్రం నుంచి, MM శ్రీలేఖ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో SP బాలు గారు అండ్ KS చిత్ర గారు పాడిన పాట మనం ప్లే చేసుకున్నాం. మా కోసం ఒక మంచి సాంగ్ ని ఏదైనా ప్లే చేయండి ఈ టైం బౌండ్ లో అంటూ బౌరంపేట్ విలేజ్ నామాల శైలజ సత్యనారాయణ భవాని శాంభవి శ్రియాన్ అరుణ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రేయసి రావి నుంచి ఒక పాట కావాలి జస్ట్ ఇప్పుడే మనం ప్లే చేసుకున్నామండి. ఈ మెసేజ్ పంపించింది ఎవరు అంటే, భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎల్గందుల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎలంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ రిక్వెస్ట్ చేస్తున్నారు డెఫినెట్ గా. అండ్ మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ SP బాలు గారు అండ్ KS చిత్ర గారు పాడిన పాట

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించి సంపూర్ణ వినోదం. 10:44 ఎగ్జాక్ట్ గా ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు 1995 నుంచి 2000 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా మంచి సాంగ్ ని ప్లే చేయండి అంటూ వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్ రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ గుడ్ మార్నింగ్ చెప్పారు. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కలాడి గోపి కిషన్, ఉమావతి, ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంట. డెఫినెట్గా అండి. గుడ్ మార్నింగ్. హుషారు సాంగ్స్ ఏదైనా హుషారు పాటలు కావాలి, డెఫినెట్గా హుషారైన పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. ఎవరి మెసేజ్ చేసింది అంటే మాధవ్ రెడ్డి చౌరస్తా నుంచి నాగమణి, భూదాన్ పోచంపల్లి మాధవ్ రెడ్డి చౌరస్తా నుంచి అనమాట. రైట్. అలాగే ఎం మురహరి, యశోదా, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు సార్. మీకు కూడా అండి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మాకోసం ఏదైనా మంచి పాట వేయగలరు అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 10:30 29 seconds స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి మనం అదిరిపోయే పాట విన్నాం. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీబి అండ్ చిత్ర గారు పాడిన పాట విన్నారు. మాకోసం ఏదైనా మంచి సాంగ్ ని ప్లే చేయండి అంటూ బోడుప్పల్ నుంచి కృష్ణగీత గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. సంగీత శ్రావణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి ఒక మంచి సాంగ్ కావాలి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా. హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాన్ష్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ని మాకోసం ప్లే చేస్తారు అంటూ. డెఫినెట్ గా మీనా మార్గుని మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్. అలాగే ఈ మెసేజ్ లో అనిల్, నితిన్, పార్థివ్, స్కంద, నిషిత, సాయి కిరణ్ గౌడ్ ఉన్నారు నల్లకుంట హైదరాబాద్ నుంచి. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ లో తొలి ప్రేమ నుంచి మనం ఎస్పీబీ గారు పాడిన సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేసుకున్నాం. ఇప్పుడే ఈ పాట అలా అలా వెళ్ళిపోయింది మన స్టూడియోలకి. మన నెక్స్ట్ ఆర్జీ కూడా ఎంట్రీ ఇచ్చారనమాట. వెల్కమ్.
1: హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు?
0: సూపర్ గా ఉన్నాం.
1: సూపర్. నీ షో వింటూ వచ్చాను, సో ఆ ఎనర్జీతో అలా వచ్చేసాను అనమాట స్టూడియోలోకి.
0: చూసారా? సో ఆ ఎనర్జీతో పాటుగా చాలా చాలా విషయాలు పట్టుకొచ్చింది అనమాట ఈరోజు, గుర్తుకొస్తున్నాయి ఈ షో కోసం. సో మీరందరూ కూడా హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ వింటూ గుర్తుకొస్తున్నాయి ఎలాంటి పాత విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్ గా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి గుర్తుకొస్తున్నాయి. ఆర్జే అనుపమ రెడీగా ఉంది స్టూడియోలో. బట్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ప్లే చేసుకుపోయే లాస్ట్ సాంగ్ మీకోసం వెయిట్ చేస్తుంది అనమాట. రాజేష్ కృష్ణన్ అండ్ సుజాత గారు పాడిన చంద్రలేఖ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఈ పాటతో విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కి పులి స్టాప్ పెట్టేస్తాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే
1: సంపూర్ణ వినోదం.
0: Stay tuned.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్టపతి ముర్ము అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే అక్రమ నిర్మాణాల విషయంలో ఎలాంటి ఉపేక్ష లేకుండా వ్యవహరించాలని, గత కొన్నేళ్లుగా వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కళ్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమయ్యే టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్టంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ అంశమన్నారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో 10 BSc నర్సింగ్ కాలేజీలను ఒక PG నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కాలేజీల్లో మిడ్ వైపరీ కోర్సులు బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళలు చట్టపరమైన, సామాజిక పరమైన, రాజ్యాంగపరమైన హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ నివేదిక అందజేశారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం 13 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.3 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చారని చెప్పారు. రాష్టంలో అన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు స్వయం పోషకంగా ఎదగాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సూచించారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు పూర్తిస్థాయి క్రీడా సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 3 నిమిషాలు మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిక్ భారతి కేంద్రం మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ రేడియో సఖీ అనుపమాతో. దక్షిణ భారతం అంటే తమిళులు మాత్రమే కాదు తెలుగువారు కూడా ఉంటారని ఉత్తర భారతానికి ప్రపంచానికి తెలియజెప్పిన జగదేక వీరుడి కథ ఈరోజు. మన తోటరాముడు, మన నాగరాజు, మన అగ్గిబరాట, మనకి మాత్రమే చెందిన రాముడు, తెలుగింటి చిత్రపటాల్లో చోటు పొందిన అరుదైన సినీ శ్రీకృష్ణుడు, మన మనసుల్ని దోచిన వేటగాడు కొండవీటి సింహం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో.

1923 మే 28న నిమ్మకూరులో పుట్టిన ఎన్టీ రామారావు గారి గురించి తెలియని వారుంటారా? విశ్వవిఖ్యాత అని అందుకేగా మనందరం ఇంత గర్వంగా పిలుచుకుంటాము. అన్నగారు అని ఆత్మీయంగా స్మరించుకుంటాం కూడా. మరి ప్రతి సంవత్సరం మే 28 వివిధ భారతిలో ప్రత్యేకంగా గుర్తు చేసుకున్న వారి నటనా పటిమ ఎటువంటిదంటే, మనందరం తెలిసిన సంగతుల్నే, విన్న పాటల్నే మళ్లీ వింటూ పుట్టినరోజు పండుగను ఘనంగా జరుపుకుంటాము. మన దేశం సినిమాలో చిన్న పాత్రతో వెండి తెరకు పరిచయమయ్యారు ఎన్టీ రామారావు గారు. మరి మన దేశం ముందర ఏం చేశారు? మీసాల మల్లమ్మ అని వారిని ప్రేమగా పిలుచుకునేవారు. అదేంటి, మగవారిని మల్లమ్మ అంటారా? ఈ విషయం మాకు తెలియదే అని చెప్పి శ్రోతలు ఆల్రెడీ మెసేజెస్ చేస్తున్నారు. మరి ఆ సంగతులేంటో చెప్తాను. ఈ మీసాల మల్లమ్మ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా ఎలా మారారో

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మన శ్రోతలందరూ ఇప్పుడే మెసేజెస్ పంపించేస్తున్నారు. చాలా సంతోషము. మేమందరము పొద్దునుంచి ఎదురు చూస్తున్నాము గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి అంటూ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ రోజు వివిధ భారతి వేదికగా మనము ఎన్టీ రామారావు గారి జయంతిని జరుపుకుంటున్నాం కదా. ఇందాక మీకు చెప్పాను కదా మీసాల మల్లమ్మ అని పిలిచేవారు అని. మరి మీసాల మల్లమ్మ అని రామారావు గారిని ఎందుకనేవారంటే సినిమాలోకి రాకముందే కళలంటే ఎప్పటి నుంచో అంటే చిన్నప్పటి నుంచి అభిమానం ఇష్టం కూడా. అలా నాటకాలలో ఆడవేషం అందులోనూ మీసాలతోనే వేసిన మగధీరుడిన మన ఎన్టీ రామారావు గారు. అందుకే మీసాల మల్లమ్మ అని పిలిచేవారట. కళాభిమాని మాత్రమే కాదు చదువు అంటే ఎంతో గౌరవం. ఆ గౌరవంతోనే తను బీఏ చదవడం మాత్రమే కాదు మున్ముందు ఎందరికో ఫీజులు కట్టి డాక్టర్లు ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన గుప్తదాత మన ఎన్టీ రామారావు గారు.

ఎన్టీ రామారావు గారి సినీ కెరీర్ గురించి మనం మాట్లాడుకుంటే, మన దేశం తర్వాత పల్లెటూరి పిల్ల, కాస్త పర్వాలేదనిపించినా మేలి మలుపు మాత్రం పాతాళ భైరవి. హీరో అంటే ఇలా సాహసాలు చేయాలని, ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం ఏదైనా చెయ్యొచ్చు, చేసి ప్రేమను పెళ్లిగా సుఖాంతంగా చూపించిన తోటరాముడే ఇప్పటికీ ఎందరికో ఆదర్శం. 1951 మరుపురాని సంవత్సరం, ఒక నటుడిగా ఎన్టీ రామారావు గారికి రెండు సూపర్ హిట్ చిత్రాలు దక్కడం, ఒకటి పాతాళ భైరవి అయితే ఇంకొకటి మల్లీశ్వరి. నాగరాజు తన మరదలు, మళ్లీ ప్రేమ కోసం పడిన కష్టాలు, ఎదుర్కొన్న పరిస్థితులు ఎంత బాగా జీవించారో మనందరికీ తెలుసు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చందమామ కథల్లో కనిపించే రాకుమారుడు నిజంగా రెక్కల గుర్రం మీద స్వారీ చేసి రాక్షసుని చంపుతాడా? ఒక్క కన్ను ఉన్న దొంగ బైరాగిని కత్తితో పొడుస్తాడు? నాగలోకంలోకి కూడా వెళ్లిపోయి నాగుపాములతో పోరాడి మణిని గెలుస్తాడా? ఇలా ఎవరైనా అడిగితే ఇలాంటివి అసంఖ్యాకమైన

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 28 నిమిషాలు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం మన ఎన్టీ రామారావు గారిని, వారి జయంతిని పురస్కరించుకుని. నాయకుడిగా, ప్రేమించే ప్రియుడిగా మాత్రమే కాదు, అన్నగా, తండ్రిగా, తాతగా కూడా అన్ని పాత్రల్లో మనల్ని మెప్పించి ఒక కంప్లీట్ యాక్టర్ అంటే పరిపూర్ణమైన నటుడు వీరు అని అనిపించుకున్నారు. ముఖ్యంగా వారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాలు ఎవ్వరు కూడా ఆ రోజుల్లో అనుకుని ఉండరు. నటనా జీవితం వైభవంగా, జ్వాజ్వల్యమానంగా

ఇతరను ప్రేక్షకులను ప్రభావితం చేస్తున్న రోజుల్లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర చేయడం సాహసం కాకపోతే ఇంకేంటి చెప్పండి. గుడిగంటలు అత్యద్భుతమైన సినిమా, మర్చిపోలేని సినిమా తెలుగువారందరికీ. తొలిగా నాయకుడిగా కనిపిస్తూనే ప్రతినాయకుడిలా తెరపై చూపించిన హావభావాలు, జగ్గయ్యనో కృష్ణకుమారిగార్లనో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సీన్ గుర్తుందా మీ అందరికీ? అక్కడ రామారావు గారు చేసిన నటన అద్భుతం. మరి అదే ప్రతినాయకుడు పశ్చాత్తాప పడడం ఆ సినిమాకే హైలైట్ అని చెప్పచ్చు.

బ్రతుకు సమరంలో పండిపోవడం అంటే ఏంటి అని చెప్పి తెలియని వారందరికీ కూడా తన నటనతో కేవలం ఈ పాటలో కనిపించిన హావభావాలు కనుక మనం తెరపై చూస్తే అర్థమైపోతుంది. అవునా? దట్ ఈస్ ఎన్టీఆర్. ఇక తెలుగు వారింట శ్రీకృష్ణుడుగా అడుగుపెట్టి మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన కారణజన్ముడు అని అంటారు ఎన్టీ రామారావు గారిని అందరూ. మేకప్ వేసుకుని ఆ కిరీటం పెట్టుకుని నడుస్తుంటే దారంతా ఆ శ్రీకృష్ణుడే వచ్చాడు అని కొబ్బరికాయలు కొట్టి మరీ స్వాగతించారట మాయాబజార్ సినిమా షూటింగ్ సమయంలో. ఇళ్లలో అప్పట్లో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా వేసుకున్న తెరపై వేసుకున్న ఆహార్యాన్ని ఫోటోగా క్యాలెండర్స్ రూపంలో పెట్టుకుని వాటిని పూజించడం ఒక సంచలనం. కేవలం తెలుగువారికి మాత్రమే అంత ఇష్టుడిగా ఎలా మారారంటారు? ఇలాంటి సంచలనాలు ఎన్నో జరిగాయి రామారావు గారి కెరీర్లో.

సంవత్సరాలు గడుస్తున్న కథా కథనం పకడ్బందీగా సిద్ధమైతేనే సినిమా ఒప్పుకుని మంచి సినిమాలను తెలుగువారికి అందిస్తారు అన్న పేరు రావడం అంజలిదేవి, సావిత్రి, కృష్ణకుమారి, రాజశ్రీ, జమున లాంటి ప్రముఖ కథానాయికలే కాదు, అప్పుడే వచ్చిన వాణిశ్రీ, జయప్రద, జయసుధలతోనూ నటించి ఎన్టీ రామారావు అంటే పేరు కాదు, అది ఒక బ్రాండ్ అని అనిపించుకున్నారు. కానీ కళాకారుడిలోని కళాతృష్ణ నిరంతరం కొత్తదనం కోరుకోవడమే కాదు, తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుని మరింతగా ప్రేక్షకుడికి వినోదం అందించాలన్న ఆశ కూడా ఉంటుంది కదా. అలా అనుకుంటూనే ఒక ప్రయోగం కూడా చేశారు. ఆ ప్రయోగం గురించి ఈ పాట తర్వాత చెప్తాను.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా ఒక ప్రయోగం చేశారు, దాని గురించి చెప్తాను అని. బడిపంతుల చిత్రం ఎంతో జనాదరణ పొందింది. అందులో బూచడమ్మ పాట మనందరికీ ఇప్పటికీ కూడా ఇష్టంగా వినిపించే పాట వివిధ భారతిలో. అందులో రామారావు గారు ఎంతో హుందాగా శ్రీదేవి గారికి తాతగారులా నటించారు. మరి ప్రయోగమేంటో అర్థమైపోయింది కదా. మనవరాలిగా నటించిన శ్రీదేవిని తర్వాతి రోజుల్లో కొన్నేళ్ల తర్వాత హీరోయిన్గా తన సరసన వేటగాడు సినిమాలో తీసుకోవడంతో అప్పట్లో అందరూ ముక్కును వేలేసుకున్నారు. అదేంటి అని అడిగితే నటించాలి కాని నటనకు వయసుందా అని ఎదురు ప్రశ్నించారట రామారావు గారు. అంతేనా, ఆ సినిమాలో అసలు ఏం చేశారు, ఈ మనోరల్గా నటించిన శ్రీదేవితో హీరోయిన్గా తెరపై స్టెప్పులు వేశారా, పాటలు పాడారా, లేదా మామూలుగా సరదా సంభాషణలు చేశారా అన్న కుతూహలంతో అందర్నీ థియేటర్స్కి రప్పించుకుని సినిమా సక్సెస్కి కూడా కారణమయ్యారు రామారావు గారు.

ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి రాముడు శ్రీకృష్ణుడే కాదు, పౌరాణికాల్లో ఉన్న ప్రతినాయక పాత్ర అంటే నెగటివ్ పాత్ర అయిన రావణాసురుడి పాత్ర ఎంత గొప్పగా చూపించారండి రామారావు గారు. అప్పట్లో దేవదేవ ధవళాచల అంటూ పాడుకుంటూ తెరపై కనిపించిన రావణాసురుడిని, అదే అండి

మన రామారావు గారిని. ఆహా, రావణాసురుడు ఇంత భక్తుడన్నమాట అని నమస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. థియేటర్స్ లో జరిగిన సంఘటనలను ఆధారంగానే మీ అందరికీ చెప్తున్నాను. మరి అది క్రేజ్ అంటారా, మాస్ ఇమేజ్ అంటారా, క్లాస్ టచ్ అంటారా, ఇవేవీ కావు. రామారావు గారి నటన అనే ప్రతిభా సౌరభం అని చెప్పి మాత్రమే మనం అనుకోవాలి, అవునా?

దానవీర సూరకర్ణ ఏ చిత్రం తీసుకున్నా వైవిధ్యభరితమే. కర్ణుడి పాత్ర మాత్రమే కాదు, దుర్యోధనుడిగా కూడా శ్రీకృష్ణుడిగా కూడా ఒకే చిత్రంలో త్రిపాత్రాభినయంలో కనిపించడమే కాదు, స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. నభూతో నా భవిష్యత్

0: తన రీతిగా ఈ సినిమాను ఎన్టీ రామారావు గారు తీశారు. మరి ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఒక విశేషం చెప్పనా? అప్పటికి మండు వేసవికాలం, నుదుటిపైన పెద్ద బొప్పిలాగా కట్టింది రామారావు గారికి. నటి ప్రభతో పాట షూటింగ్, అట్ట కిరీటాలు పెట్టుకునే అలవాటే లేదు కదా అన్నగారికి. బరువైన కిరీటం పెట్టుకున్నారు. బొప్పి నొక్కుకుపోయి రక్తం వచ్చేస్తోంది ఆ కిరీటం బరువుకి. ప్రభగారు పరిగెత్తారు. అయ్యో, షూటింగ్ ఆపేద్దామండి అనంటే కన్నెర్ర చేశారట. ఇంతమంది మన కోసం మళ్లీ వస్తారా? తప్పు, అలా ఎప్పుడూ చేయకూడదు అని రక్తాన్ని గట్టిగా తుడిచేసుకుని పాట రికార్డింగ్ పూర్తి చేసిన గొప్ప వ్యక్తి రామారావు గారు. మరి ఇంతకీ ఇంత చెప్పుకున్నాక ఆ పాట కాస్త వినకపోతే ఎలా? ఒక పాట బిట్ వినిపించేనా?
1: చిత్రం

మరి ఇక రామారావు గారికి వచ్చిన బిరుదులు సత్కారాల గురించి మనం టూకీగా చెప్పుకుంటే 300కు పైగా సినిమాలు. నిర్మాతగా తోడు దొంగలు, సీతారామ కళ్యాణానికి, అలాగే వరకట్నం చిత్రానికి దర్శకుడిగా 1970లో 3 జాతీయ పురస్కారాలు అందుకున్నారు. మరి 1968లో పద్మశ్రీ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. ఇవన్నీ ఒకెత్తు, కాని జనాల హృదయాలలో తన సుస్థిర స్థానం పెట్టుకున్నారు. ఎలా అంటే, ఒక వ్యక్తి శత వసంతాలు పూర్తి చేసుకున్న మన హృదయాలలో ఎంతగా వారి స్థానం ఉంది అని అంటే అది అరుదైన గౌరవమనే ఇప్పటికీ మనం అనుకోవాలి. ఈ రికార్డ్స్ అన్నీ ఒక ఎత్తు. ఒక వ్యక్తి నిర్మాతగా, దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేయడమే కాదు, ఎన్నో సినిమాలలో ద్విపాత్రాభినయంతో, అలాగే తన అభిమానులందరి కోసము ఎప్పుడు నిరంతరం శ్రమించే రామారావు గారిని మనం ఎప్పుడైనా మర్చిపోగలమా చెప్పండి? ఎప్పుడైనా సరే మనం అనుకునే మాట ఒక్కటే, మీరు లేకుండా నిమిషమైనా గడుస్తుందా అని చెప్పి అందరం ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాం, అవునా?

తెలుగువారి ఆప్తుడు, మనకు అన్నగారు, ప్రపంచానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. తెలుగు భాషను, తెలుగువారిని ప్రపంచానికి గౌరవంగా, గర్వంగా పునఃపరిచయం చేసిన ఎన్టీ రామారావు గారిని మన మనసులే కోవెలగా, పదిలంగా పదిలపరుచుకున్నాము. వారి జయంతిని పురస్కరించుకుని ఆత్మీయంగా గుర్తు చేసుకున్నాము. వారి జ్ఞాపకాలతో వినమ్రంగా నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: जाता है। उत्तर प्रदेश में प्रशासन ने बकरीद को सुचारू रूप से मनाने के लिए व्यापक व्यवस्था की है। मध्य प्रदेश की राजधानी भोपाल में भी ताजुल मस्जिद में नमाजियों ने देश में शांति, समरसता और न्याय की प्रार्थना की। मध्य प्रदेश वक्फ बोर्ड ने इस अवसर पर महत्वपूर्ण दिशा निर्देश जारी किए हैं। बोर्ड ने लोगों से सार्वजनिक स्थानों या सड़कों पर नमाज न अदा करने की अपील की है। बोर्ड ने निर्धारित स्थानों पर ही लोगों को पशु की कुर्बानी देने के निर्देश के साथ ही सोशल मीडिया पर कुर्बानी की फोटो या वीडियो साझा न करने को कहा है। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने ईद उल अजहा पर देशवासियों को बधाई दी है। मध्य और उत्तर पश्चिमी भारत में अगले दो दिन तक भीषण लू की स्थिति बनी रहने की आशंका है। मौसम विभाग ने पूर्वी मध्य प्रदेश और विदर्भ में आज लू का रेड अलर्ट जारी किया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 6 నిమిషాలు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, మీ రేడియో సఖి అనుపమతో. ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కదా. సరే, కళ్లు మూసి తెరిచేలోపు చిరుత కన్నా వేగంగా పరిగెడితే ఏం జరుగుతుంది? రికార్డుల మోతలు వినిపిస్తాయి. ప్రపంచమంతా పాదాక్రాంతమే. అలాంటి రికార్డు అప్పట్లో అంటే 1960లో 400 మీటర్ల రేస్లో మనవాడు, మన భారతీయుడు మిల్కా సింగ్ గారు సృష్టించారు. 400 మీటర్స్ ని 45.73 సెకండ్స్లో, అంటే నిమిషం కన్నా తక్కువ. మన క్రీడా కిరీటంలో ఇదొక కోహినూర్ అవునా? మరి ఈరోజు నేను మిల్కా సింగ్ గారి గురించి చెప్పబోతున్నానా? లేదే, ఎవరు ఏంటి ఒక పాట వినిపిస్తాను, ఆ లోపల ఒక మంచి పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరికీ ఊరించేశాను కదా, మిల్కా సింగ్ గారి గురించి అయితే చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తానో చెప్పేస్తాను అని చెప్పి అలా వదిలేశాను. ఫెడరేషన్ కప్ 2026 లో మన భారతీయుడే టీకే విశాల్ 400 మీటర్ల పరుగు కోసం సిద్దమయ్యాడు. మనసులో ఆలోచనల ముసుర్లు, గెలుపు కాదు ముఖ్యం, గురువుగా మానసిక గురువుగా అనుకునే మిల్కా సింగ్ గారు నిలబెట్టిన ఆ రికార్డే పదే పదే గుర్తుకొస్తోంది. 45.73 సెకండ్లు, 45.73 సెకండ్స్, ఈ సంఖ్య తప్ప మరింక ఏది కనిపించటం లేదు, వినిపించటం లేదు. పక్కన జరిగే హోరైతే తెలియని కూడా తెలియటం లేదు. మరి ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, మరి ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ యాప్నియా లేదా గురుక వ్యాధి, ఈ సమస్య అంటే ఏంటి, దీని వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు ఈ రోజు మధ్యాహ్నం 2:15. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, విశాల్ టీకే విశాల్ ఫెడరేషన్ కప్ 2026 లో పరిగెత్తాడు. దాని తర్వాత ఏం జరిగింది? ఏళ్ల తరబడి దీక్షగా వేసిన అడుగులు కాదు, పెట్టిన పరుగులు పదే పదే మిల్కాసింగ్ గారు నెలకొల్పిన రికార్డ్ వెన్ను తట్టి ముందుకి నడిపించాయి విశాల్ ని. అదే ధైర్యంతో కాన్ఫిడెన్స్ తో ఫెడరేషన్ కప్ 2026లో పరిగెత్తాడు. కాలి కొద్దీ కాదు, శక్తి కొద్దీ పరిగెత్తాడు. ఇది కూడా కాదు, రికార్డు బద్దలు కొట్టాలన్న టార్గెట్తో ఎంత బాగా పరిగెత్తాడు అనుకునే లోపే లక్ష్యాన్ని ఛేదించాడు. కాని టైమర్లో మాత్రం ఇంకా తెలియలేదు. ఉత్కంఠతో నరాలు తెగిపోతాయేమో అనిపిస్తున్నప్పుడు వినిపించింది 44.98 సెకండ్లలో ఆ రికార్డ్ తిరగరాశాడు అన్న కమ్మటి వార్త. మిల్కా సింగ్ గారు చేసింది 45.73 సెకండ్స్, 45.73. మరి టీకే విశాల్ చేసింది 44.98 సెకండ్లు, 44.98 సెకండ్స్. ఇది కదా రికార్డ్ అంటే, ఇది కదా గెలుపంటే.

విశాల్ తెన్నరసు కయల్ విజి తమిళనాడులో 2003లో పుట్టిన ఈ కుర్రాడికి పుట్టినప్పటి నుంచి పరుగంటి పిచ్చి. 100 మీటర్లు 200 మీటర్లు లాంటి వాటిలో ఆడి పరిగెత్తి రాటు తేలి 400 మీటర్లకు ప్రయత్నాలు. పాల్గొన్న అన్ని పోటీల్లో గెలవాలన్న ఆకాంక్ష. కోచ్ సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటించి తనను తాను ఫెడరేషన్ కప్ 2026 కోసం సిద్ధం చేసుకున్నాడు. గెలిచాక గెలిచాక నవ్విన ఆశ్చర్యనవ్వు, రికార్డ్ అందించిన సంతోషం ఎంత బావుందో అని చెప్పి అన్నాడు. గెలవాలన్న తపన విజయం వైపు మాత్రమే చూపు. డిసిప్లిన్డ్ గా గేమ్ ప్లేతో టీకే విశాల్ ఆనాటి మిల్కాసింగ్ రికార్డ్ బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. స్ఫూర్తివంతమైన అతని అథ్లెటిక్ జర్నీకి అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్టపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్టంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్టంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీసు పోషిస్తున్న పాత్రను రాష్టపతి అభినందించారు.
1: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయా జానా చాహియే తాకి సామాన్య లో బినా హోయ్ కే అప్ని సమస్య దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేని చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసి నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నోలోజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష
0: హోగా. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్పూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేస్తారని, దేశ సిద్దాంతం పట్ల అచంచల భక్తంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్దిని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూ

0: ఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్ మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ICAR ప్రతినిధులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में FCI का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్ OSM అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, OSM ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పాహార సమాపేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమాపేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమాపేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని IMD పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్ లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్ కార్యక్రమం.
3: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం, ఈట్ ఫిట్ కి స్వాగతం, సుస్వాగతం. ఏంటి అంతగా నవ్వేస్తున్నారు అంటానా? మరి ఏం తింటే ఫిట్ గా ఉంటామని నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. ఏం తినాలి, ఏం తింటే ఫిట్నెస్ గా, అంటే ఫిట్నెస్ టిప్స్ కూడా నేను చెప్పగలుగుతాను అని చెప్పి నవ్వేసుకుంటున్నాను. మరి ఏం తాగితే క్యాలరీస్ లెక్క కట్టడము మనకి సాధ్యమవుతుంది, అంటే అవి భారం అవ్వవు, ఇది కూడా ఒక పెద్ద మిస్టరీయే కదా. మనందరికీ ఈ మిస్టరీని ఛేదించాలని నిరంతరము అనుకుంటూ ఉంటాం. మరి ఆహార నియమాలతో మనం పాటించే కొన్ని ఆహార నియమాలతో ఛేదించేద్దామా?

కదా, ఊసుపోదు ఊరుకోదు, తినేయాలనిపిస్తూ ఉంటుంది. మనం నిజంగానే భోజనానికి, ఆహార పదార్థాలకి, అంటే మనకిష్టమైన ఫుడ్ కి ఇలా ఖైదైపోయామంటారా? మీరు వింటున్నారు ఈట్ ఫిట్ కార్యక్రమం, ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఫిట్నెస్ టిప్స్ ఎలా తెలుసుకుంటాం ఇలాంటి పాటలు వినేస్తూ, ఇలాగే మన లైఫ్ స్టైల్ కనిపిస్తూ మనం గడిపేస్తూ ఉంటే, బ్రతకడానికి తినాలి కానీ తినడానికి బతకడం లాంటి సూత్రము మనము ఖచ్చితంగా పాటించాల్సిందే. తినడానికే బ్రతకాలి, అసలు తినేయడమే మన పని అని చెప్పి పట్టుకుంటే ఎలా చెప్పండి? ఫుడ్, ఆహారం ఇష్టం లేనిది ఎవరికి? కానీ మితమే హితమన్న సూత్రం మాత్రమే మనకు గుర్తుండాలి. జపాన్ వాసులు పాటించే చిట్కా ఏంటో తెలుసా? కడుపు నిండా వారు ఎప్పుడు భోజనం చేయట. 70% అంటే 70% మన కడుపు నిండగానే వాళ్ళు తినడం ఆపేస్తారట. అదేంటి, అర్ధాకలితో లేచినట్టేకా అని చెప్పి మనందరం అనుకుంటాం కదా, అంతేగా అనాలట. కడుపు నిండా తినేస్తే పని చేయగలగడం అంత తేలిక కాదు, నిద్ర కూడా విపరీతంగా వస్తూ ఉంటుంది. మరి ఆహారం అనేది మనకి శక్తినిచ్చి చురుకుగా ఉంచాలి, కానీ నిద్రపు చేయకూడదు కదా మధ్యాహ్నం పూట కూడా. సో ఇలా మనం ఏం చేయాలి అంటే, కడుపు నిండా తినకూడదు, కాస్త వెలితి ఉంచుకుని, అంటే కాస్త చోటు ఉంచుకొని తినాలట.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి మనకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్ మనందరం షేర్ చేసేసుకుంటున్నాం కదా. జీర్ణక్రియ, మెటబాలిజం ప్రతి మనిషికి ప్రతి వయసుకి కూడా తేడా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మెటబాలిజం రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది. యువతలో అయితే ఎక్కువగా, మలి వయసులో చాలా తక్కువగా కూడా ఉంటుంది. అందుకని మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, మన వయసుకి బరువుకి తగ్గట్టుగా తీసుకోవాలి. ఎక్కువ సార్లుగా తక్కువ క్వాంటిటీలో కూడా తినచ్చు. మరి ఇక మెటబాలిజం రేట్ తక్కువగా ఉంటున్న అంటే కొంచెం ఏజ్ రాగానే తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే మనం ఎప్పుడూ ఓటు వేయాలి.

జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ చెప్పేస్తుంటేనే నాకే నోరు ఊరిపోతుంది. ఇంకా మీ అందరూ అక్కడ రేడియో వింటూ ఆలోచిస్తుంటారు కదా, జంక్ ఫుడ్ తినమని ఈ ట్వీట్లో చెప్తున్నారా, అయితే ఈరోజు చాట్ తిందామా ఏం తిందామో ఆల్రెడీ లెక్కలు వేసేసుకుంటున్నారు కదా. వారంలో కనీసం ఒక్కసారైనా తినేస్తాం, తినేసి ఏం చేస్తాం, హాయిగా నిద్రపోతాం. తినాలన్న కోరికను చంపుకోకుండా మనం ఆ కోరికను ఎందుకు చంపుకోవాలి, దాని బదులు మనం చంపాల్సింది ఇంకోటి ఉంది, ఏంటో తెలుసా, క్యాలరీస్. పోగైపోయిన క్యాలరీస్ ని చంపేద్దాం. అదేనండి, వాటిని కరిగించాలి. బయట ఆహారం ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు, తిన్నప్పుడు మితంగా తిని, తిన్నాక ఖచ్చితంగా తేలికపాటి నడక కానీ లైట్గా ఏదైనా వ్యాయామం కానీ చేస్తే ఫిట్నెస్ కి దగ్గరవుతాం. మరి ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో మేము ప్రతిరోజు కొన్ని మీకు సూచనలు, మాకు తెలిసిన టిప్స్ అందిస్తున్నాం. కానీ ఆరోగ్యరీత్యా ఏమన్నా సమస్యలుంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ సలహాలు పాటిస్తూ వీటన్నిటినీ కూడా ఎంజాయ్ చేయండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మన భోజనంలో ఏం చేర్చుకుంటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది? ఇది ఎప్పుడు ఒక అర్థం కానీ తికమక పెట్టే ప్రశ్నే, అవునా? మరి ఆకుకూరలు, గుడ్లు, చేపలు, పండ్లు, పీచు పదార్థాలున్న కూరగాయలు, అంటే ఫైబర్ రిచ్ గా ఉన్న వెజిటబుల్స్, ఇవి మన భోజనంలో చేర్చుకోవాలి. శాకాహారులైతే పనీర్, టోఫులను కూడా తినొచ్చు. పనీర్ కనుక మీకు వెయిట్ గెయిన్ అని చెప్పి అనిపిస్తే దాని ప్లేస్ లో టోఫుని వాడండి. డ్రై ఫ్రూట్స్ తింటే శక్తితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది, అవునా? సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినండి. మామిడి పళ్ళు కానీ, లేదా మనము అనుకుంటామంటే సపోటా, ఇవన్నీ చాలా బరువు మనం పెరుగుతామని, కానీ మితంగా తినండి. కానీ ప్రతి సీజనల్ ఫ్రూట్ తినండి, ఎందుకంటే ఆ సీజన్లో అది కనుక తింటే మనకు అవి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్స్, పోషకాహారాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మితంగా తినచ్చు. సీతాఫలం కూడా చాలా మంది అనుకుంటారు, ఒక సీతాఫలం తింటే నిద్ర రావడమే కాదు, బోల్డ్ అంత బరువు కూడా పెరిగిపోతాను. ఒక పెద్ద సీతాఫలం తినకండి, చిన్నది తినండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిలో మన అందరం ఫిట్నెస్ సొంతం చేసుకోవచ్చు. మరొక మాట, భోజనాన్ని త్వర త్వరగా తినేయకండి, మెల్లిగా నమిలి మాత్రం తినండి. అప్పుడు ఫిట్నెస్ మీ సొంతమవుతుంది. ఇవి మాకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్. మీ ఆరోగ్యానికి, మీ శరీరానికి అనుగుణంగా ఏది బాగుంటుందో ఆలోచించుకొని నిపుణుల సలహాలు కూడా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. వివిధ భారతి వింటూ ఉండండి.

శ్రోతలందరికీ ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు కదా, మరి ఈ రోజు గురువారం. ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ యాప్నియా లేదా గురుక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు ఈ రోజు మధ్యాహ్నం 2:15. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రాం. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాము, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం వింటారు. డాక్టర్ వి కేశవన్ గారు, పల్మనాలజిస్ట్, మనకు గురుక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి తెలియజేస్తారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎఫ్సీడీఏ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు పరిశీలించారు. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ వసతులతో ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నగరం రాష్ట భవిష్యత్తును మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మ్యూనిచ్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ 2026 షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఇషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్కు చెందిన ఇషా సింగ్ సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో లక్షల మందికి ఆమె స్పూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ 2026 షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి ఇషా సింగ్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారు తోటశేఖర్ ఆకాశవాణితో చెప్పారు.
1: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున మొత్తం 22 విడతలుగా 44,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్దీకరించాలన్న రాష్ట మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను ఈ నెల 29వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి రాత్రి 7:30 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర నిర్మల్ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని కడెం, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సోన్ మండలాల్లో వరి పంటను బీజేపీ ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. దీనిలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం 500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ మొదటి విడతగా 300 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియను

0: పూర్తి చేసి ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.
1: భద్రాచలం సీతారాముల వారి టెంపుల్ ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మరి ఇక్కడ 500 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. మొదటి విడతలో 300 కోట్లతోటి తొందరలోనే టెండర్లు కంప్లీట్ చేసుకుని పనులను ప్రారంభించడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈద్గా మైదానాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా రాష్ట ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజు నరసింహ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోడగుట్ట ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లిం మత పెద్దలు ప్లేకార్డులు ప్రదర్శించారు. బక్రీద్ నేపథ్యంలో నిర్మల్ జిల్లా నిర్మల్ భైంసా పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బక్రీద్ పర్వదినం సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని మసీదులు ఈద్గాల అభివృద్దికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ చెన్నూరులోని మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
2: ఏ సోమన్పల్లి మే 200 కరోడ్ సే మైనారిటీ ఎస్సీ బీసీ 2000 బచ్చోం కే వాస్తే ఏక్ టాప్ క్లాస్ పబ్లిక్ స్కూల్ కే జైసా హాస్టల్ కే సాథ్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ భీ వా లగారే అప్నే బచ్చే పూరే హోనే కే బాద్ నెక్స్ట్ ఇయర్ సే వా అడ్మిషన్స్ లేంగే బాహర్ జానే కీ జరూరత్ నహీ.
0: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ను ఎంపిక చేశారు. అమృత్ భారత్ పథకం కింద 100 కోట్ల రూపాయల నిధులతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. దీనిపై మధిరకు చెందిన బాబ్లా తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం వారు దేశంలోని 1000 రైల్వే స్టేషన్లను అమృత భారత పథకంలో భాగంగా ఆధునీకరించడానికి పూనుకున్నారు. తెలంగాణలో 6 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని మధిరను ఎంపిక చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
0: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావద్దని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని నేరుగా పార్బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. హమాలీ సమస్యను పరిష్కరించి వరి కొనుగోలు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
4: ఖచ్చితంగా వచ్చే 10-15 రోజుల్లో మన జిల్లాకి ఎంతైతే ధాన్యం రావాల్సి ఉందో 2.5 లక్షల మెట్రిక్ టన్లు అంచనాలు, అవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ పూర్తి చేస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాము. మొన్న రాత్రి కూడా వర్షం బాగా పడడం వల్ల దాదాపు మనకి 600 మెట్రిక్ టన్లు బ్యాగులు తడిసిపోయిన ధాన్యం ఉన్నా సరే అవన్నీ సేకరించడం జరిగింది.
0: వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి

0: విశ్వాసులతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరి మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక మీరు కొత్తగా రేడియో సెట్స్ ఆన్ చేసుకుంటే వివిధ భారతి కుటుంబానికి స్వాగతము, మీ అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నాము. మేము షో టైం అనేది ఒక క్విజ్ ప్రోగ్రామ్. మీరందులో పాల్గొనాలంటే మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించేయాలి. ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, 0402324 0852, 0403 2408 5. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం? మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో టైమ్ కి షురువాత్ చెప్పేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. జాతీయ పురస్కారం నేషనల్ అవార్డ్ అందుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు? యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ నేషనల్ అవార్డ్, ఇది సినిమాకి ఇస్తారు కదా నేషనల్ అవార్డ్, జాతీయ పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

కాలేజీ స్టైల్ అంటూ ప్రేమదేశం సినిమాలో పాటైతే వినేశాము. మరి అంతకంటే స్టైల్ గా సూపర్ ఫాస్ట్ గా మన శ్రోతలందరూ జవాబులు పంపించేశారు. ఇందాక షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, జాతీయ పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు అని. అంటే జవాబేంటో తెలుసా? 4 సంవత్సరాల త్రిష వివేక్ తోషర్. మరాఠీ చిత్రం నాల్ 2లో చిమి పాత్రకు ఈ అమ్మాయికి, ఈ చిన్నారికి నేషనల్ అవార్డు ఇచ్చారన్నమాట. అద్భుతం కదా, అసలు 4 సంవత్సరాలకి సరిగ్గా మాటలు కూడా రావు, అలాంటిది ఈ అమ్మాయి నేషనల్ అవార్డు అందుకుంది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, వరంగల్ నుంచి భిక్షపతి నిర్మల, మియాపూర్ నుంచి భాను, మల్కాజిగి నుంచి రవికుమార్ రమాదేవి, ఉమ్మడి నుంచి దివాకర్, కౌకు నుంచి సూర్యశ్రీ మహాలక్ష్మి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, అలాగే ఖమ్మం నుంచి నీలోఫర్, అండ్ బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, సైనిక్పురి నుంచి రమణి సుబ్బారావు, అమనగుత్తి నుంచి లక్ష్మీనారాయణ, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు స్లీప్ అప్నియా అంటే గురక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం వింటున్నారు ఆకాశవాణిలో. మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే 1:31. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఏంటి అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే రేడియో సెట్స్ కొత్తగా ఆన్ చేసుకుంటే ఫోన్ నంబర్ మరొకసారి 0402324082 0402240852 ఇది మా వాట్సాప్ నంబర్. షో టైంలో మీరు పాల్గొనాలంటే ఈ నంబర్కి జవాబులు పంపించేయడమే. సో సెకండ్ క్వశ్చన్, అతడు సినిమాలో మహేష్ బాబు ఏ ఊరికి పార్థు కుటుంబాన్ని కలవడానికి వెళ్తాడు? అతడు సినిమాలో మహేష్ బాబు ఏ ఊరికి పార్థు కుటుంబాన్ని కలవడానికి వెళ్తాడు? జవాబు తెలిస్తే 0402324082 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి అందరూ మా డెస్టినీ ఏంటి అని అంటే, ఏం లేదు, మేము ఆన్సర్స్ పంపిస్తే తప్పకుండా చదువుతారు అన్న భరోసా. తప్పకుండా తప్పకుండా చదివేస్తాము. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని నేను అడిగే లోపల ఇందాక అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పేయాలి కదా. అతడు సినిమాలో మహేష్ బాబు ఏ ఊరికి పార్థు కుటుంబాన్ని కలవడానికి వెళ్తాడు? బాసర్లపూడి ఈ గ్రామానికి మహేష్ బాబు వెళ్తాడనమాట. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? పీర్జాది కూడా నుంచి శ్రీనివాస్, గజ్వేల్ నుంచి అనిత, రాజంపేట నుంచి శ్రీనివాస్, అలాగే పెద్దపురం నుంచి కమల, సతీష్, బాలాపూర్ నుంచి రేష్మ, పవన్, జంకంపేట నుంచి నారాయణ, నర్సంపేట నుంచి బాలకృష్ణన్, ఆర్మూర్ నుంచి రాధ, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆనందరావు, రూప, కిస్మత్ పూర్ నుంచి శిరీష, సుమన్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాము, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమం పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ అప్నియా లేదా గురక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారు వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 44 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి అంటే 0402324082 0402324 08 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకు ఇక్కడ జవాబులు పంపించేయడమే. మరి నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణ కమలం సినిమా అందరం చూసేసాం, చాలా సార్లు చూసాం కదా. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఈ సినిమాలో హీరోయిన్ అక్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? స్వర్ణకమలం సినిమాలో హీరోయిన్ అక్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324 08 52 కి వాట్సాప్ చేసేయండి.

ఎత్తే ప్రశ్న శ్రోతలు కూడా పంపించేస్తున్నారు, మా జవాబులు కనిపించట్లేదా అని. మరి వీలునని ప్రశ్నలకి అంటే ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చదివేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. షో టైంలో ఇందాక నేను అడిగాను, స్వర్ణ కమలం చిత్రంలో హీరోయిన్ అక్క పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు, ఎవరో తెలుసా? ఎస్పీ శైలజ గారు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? మౌలాలి నుంచి రేణుక, నిమ్మాని నుంచి పున్న వెంకటేశ్, మేడిపల్లి నుంచి శ్రీతేజ, ఖమ్మం నుంచి మనోహర్, బాలాపూర్ నుంచి ఆర్యాంశ్, ఏఎస్రావు నగర్ నుంచి సీతాదేవిక, కొడుమూరు నుంచి జయరాం రాధ, తుకారాం గేట్ నుంచి గోపీనాథ్, కుబేర్ నుంచి రంజిత్. అండ్ ఇంకా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే న్యావనంద నుంచి శ్రీరామ్ నరేందర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ పరిచయ కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్లీప్ యాప్నియా లేదా గురక వ్యాధి అంటే ఏమిటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ అప్నియా లేదా గురక వ్యాధి అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి కేశవన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి టి ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్.

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ಮಧ್ಯಮ ತರಂಗ 406.5 meters 738 kilohertz ಗಳು ಹಾಗೂ ನ್ಯೂಸ್ ಆನ್ AIR ಆಪ್ ಮೇಲೆ ಕೇಳುವಿರಿ ಕಸ್ತೂರಿ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮ.
1: ఇవాల్యుయేట్ చేయాలండి. సో స్లీప్ యాప్నియా ప్రాబ్లంకి ఫస్ట్ మోస్ట్ కామన్ డయాగ్నోస్టిక్ మెథడ్ నైట్లో స్లీప్ స్టడీ అంటాము. సో స్లీప్ స్టడీ అంటే మనం ఇంట్లోనే చేయవచ్చు.

0: దానికోసం అడ్మిషన్ ఏం అవసరం లేదు. అది స్లీప్ స్టడీ అంటే నైట్ లో టెక్నీషియన్ వచ్చి అది మానిటర్స్ అన్ని కనెక్ట్ చేస్తారండి. మనం మామూలుగా నిద్రపోవాలి అండ్ దాంట్లో మనము బీపీ, పల్స్ రేట్, ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్, బ్రెయిన్ రెస్పాన్స్ అని కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. ఆ పారామీటర్స్ ఓవర్ నైట్ ఒక 5 to 6 hours మనం స్టడీ చేస్తాం. మామూలుగా అయితే ఈ రోజు స్లీప్ స్టడీ చేస్తే రేపు మధ్యాహ్నం దాకా అది రిపోర్ట్ కూడా దొరుకుతుందండి. సో దాంట్లో చెప్పేలాగా ఈ 4-5 parameters మనము స్టడీ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియా వస్తుంది ప్రాబ్లం ఉందా లేదా. ప్రాబ్లం ఉంటే మైల్డ్ ప్రాబ్లమా, మోడరేట్ ప్రాబ్లమా, సివియర్ ప్రాబ్లమా, అండ్ దాన్ని బట్టి మనము ఫర్దర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్. ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ అంటే అది దాని వల్లనే హార్ట్, బ్రెయిన్ పైన కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దీస్ రిపోర్ట్స్ మనం పేషెంట్ ఫర్దర్ అడ్వైజ్ చేయవచ్చు, గైడ్ చేయవచ్చు.
1: మరి స్లీప్ యాప్నియా అంటే గురక వ్యాధి, అంటే సాధారణ గురకకు సంబంధించింది కాదు, కానీ మరి స్లీప్ యాప్నియాలో గురక అనేది ఒక ప్రధానంగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. దానికి కారణాలు కూడా ఏమిటి అనేది డాక్టర్ కేశవ్ గారు చెప్తూ ఉన్నారు. వీరు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు. మరి అంటే మన హైదరాబాద్ లో ప్రముఖ పల్మనాలజిస్ట్ గా ఉన్నారు. మరి వీరితో మాట్లాడుతున్న ఇంకా ఈ స్లీప్ యాప్నియా లేదా గురక వ్యాధి గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరలా డాక్టర్ కేశవ్ గారితో మాట్లాడదాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
1: డాక్టర్ గారు, ఇప్పటి వరకు కూడా మనం నిర్ధారణకు కూడా ఒక రకమైనటువంటి విధానం ఉంది, అంటే స్లీప్ యాప్నియా లేదా గురక వ్యాధిని గుర్తించడానికి. అయితే కేవలం ఇలా అంటే నైట్ టెస్ట్ వల్లనేనా, ఇంకా ప్రస్తుతం ఆధునిక వైద్యం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వేరే విధానంలో కూడా ఏమన్నా నిర్ధారణ చేసే అవకాశాలు ఉన్నాయా?
0: మేడం, ప్రస్తుతానికైతే డయాగ్నోస్టిక్ మొడాలిటీ ఇది స్లీప్ స్టడీయే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము అట్లా స్లీప్ యాప్నియా పేషెంట్ లో మనం సస్పెక్ట్ చేస్తే ఫస్ట్ స్టెప్ అది స్లీప్ స్టడీ చేస్తే మనకి ఐడియా ఉంటుంది ప్రాబ్లం ఉందా లేదా. ప్రాబ్లం ఉంటే మైల్డ్, మోడరేట్, సివియర్ ప్రాబ్లం.
1: దీనిలో కూడా మైల్డ్,
0: మోడరేట్, సివియర్, అది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్ అండి. మైల్డ్ ప్రాబ్లమ్ లో నైట్ లో నిద్రపోయే టైంలో మరీ ఎక్కువ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్ ఉండదు. మోడరేట్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది, సివియర్ లో మరీ ఎక్కువ ఉంటుందండి.
1: అంటే దీనికి కూడా ఏమన్నా పర్సెంటేజ్ ఉంటుందా, ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది?
0: మామూలుగా అయితే మనము నిద్రపోయే టైంలో 95, 94, 95 దాకా ఉండాలి. బట్ ఈ పేషెంట్స్ లో మనం 70, 60 దాకా కూడా చూస్తాము. అండ్ అదే టైంలో బీపీ, పల్స్ రేట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుందండి. సో దట్ ఈస్ ద స్లీప్ స్టడీ. సో దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం స్లీప్ స్టడీ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, మైల్డ్ ప్రాబ్లం అంటే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఏమైనా ఓవర్ వెయిట్, ఒబీస్ లాగా ఏమైనా ఉంటే ఫస్ట్ స్టెప్ మనం కొంచెం డైటరీ మాడిఫికేషన్, ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్ గురించి అడ్వైజ్ చేస్తామండి. థైరాయిడ్ ఏమైనా ఉంటే దాని కూడా ట్రీట్మెంట్ కంపల్సరీగా అది స్టార్ట్ చేయాలి. సో థైరాయిడ్ టెస్టింగ్ ఆల్సో అది కూడా మనం అడ్వైజ్ చేస్తాము రొటీన్లీ. మనం డిస్కస్ చేసేలాగా ఏమైనా ENT సమస్యలు, ఇట్లా డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, లేకపోతే అలర్జీ అట్లా ఏమైనా ఉంటే అది కూడా ఫస్ట్ మనము అడ్రస్ చేయాలండి. ఎందుకంటే ఇది దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. దీంతో కొన్ని పేషెంట్స్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది మైల్డ్ కేసెస్ లో. మోడరేట్ సివియర్ కేసెస్ లో మనం ఏం చేస్తాము, నార్మలీ ఇట్లా స్లీప్ యాప్నియా కన్ఫర్మ్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ ట్రీట్మెంట్ సిప్యాప్ అంటామండి. సిప్యాప్ అంటే ఒక చిన్న మెషిన్, అది మనం మాస్క్ పెట్టాలి నైట్ లో, అది నిద్రపోయే టైంలో మాత్రం యూజ్ చేయాలి. సో మనం నార్మలీ మనం ఏం చేస్తాము, ఒకసారి పేషెంట్ ఇట్లా మోడరేట్ సివియర్ ప్రాబ్లమ్ తోటి డయాగ్నోస్ అయితే ఫస్ట్ ఇట్లా సిప్యాప్ అడ్వైజ్ చేస్తామండి ఇంట్లో. అది అది అరేంజ్ చేసిన తర్వాత ఇంట్లో నిద్రపోయే టైంలో నైట్ లో యాజ్ పర్ అస్ కంఫర్ట్ అది పెట్టొచ్చు. దాని తర్వాత ఒక 1 week 10 days తర్వాత దాంట్లో మెషిన్ లో చిప్ ఉంటుంది. సో ఆ చిప్ బట్టి మనము ట్రేస్ చేయొచ్చు ఈ మెషిన్ యూజ్ చేసేటప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. సో మామూలుగా మనము ఫస్ట్ స్లీప్ స్టడీ తర్వాత మెషిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 week 10 days తర్వాత మళ్ళీ పిలుస్తాం పేషెంట్ ని. అప్పుడు వాళ్ళు పార్ట్ 2 రిపోర్ట్ తోటి వస్తారు, అది టైట్రేషన్ రిపోర్ట్ అంటాము. ఎందుకంటే ఇది సిపాప్ మెషిన్ అన్ఫార్చునేట్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. సో మినిమం ఒక 40,000 పడుతుంది. సో అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. సో నేనైతే ఎవరికి నేను డైరెక్ట్లీ అది ఫస్ట్ విజిట్ లోనే పర్చేస్ చేయడం అట్లా అడ్వైజ్ చేయను. ఫస్ట్ అది రెంట్ లో తీసుకొని రెగ్యులర్ గా యూజ్ చేసిన తర్వాత పేషెంట్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్ రావాలి, ఎందుకంటే అది మేజర్ ఇన్వెస్ట్మెంట్. సో పేషెంట్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్, ఈ మెషిన్ యూజ్ చేసి నాకు ప్రయోజనం ఉంది అట్లా వాళ్ళకి ఫీలింగ్, వాళ్ళ ఫ్యామిలీకి ఫీలింగ్ వస్తే దెన్ దే విల్ బి మోర్ హ్యాపీ టు గో ఫర్ ద పర్చేస్. సో నేనైతే ఫస్ట్ 1 మంత్ లేకపోతే 2 మంత్స్ కూడా పేషెంట్స్ కి చెప్తాను, మీరు రెంట్ లో యూజ్ చేయండి, ఫస్ట్ యూ బీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. దాని తర్వాత పర్చేస్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు, బట్ వితౌట్ యూజింగ్ పర్చేస్ చేస్తే కొన్ని పేషెంట్స్ వాళ్ళు దాంతో అనీజీగా ఉంటారు, యూజ్ చేయరు. సో అందుకనే మాస్క్ కూడా చాలా రకాల మాస్క్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ పాత టెక్నాలజీ ఒకటి ఫేస్ మాస్క్ అంటాము, ఫేస్ మాస్క్ అంటే నోజ్ మౌత్ రెండు కవర్ అవుతాయి. సో అది ఓల్డ్ టెక్నాలజీ. సో దాంట్లో ఏమవుతుంది, కొంచెం కంఫర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, పేషెంట్స్ కూడా కొంచెం సఫకేషన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ లో నేజల్ మాస్క్, నేజల్ పిల్లోస్ వచ్చాయండి. సో అది జస్ట్ నోజ్ కవర్ అవుతుంది అండ్ మౌత్ అయితే ఫ్రీగా ఉంటుంది. సో పేషెంట్స్ అట్లా సఫకేషన్ అట్లా అనిపిస్తుంది అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వాటర్ ఏమైనా తాగాలంటే అది కూడా తాగొచ్చు, మాట్లాడొచ్చు. అండ్ విత్ ద నేజల్ మాస్క్ అండ్ నేజల్ పిల్లో అడ్వాంటేజ్ ఏంటి, మధ్యలో ఏమైనా వాష్రూమ్ ఏమైనా వెళ్ళాలంటే ఫుల్ ఫేస్ మాస్క్ అంటే ఫుల్ అది తీయాలి. ఇదైతే జస్ట్ ఇక్కడ డిటాచ్ చేసి రిలాక్స్ గా వెళ్ళొచ్చు, మళ్ళీ మళ్ళీ బెడ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేయొచ్చు. సో అది కూడా పేషెంట్ కంఫర్ట్ బట్టి మరి లేటెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి.
1: అంటే ట్రీట్మెంట్ విధానాలు,
0: ట్రీట్మెంట్ విధానాలు
1: అంటే మీరు అన్నారు మైల్డ్ లో కొంతవరకు మనం మెడిసిన్ తో చేయొచ్చు అని. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ స్లీప్ యాప్నియాకి సంబంధించిన మిషన్ ఏదైతే ఉందో అది అంటే
0: మోడరేట్ అండ్ సివియర్
1: వాటికి మీరు
0: రికమెండ్ చేస్తామండి.
1: ఇది కాకుండా ఇంకేమన్నా చికిత్సా విధానాలు ఉన్నాయా సార్?
0: అదే ఇప్పుడు ఇప్పుడు మైల్డ్ కేసెస్ లో నేను చెప్పేలాగా వెయిట్ రిడక్షన్, ఇఫ్ పేషెంట్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్, ఏమైనా ENT సమస్యలుంటే దానికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. బట్ అదన్నీ మనము ఆప్షన్స్ అదన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత ఇఫ్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఇస్ ప్యూర్ స్లీప్ యాప్నియా దెన్ అండ్ దట్ టు మోడరేట్ అండ్ సివియర్ అట్లా ఏమైనా మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత దెన్ సిపాపే మనకి ఆప్షన్ అండి.
1: అయితే డాక్టర్ కేశవ్ గారు, సాధారణంగా ఈ మధ్య కాలంలో అంటే డయాబెటీస్ అనేది ఒక కామన్ సమస్య అయిపోయింది, మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇలాంటి గురక వ్యాధి గాని లేదా స్లీప్ యాప్నియా గాని ఒకవేళ ఉంది అని తెలిస్తే వారికి ఎలాంటి అంటే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మేడం, ఇప్పుడు నేను చెప్పేలాగా బీపీ షుగర్ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్లీప్ యాప్నియా పేషెంట్స్ కుంటే ఫ్యూచర్ లో బీపీ షుగర్ రావచ్చు. ఆల్రెడీ షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్ లో ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం వల్ల దానిపైన అడ్వర్స్ ఎఫెక్ట్ అన్కంట్రోల్డ్ లెవెల్స్ లో వెళ్ళడము మనం చాలా కామన్ గా చూస్తాము. బీపీ కూడా అట్లా మనము కామన్ గా నోటీస్ చేస్తాము, షుగర్ పైన కూడా అట్లా ఎఫెక్ట్ వస్తుందండి. సో వన్స్ ఇప్పుడు స్లీప్ యాప్నియా డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బీపీ షుగర్ రెండు మంచి ఎఫెక్ట్స్ వస్తాయి, మెడిసిన్స్ కూడా చాలా ఒక లెవెల్ దాకా మనము అడ్జస్ట్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు అండి.
1: అలాగే సార్, ఇప్పుడు ఈ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎవరికి ఎక్కువగా ఉంటాయి అంటారు?
0: ఇప్పుడు బీపీ షుగర్ పేషెంట్స్ అయితే డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే అట్లా ఏమైనా మైండ్ లో డౌట్ ఉంటే వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఇది మనము టెస్ట్ చేయాలండి. ఎస్పెషలీ ఇప్పుడు బీపీ కొన్ని పేషెంట్స్ నేను చెప్పేలాగా ఒక 4-5 రకాల మెడిసిన్స్ వాడుతున్నారు, బట్ స్టిల్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఆ పొజిషన్ లో. అండ్ మామూలుగా అయితే దానికి కూడా ప్రోటోకాల్ ఉంటుంది, ఆ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత కూడా మనకి ఎగ్జాక్ట్ కారణం మనకి ఐడెంటిఫై చేయలేకపోతే ఇది స్లీప్ యాప్నియా కంపల్సరీ మనం ఒకసారి అది వి హావ్ టు సస్పెక్ట్ అండి.
1: ఇంకా
0: ఇప్పుడు హార్ట్ పేషెంట్స్, దోస్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ హార్ట్ ఇష్యూస్ పోస్ట్ బైపాస్ లేకపోతే స్టెంట్స్ ఏమైనా ఉంటే కూడా ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం అన్ట్రీటెడ్ లాగా ఉంటే ఫ్యూచర్ మళ్ళీ బ్లాకేజెస్ రావడానికి రిస్క్ ఉందండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డియాక్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. సిమిలర్లీ ఇట్లా స్ట్రోక్ పేషెంట్స్, ఎవరికి ఆల్రెడీ కొంచెం ఇట్లా లక్వ పక్షపాతం ఏమైనా ఆల్రెడీ టెండెన్సీ ఒకసారి అయింది వాళ్ళ ఆ గ్రూప్ లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా మళ్ళీ అట్లా ప్రాబ్లమ్స్ రావచ్చు.
1: సాధారణంగా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటంటారు ఈ స్లీప్ యాప్నియా ద్వారా?
0: మోస్ట్ కామన్

0: కాంప్లికేషన్స్ అంటే కనెక్టెడ్ టు హార్ట్ అండ్ బ్రెయిన్ అండి. సో హార్ట్ అటాక్స్, స్ట్రోక్ అండ్ సీజర్ ప్రాబ్లమ్స్, సీజర్స్ అంటే ఫిట్స్, ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్. మెయిన్లీ ఇది కారణం ఏంటి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది డ్యూరింగ్ ద స్లీపింగ్ టైమ్ అండి. సో దానివల్ల బాడీలో ఇంబ్యాలెన్స్ అవుతాయి అండ్ ఫ్యూచర్ అండ్ ఇది ఇప్పుడు ఈ రోజు రేపు ఎల్లుండి ఒక నెల ఒక సంవత్సరం అట్లా ప్రాబ్లం కాదండి, ఇదన్నీ ఇట్స్ ద క్యుములేటివ్ ఎఫెక్ట్. సో ఓవర్ మెనీ ఇయర్స్ వెన్ ఇట్ హ్యాపెన్స్ దట్ కెన్ కాజ్ ద ప్రాబ్లమ్ అండి.
1: అదే ఇప్పుడు మీరేంటంటే ఇవి రిలేటెడ్ అని చెప్తున్నారు కదా డాక్టర్ గారు, సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే ఓహో దీనికి ఏదన్నా సమస్య కనపడగానే దీని వల్లే వచ్చిందేమో అని. అయితే ఇది సాధారణ ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంటే ఇలా వచ్చేటువంటి సమస్య కాదు
0: లేదండి,
1: ఇది అంటే లాంగ్
0: లాంగ్ 10-15 ఇయర్స్. ఇప్పుడు స్లీప్ అప్నియా ఉంటే కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉందండి, బట్ అది కూడా మేబీ ఒక 15-20 ఇయర్స్ పేషెంట్ ఏజ్ బట్టి అండ్ వేర్ అదర్ కోమోబిడిటీ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అట్లా స్మోకింగ్ హ్యాబిట్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లం ఎక్కువ రావడం ఎక్కువ రిస్క్ ఉంటుంది,
1: రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ స్లీప్ అప్నియా అని గుర్తించిన వెంటనే సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం ఈ సమస్యల నుంచి కొంతవరకు బయటపడవచ్చు.
0: అదే అదే రిస్క్ మనము వి కెన్ అడ్రస్ ద రిస్క్ ఇష్యూ.
1: ఓకే ఇప్పుడు వింటున్నాము మరి హలో డాక్టర్ కార్యక్రమంలో స్లీప్ అప్నియా లేదా గురక వ్యాధి అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. డాక్టర్ కేశవ్ గారు వీరు ప్రముఖ పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు. వారు మనకి ఇప్పుడు ఈ స్లీప్ అప్నియా గురించి చెప్తూ ఉన్నారు. మరలా ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
1: తిరిగి హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, సాధారణంగా ఈ స్లీప్ అప్నియా ఒక సమస్య అయితే అంటే ఇది కూడా మనకి అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యగా ఉంటుంది. అయితే ఈ ఇన్సోమ్నియా అంటున్నాం అంటే నిద్రలేమి అనేటువంటి సమస్య కూడా ఉంటుంది సార్. అంటే ఈ స్లీప్ అప్నియాకి ఇన్సోమ్నియాకి అంటే నిద్రలేమికి ఏమన్నా సంబంధం ఉందా?
0: ఇనిషియల్ కనెక్షన్ అయితే ఉంటుంది మేడం, ఎందుకంటే ఇన్సోమ్నియా అంటే స్లీప్ డిస్టర్బెన్స్,
1: నిద్రలేమి
0: రెండు సమస్యలు కూడా మార్నింగ్ లేసేటప్పుడు టైర్డ్నెస్, మెత్తగా ఉండడము, అదన్ని సింప్టమ్స్ అయితే కామన్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ ఇన్సోమ్నియా ఆ కండిషన్ లో స్నోరింగ్ అయితే ఉండదు. బట్ ఈ స్లీప్ అప్నియాలో స్నోరింగ్ అండ్ స్నోరింగ్ తో పట్టి నేను చెప్పేలాగా ఒక 2-3 సెకండ్స్ సౌండ్ కంప్లీట్ గా ఆగిపోవడము అది చాలా వైటల్ సింప్టమ్ అండి. ఎందుకంటే అది ఆ లక్షణం ఉంటే ఆల్మోస్ట్ మనం స్లీప్ టెస్ట్ వితౌట్ ఆల్సో వీ కెన్ కన్ఫర్మ్ దట్ పేషెంట్ హ్యావింగ్ స్లీప్ అప్నియా.
1: సరే, ఇప్పుడు 2-3 సెకండ్లు గాలి తీసుకోవడం ఆగిపోవడం అంటే అది కొంచెం ఊహించడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయితే ఆ సమయంలో మరి ఆ వ్యక్తికి శరీరంలో ఏమన్నా ప్రభావం చూపుతాయా, నిద్ర అంటే ఏదైనా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా?
0: ఆ 2-3 సెకండ్స్ లో ఏం కాదు మేడం, బట్ బిఫోర్ దాట్ అది ఏమవుతుందంటే గ్రాడ్యువలీ అది విండ్ పైప్ గ్రాడ్యువలీ బ్లాక్ అవుతుంది. సో కంప్లీట్ గా బ్లాక్ అయ్యే టైంలో 2-3 మేబీ 2 సెకండ్స్ కంప్లీట్ గా అది ఊపిరిగా ఆగిపోతుంది. అప్పుడు దాకా ఆల్రెడీ మన హార్ట్ కి కాంపెన్సేటరీ మెకానిజం, సేఫ్టీ మెకానిజం ఏంటి, బీపీ పల్స్ రేట్ ఆల్రెడీ హైగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇట్లా బ్లాక్ కంప్లీట్ గా బ్లాక్ అయ్యే ముందే ఒక మేబీ ఒక 15 మినిట్స్ నుంచి గ్రాడ్యువలీ ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతుంది. సో అట్లా జరిగేటప్పుడు సడన్ గా మనకి బ్రెయిన్ లో యాక్టివేట్ అవుతుందండి అండ్ పేషెంట్ సబ్ కాన్షియస్ గా కంప్లీట్ గా వాళ్ళు నిద్ర నుంచి బయటరారు, బట్ సబ్ కాన్షియస్ లెవెల్ అది కొంచెం మళ్ళీ మజిల్ టోన్ అన్ని నార్మల్ గా లెవెల్ గా వస్తుందండి, అప్పుడు మళ్ళీ స్నోరింగ్ స్టార్ట్
1: అవుతుంది. కాబట్టి ఆ 2 సెకండ్లో అంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండదు, కాస్త డిస్టర్బెన్స్
0: అయితే ఉంటుందండి.
1: డిస్టర్బెన్స్ అయితే సరే. ఈ స్లీప్ అప్నియా మరి వ్యక్తి యొక్క నరాల అంటే నాడీ వ్యవస్థ మీద ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందా?
0: అదే ఇప్పుడు ఈ స్లీప్ అప్నియా ప్రాబ్లమ్ లో ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్ మెయిన్ ప్రాబ్లం అండి. సో దానివల్ల అన్ని కనెక్టెడ్ ప్రాబ్లమ్స్, బీపీ పల్స్ అదన్నీ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో ఇప్పుడు ఫర్దర్ రీసెర్చ్ ఏం చూపిస్తుంది, ఈవెన్ క్రానిక్ న్యూరలాజీ కండిషన్స్, నర్వస్ ప్రాబ్లమ్స్, సైకాట్రీ ప్రాబ్లమ్స్, ఇట్లా డిప్రెషన్, యాంగ్జైటీ డిసార్డర్, ఇట్లా నైట్ లో 24 అవర్స్ లో 5-6 అవర్స్ ఇంత డిస్టర్బెన్స్ ఉంటే రిమైనింగ్ 18 అవర్స్ లో కూడా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ వస్తుంది. సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నర్వస్ ప్రాబ్లమ్స్, సైకాట్రీ ప్రాబ్లమ్స్ అది కూడా చాలా

0: రీసెంట్ గా చూస్తున్నామండి యాంగ్జైటీ డిప్రెషన్, సో ఆ పేషెంట్స్ లో కూడా స్లీప్ యాప్నియా ప్రపోర్షన్ ఎక్కువ ఉంటుందండి.
1: మరి ఇలాంటి అంటే న్యూరలాజికల్ కానివ్వండి లేదా మీరన్నట్లు కదా ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరీ ఎక్కువ అవుతున్నాయి సార్, ఎందుకంటే స్క్రీన్ టైం కూడా ఎక్కువ
0: అవుతుంది.
1: మరి దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటంటారు?
0: అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎస్పెషలీ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఐటీ సెక్టర్ అండ్ ఆల్, నైట్ లో నిద్రపోయే ముందు అట్లీస్ట్ ఒక 3 అవర్స్ కెఫీన్, కాఫీ, టీ అట్లా ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయాలండి. అండ్ అస్ ఫార్ అస్ పాసిబుల్ అట్లీస్ట్ 2 అవర్స్ బిఫోర్ స్లీపింగ్ స్క్రీన్ కూడా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఆ స్క్రీన్ లో ఉన్న బ్లూ లైట్ వల్ల మన బ్రెయిన్ లో మెలటోనిన్ అని కెమికల్ ఉంటుందండి, అది బ్యాలెన్స్ అబ్నార్మల్ అవుతుంది. సో దానివల్ల స్లీప్ సైకిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో నేను పేషెంట్స్ కి మామూలుగా ఏం అడ్వైజ్ చేస్తాను, ఇట్లా నైట్ లో అయితే మాక్సిమం పీపుల్ కాఫీ టీ అట్లా అలవాటు ఉండదు, బట్ ఐటీ సెక్టర్ లో వాళ్ళు అట్లా కొంచెం స్ట్రెస్ లో ఉంటారు, వాళ్ళకి అట్లా ఉంటుంది. సిమిలర్లీ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా నిద్రపోయే ముందు అట్లీస్ట్ 2-3 అవర్స్ బిఫోర్ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ హెవీ మీల్స్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. అండ్ స్క్రీన్ టైమ్ ఆల్సో యాజ్ ఫార్ అస్ పాసిబుల్ 2 అవర్స్ బిఫోర్ వీ షుడ్ స్టాప్, అండ్ దెన్ వీ కెన్ రీడ్ సమ్ బుక్, ఇట్ విల్ గివ్ మెంటల్ రిలాక్సేషన్.
1: ఓకే, కాబట్టి 2-3 గంటలు అంటే నిద్రకు ముందు చాలా ప్రధానమైనటువంటి సమయం, ఎందుకంటే దాని ముందు ఎలాంటి పనులు కూడా అంటే నిద్రకు భంగం కలిగించే పనులు ఏవి చేయకూడదు. మీరన్నట్లుగా టీ కాఫీ తాగడం కానివ్వండి, లేదా స్క్రీన్ టైం కానివ్వండి, లేదా మనం ఫోన్ వాడడం కానివ్వండి, ఇలాంటివన్నిటినీ 1-3 గంటల ముందుగానే బంద్ చేసేయాలి. అంటే మామూలుగా సార్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉందంటే అంటే నిద్ర రావట్లేదు కాబట్టి స్క్రీన్ చూస్తున్నాం అంటున్నారు,
0: అట్లా అలవాటు అయింది ఇప్పుడు.
1: మరి దానికి మీరు చెప్పేది ఏంటి? నిద్ర రావట్లేదు అని అంటున్నారు స్క్రీన్ చూస్తూ, కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే స్క్రీన్ చూడడం వల్ల నిద్ర రావట్లేదు
0: అని. ఇంటర్ కనెక్టెడ్
1: కాబట్టి అది మరి వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది, కాబట్టి వారు తప్పనిసరిగా దీని విషయంలో జాగ్రత్త. అంటే ఎంత మన ఉద్యోగమైనా ఆరోగ్యం ప్రధానం, ఒక్కసారి ఆరోగ్యాన్ని కోల్పోయాము అంటే ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అంటే దాన్ని రెస్టోర్ చేసుకోగలుగుతాం, కానీ పోయిన దాన్ని తెచ్చుకోలేము ఆరోగ్యం. అయితే ఈ స్లీప్ యాప్నియా ద్వారా మరి వాళ్ళ యొక్క అంటే ఎవరికైనా ఈ సమస్య ఉందనుకోండి సార్, అంటే వాళ్ళ యొక్క లైఫ్ లో అంటే ఈ మ్యారేజ్ అనేది కానివ్వండి, ఈ సంతానం అనేది కానివ్వండి, దానికి ఏమన్నా సమస్యలు ఎదురవుతాయా?
0: కామన్లీ మనం ఏం చేస్తాం మేడం, ఇట్లా స్నోరింగ్ వల్ల కొంచెం మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్ అదని కామన్లీ వీ సీ. అండ్ సమ్ టైమ్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ విల్ స్లీప్ ఇన్ డిఫరెంట్ రూమ్స్ బికాస్ ఆఫ్ ద స్నోరింగ్. సమ్ టైమ్స్ హస్బెండ్ విల్ బి స్నోరింగ్, సమ్ టైమ్స్ వైఫ్ విల్ బి స్నోరింగ్, అది కూడా కామన్లీ చూస్తున్నాము. సో అండ్ ఎస్పెషలీ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే హ్యావ్ దట్ హ్యాబిట్ స్లీపింగ్ సెపరేట్లీ బికాస్ ఆఫ్ ద స్నోరింగ్ అండ్ అదర్ థింగ్స్. సో దెన్ అట్లా కూడా మనం కామన్లీ చూస్తున్నామండి. సో వన్స్ ఇది స్లీప్ యాప్నియాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ కాన్ఫ్లిక్ట్ అవుతూ అది రిజల్యూషన్ అవుతుంది, ఎందుకంటే అది ఒక వ్యాధి వల్ల అట్లా ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లా స్లీప్ స్టడీ చేసిన తర్వాత మెషిన్ ఏమైనా అవసరం ఉంటే అది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్నోరింగ్ ప్రాబ్లం కూడా అది కంట్రోల్లో వస్తుందండి.
1: ఒకవేళ అన్మ్యారీడ్ యువతలు ఏదన్నా ఆడపిల్లలు కానివ్వండి మగ పిల్లల్లో కానివ్వండి ఈ సమస్య ఉన్నట్లయితే అంటే వాళ్ళు మ్యారేజ్ కి అనువుగా వాళ్ళు ఎలా మరి దీన్ని సరి చేసుకోగలుగుతారు, అంటే వాళ్ళు ఎలా దీన్ని అంటే ముందుగా చెప్పడం మంచిదా లేకపోతే ఎలాగా?
0: అదే మరి అంత సివియర్ ప్రాబ్లం అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పడం బెటర్ అండి.
1: అంటే దానివల్ల అంటే ఎలా దాన్ని సరి చేసుకోగలుగుతారు, అంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఎలా లెవెల్స్ ఎలా ఉంటాయి ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళల్లో?
0: అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ ఒక మెయిన్ హర్డల్ మనం ఏం చేస్తున్నాము, నార్మల్ పాపులేషన్ లో స్నోరింగ్ అంటే హెల్దీ అంటుంటాము, ఎందుకంటే అది ఇంగ్లీష్ లో టర్మ్ ఏ సౌండ్ స్లీప్. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏమనుకుంటారు, మంచిగా గొరక వస్తుంది, సో దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు నా దగ్గర ఓపీడీలో వచ్చే పేషెంట్స్ లో కూడా కొన్ని పేషెంట్స్ అట్లా ఉంటాయి, వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ ఉండదు, జస్ట్ ఇట్లా స్నోరింగ్, బీపీ ఫ్లక్చుయేషన్స్ అట్లా దాంతో వస్తారు. సో ఆ పేషెంట్స్ లో మనం కొంచెం కన్విన్స్ చేయడమే కష్టం, ఎందుకంటే సెకండ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకే ఇబ్బంది అనిపిస్తుంది, ఇట్లా టైర్డ్ గా ఉండడము, ఫెటీగ్, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడము. సో ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా రిసెప్టివ్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ గ్రూప్ అంటే వాళ్ళకి ప్రాబ్లమే లేదు, నిద్రపోతున్నారు, పొద్దున్న లేచినప్పుడు ఫ్రెష్ గానే ఉంటారు, బట్ చాలా సివియర్ స్నోరింగ్, దానివల్ల బీపీ, షుగర్ అదన్నీ ఉంటుంది. సో ఎందుకంటే అవేర్నెస్ ఈ ప్రాబ్లం గురించి ఇప్పుడు జనరల్ పబ్లిక్ లో తక్కువ ఉందండి. సో లాస్ట్ 4-5 ఇయర్స్ లో మెల్లగా అవేర్నెస్ వస్తుంది. సో అందుకనే వాళ్ళు సడన్ గా మనము స్లీప్ ప్రాప్నియా అట్లా ప్రాబ్లం ఉందా వాళ్ళకి మైండ్ లో డౌట్ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం రిలక్టెంట్ గా ఉంటారు రిగార్డింగ్ ద ట్రీట్మెంట్. సెకండ్ గ్రూప్ వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సో వాళ్ళు మెడిసిన్స్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు ఒప్పుకుంటారు, అది మంచి ఇఫెక్ట్ కూడా వస్తుంది.
1: అంటే వాళ్ళ వైవాహిక జీవితం మీద అంటే మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో కొనసాగొచ్చు.
0: అట్లే ప్రాబ్లం ఏం లేదు.
1: అంటే సార్, ఇప్పుడు స్లీప్ యాప్నియా ఎవరికైనా పేరెంట్స్ కి మ్యారీడ్ వాళ్ళకు ఉంటే వాళ్ళ నెక్స్ట్ సంతానానికి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
0: అట్లేం లేదండి, అట్లా హెరిడిటరీ ప్రాబ్లం అయితే లేదు.
1: ఓకే,
0: బట్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఇట్లా ఓవర్ వెయిట్, ఒబీస్ కండిషన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అలర్జీ ప్రాబ్లమ్స్, అతన్ని కొంచెం ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్ అయితే ఉండొచ్చు. బట్ డైరెక్ట్లీ అట్లా హెరిడిటరీ ఫ్యామిలీ టెండెన్సీ అట్లా ఏం లేదండి.
1: స్లీప్ యాప్నియాలో అంటే గురక వ్యాధిలో ఇది హెరిడిటరీ
0: కాంపోనెంట్ లేదండి.
1: కాంపోనెంట్ లేదు అంటే వాళ్ళ పిల్లలకి వచ్చేస్తుందేమో అనే భయం అయితే
0: లేదండి.
1: అంటే వీళ్ళు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేదా భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి నెక్స్ట్ జనరేషన్ గురించినటువంటి భయం అనేది పడాల్సిన అవసరం
0: లేదండి.
1: సార్, ఇంకా ఇలాంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటంటారు?
0: మేడం, మోస్ట్ కామన్ అండ్ సింపుల్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉండాలి. హ్యాబిట్స్ ఏమైనా ఉంటే స్మోకింగ్, ఆల్కహాల్, అవన్నీ మనం కొంచెం రిడ్యూస్ చేసి గ్రాడ్యువల్లీ స్టాప్ చేయాలండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసేలాగా స్లీప్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. నిద్రపోయే టైం దాని ముందు 2 అవర్స్ ముందు యాజ్ ఫార్ అస్ పాసిబుల్ కెఫీన్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి, హెవీ మీల్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, స్క్రీన్ టైం కూడా ఇఫ్ పాసిబుల్, బికాస్ ఇప్పుడు అందరూ చాలా దే ఆర్ యూజింగ్ ఆల్ టెక్నాలజీ, బట్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ అది కొంచెం అట్లీస్ట్ 1 అవర్ ప్రయర్ టు స్లీపింగ్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. స్లీప్ యాప్నియా యాక్చువల్లీ కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ ద ట్రీట్మెంట్ విల్ చేంజ్. ఇది ఒక సౌండ్ స్లీప్, నార్మల్ స్లీప్ రావడానికి సమ్ స్మాల్ టిప్స్.
1: సార్, డాక్టర్ గారు, సాధారణంగా మనకి ఈ స్లీప్ యాప్నియా అనేది మనకు గురక వ్యాధి అయినప్పటికీ కూడా ఇది గాలి గొట్టంకి అలాగే లంగ్స్ కు సంబంధించినటువంటి వ్యాధిగా మనం గుర్తించగలుగుతున్నాం. ఎందుకంటే ఇది మీరు అన్నారు ఆక్సిజన్ లెవెల్స్ ప్రధానంగా ఆధారపడి ఉంటాయని. అంటే ఏదైతే ప్రాణవాయువు లెవెల్స్ ఆధారపడి ఉంటాయో అది అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పి చెప్పారు మీరు. అంటే దానివల్ల మనకి మరి బ్రెయిన్ కు సంబంధించి కానివ్వండి, హార్ట్ కు సంబంధించి కానివ్వండి, లేదా నాడీ వ్యవస్థ, లేదా సైక్రియాట్రిక్, అంటే వెంటనే వస్తుంది అనేది కాదు, ఇలాంటి సమస్యలకు కూడా రిలేటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో, భవిష్యత్తులో. అయితే ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అంటే అటు టీబీ కానివ్వండి, లేదా ఇటు ఆస్తమా కానివ్వండి, లేదా సిఓపిడి కానివ్వండి. ఈ మధ్య కాలంలో కరోనా వ్యాధి వల్ల కూడా చాలా మందికి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి వైరస్ వల్ల. ఇవన్నీ కూడా జరిగాయి కదా సార్. మరి ఇలాంటి పేషెంట్లలో ఈ స్లీప్ యాప్నియా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట?
0: ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ కండిషన్ ఉంటే ఇట్లా స్లీప్ యాప్నియా ప్రాబ్లం రావచ్చు, ఇంక్రీజ్ రిస్క్ అయితే ఉంది. బట్ అట్లా ఆల్రెడీ లంగ్ క్రానిక్ కండిషన్ ఏమైనా ఉంటే ఈ స్లీప్ యాప్నియా వల్ల ఫర్దర్ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ అండ్ ఫర్దర్ హెల్త్ పైన అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తాయండి. సో ఆల్రెడీ ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఇది స్లీప్ యాప్నియా స్టార్ట్ అయ్యే ముందు క్రానిక్ బ్రాంకైటిస్, లేకపోతే ఆస్మా, ఐఎల్డి, సిఓపిడి అన్ని ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటాయి. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇట్లా కొత్త ఇష్యూ వచ్చేటప్పుడు ఫర్దర్ మన హెల్త్ కి హానికరంగా ఎఫెక్ట్ వస్తుందండి. అండ్ ఇప్పుడు మామూలుగా లంగ్స్ ప్రాబ్లం ఏం లేదు పేషెంట్, ఓన్లీ స్లీప్ యాప్నియా అంటే మనం సిప్యాప్ ప్రిఫర్ చేస్తామండి. బట్ ఇప్పుడు ఇట్లా క్రానిక్ లంగ్ కండిషన్, సిఓపిడి, లేకపోతే బ్రాంకైటిస్ అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే నిద్రపోయే టైంలో ఆక్సిజన్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుందండి. సో నార్మలీ ఇప్పుడు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు కనెక్టెడ్ ఉంటాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అవడం రిస్క్ ఉంటుందండి. సో ఈ క్రానిక్ లంగ్ పేషెంట్స్ లో ఇది మనం కామన్లీ చూస్తాము. సో ఆ పేషెంట్స్, గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో సిప్యాప్ కైనా ఎక్కువ మనం బైప్యాప్ మెషిన్, అదే సిప్యాప్ లాగా వేరే మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ మనం రికమెండ్ చేస్తామండి. ఎందుకంటే దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతాయి, CO2 లెవెల్స్ కూడా స్టెబిలైజ్ అవుతాయి.
1: అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా తగ్గుతుంది. అంటే దానికి సపరేట్ మెషిన్?
0: అది సిప్యాప్ లాగానే బైప్యాప్ అంటాము. సో ఆ బైప్యాప్ మెషిన్ నిద్రపోయే టైంలో మెయిన్ యూజ్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ సిప్యాప్ మెయిన్ డిఫరెన్సెస్, ఆ మెషిన్ మనం డే టైంలో కూడా వాడొచ్చు. ఎందుకంటే అది లంగ్స్ కి సపోర్ట్, అండ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ స్టెబిలైజ్ అవుతాయి దానివల్ల.
1: అయితే సార్ ఇప్పుడు ఈ మిషన్స్ వాడుతున్నారు

0: అంటున్నారు. ఇవి రెగ్యులర్గా వాడాలంటారా, ఎంతకాలం వాడాలి? అయితే కొంతకాలం తర్వాత వీళ్ళు నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
1: ఇప్పుడు మేడం మీరు అడిగేలాగా మెజారిటీ ఆఫ్ కేసెస్ ఇది ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ యూజ్ చేయడం అవసరం ఉంటుంది. బట్ ఇన్ సమ్ సర్టన్ కేసెస్, ఇప్పుడు పేషెంట్ వెరీ ఓవర్ వెయిట్, వెరీ ఒబీస్ అండ్ విత్ ద మెడికేషన్స్ విత్ ద డైట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు వెయిట్ నార్మల్ లెవెల్లో వస్తే ఇది స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్ నార్మలైజ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇప్పుడు వెయిట్ మరీ అంత ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని పేషెంట్స్ లో స్లిమ్ అయిన తర్వాత కూడా మనము స్లీప్ యాప్నియా ప్రాబ్లం అది కంటిన్యూ అవుతుంది. సో 100% గ్యారంటీ అయితే లేదు.
0: అంటే తప్పకుండా అంటే దీని వల్ల పూర్తి ఇది వస్తుంది అనేది కంపల్సరీ మెషిన్ లైఫ్ లాంగ్ వాడాల్సిన,
1: అదే లేకపోతే మరి ఏమైనా డివియేటెడ్ నేజల్ సెప్టమ్ లేకపోతే వేరే ఏమైనా కాజెస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేస్తే దీనిపైన కూడా మంచి ఎఫెక్ట్ వస్తుంది స్లీప్ యాప్నియా పైన.
0: అంటే స్లీప్ యాప్నియా అంటే గురక వ్యాధికి ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు దాని ద్వారా కొంతవరకు వాళ్ళకి రిలాక్సేషన్
1: దొరుకుతుంది. ఇప్పుడు హార్ట్ ది ఇప్పుడు ఎఫెక్ట్స్ మనం చూస్తే నార్మల్ గా మనము హార్ట్ కి రైట్ హార్ట్ లెఫ్ట్ హార్ట్ అంటామండి. ఎందుకంటే హార్ట్ ది 4 చేంబర్స్ ఉంటాయి, 2 ఏట్రియా చేంబర్స్ ఉంటాయి, 2 వెంట్రికల్స్. సో లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్. సో మన బాడీ స్ట్రక్చర్ ఏంటి, ఇప్పుడు బాడీ నుంచి ఇంప్యూర్ బ్లడ్ రైట్ సైడ్ కి వస్తుందండి, రైట్ సైడ్ ఏట్రియాకి వస్తుంది, అక్కడి నుంచి వెంట్రికల్స్ కి వెళ్తుంది, అక్కడి నుంచి లంగ్స్ లో వెళ్తుంది. లంగ్స్ లో బ్లడ్ ప్యూరిఫికేషన్ ఆక్సిజన్ లెవెల్స్ అన్ని స్టెబిలైజ్ అవుతుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ హార్ట్ కి వస్తుందండి, సో లెఫ్ట్ ఏట్రియా లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది, అక్కడి నుంచి బాడీకి అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతుంది బ్లడ్. సో నార్మల్ గా ఇప్పుడు మనం ప్రాక్టీస్ లో రైట్ హార్ట్ లెఫ్ట్ హార్ట్ ఫంక్షనలీ రెండు వేరేగా ఉన్నాయి. సో లెఫ్ట్ హార్ట్ పైన ఎఫెక్ట్ ఉంటే ఇట్లా ఆర్టరీ బ్లాకేజెస్, హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాము. రైట్ హార్ట్ ది నార్మల్ గా అట్లా ప్రాబ్లమ్స్ ఇట్లా క్రానిక్ లంగ్ పేషెంట్స్ లో రైట్ హార్ట్ లెఫ్ట్ హార్ట్ కన్నా ఎక్కువ కామన్లీ మనం చూస్తాము ఎఫెక్ట్. సో దానిపైన ఏమవుతుంది, రైట్ హార్ట్ లో ప్రెషర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇప్పుడు మామూలుగా మనము బీపీ చెక్ చేసింది చేతిలో, అది హార్ట్ ది ప్రెషర్, లంగ్స్ ది ప్రెషర్ వేరే ఉంది. సో అది డైరెక్ట్లీ మనం చెక్ చేయలేకపోయాము. ఈకోకార్డియోగ్రామ్ అంటారు హార్ట్ ది స్కాన్. సో దాంట్లో మనము లంగ్ ప్రెషర్ చెక్ చేయొచ్చు, సైంటిఫిక్ గా పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాము దాన్ని. సో ఇట్లా క్రానిక్ లంగ్ పేషెంట్స్ ఇట్లా స్లీప్ యాప్నియా వల్ల లేకపోతే ఐఎల్డి, ఆస్మా, బ్రాంకైటిస్, సిఓపిడి పేషెంట్స్ లో రైట్ హార్ట్ లో ఎక్కువ మనం ఎఫెక్ట్ చూస్తామండి. సో దానివల్ల ఆ ప్రెషర్స్ ఎక్కువ అయిపోతుంది, ఆ ఫినామినన్ ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాము. సో దానికి ఇప్పుడు మనం నార్మల్ హార్ట్ బీపీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి, సో లంగ్ బీపీ కంట్రోల్ చేయడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో స్లీప్ యాప్నియాలో రైట్ హార్ట్ కూడా మనం కామన్ ఎఫెక్ట్ చూస్తాము, లెఫ్ట్ హార్ట్ కూడా చూస్తాము, అన్లైక్ అదర్ లంగ్ కండిషన్స్.
0: లంగ్ కండిషన్స్ కాబట్టి లంగ్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది.
1: ఉంది మేడం, అది స్లీప్ యాప్నియాలో అది, ఎందుకంటే అది రైట్ హార్ట్ లో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, రైట్ హార్ట్ సైజ్ కూడా పెరిగిపోతుంది. సో అది మనము అన్ఫార్చునేట్లీ ఈకో తప్ప వేరే మనకి అది ఆప్షన్ లేదు చూడడానికి. సో ఈకోలో అది క్లియర్ గా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే హార్ట్ బీపీ చెక్ చేయడం చాలా ఈజీ, జస్ట్ చేతిలో అది మెషిన్ పెట్టే, అది ఆటోమేటిక్ మెషిన్స్ కూడా వచ్చాయి, పేషెంట్స్ ఇంట్లో కూడా చూడొచ్చు రిలాక్స్ గా. అన్ఫార్చునేట్లీ ఇది లంగ్ ప్రెషర్ కి మనకి అంత కన్వీనియంట్ అండ్ సింపుల్ ఆప్షన్స్ ఏమీ లేవు, ఈకో ఇస్ ద ఓన్లీ ఆప్షన్. సో అది ఇట్లా క్రానిక్ లంగ్ పేషెంట్ లో ఎనీవే అది ఇయర్లీ వన్స్ ఒకసారి 2D ఈకో సేఫ్టీ కోసం మనం చేస్తాము యాజ్ పర్ ప్రోటోకాల్. సో దాంట్లో ఇట్లా ఏమైనా అబ్నార్మాలిటీస్ మనం లంగ్ ప్రెషర్ లో ఆల్రెడీ నోటీస్ చేశామంటే అది మనము ఫాలో అప్ చేయొచ్చు, దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది కూడా చేయొచ్చు.
0: కాబట్టి మనకి హార్ట్ కు సంబంధించి హైపర్ టెన్షన్ ఎలాగో మరి లంగ్స్ సంబంధించిన కూడా హైపర్ టెన్షన్ ఉంటుంది.
1: పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే
0: పల్మనరీ హైపర్ టెన్షన్,
1: హార్ట్ ది సిస్టమిక్ హైపర్ టెన్షన్ అంటాము.
0: కాబట్టి రెండిటికి అంటే ట్రీట్మెంట్ ఉంది,
1: ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ వేరే
0: వేరే ఉంటుంది, మెడిసిన్ కూడా ఉంటుంది సార్?
1: మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్ని ఉంటాయి,
0: అన్ని ఉంటాయి. పల్మనరీ హైపర్ టెన్షన్ కి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్ని
1: ఉంటాయి,
0: కాబట్టి ఈ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్రాంకైటిస్ అలాగే మీరు అన్నట్టు ఆస్మా కానివ్వండి, సిఓపిడి కానివ్వండి, ఐఎల్డి అన్నారు, వీటన్నిటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. పైగా షుగర్ ఆర్ బీపీ పేషెంట్స్ మరి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇన్సోమ్నియా అనేటువంటి వ్యాధి గురించినటువంటి అవగాహన ప్రస్తుతం ప్రజల్లో ఏర్పడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే గురకను సాధారణ గురకగా తీసుకుంటాం. మీరు అన్నట్టు ముందు చెప్పారు సాధారణ గురకకిను ఈ ఇన్సామ్నియాకి తేడా ఉందని. కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవారు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, దాని గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. దాని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా డాక్టర్ గారి సలహా మేరకు పాటించడం మంచిది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.
1: థ్యాంక్ యూ మేడం. నమస్తే.
0: నమస్తే అండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హెలో డాక్టర్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
5: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:33 ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు. వెంటనే
1: హమ్
2: బాత్ కరేంగే ఆజ్ అప్నే బచ్చో కి జో ఝూటీ ఝూటీ ప్రశంసా కర్తే హై ఉన్కే ఉపర్ యే కోయి ఐసీ బాత్ నహీ హై కి హమ్ బహుత్ సభీ లోగ్ అక్సర్ కర్తే హై క్యూంకి అప్నే బచ్చే సభీ కో ప్యారే హోతే హై తో వో ఆగే బడానే కే లియే కర్తే హై తో ఇస్ పే హమ్ థోడీ చర్చా కరేంగే కి ఆప్ తో నహీ హై ఆప్ హై తో ఆప్ భీ కితనీ మత్లబ్ ఇస్ చీజ్ కో కర్తే హై కి ఝూటీ ప్రశంసా కర్తే హై కిత్నా కర్తే హై తో ఇస్ బారే మే ఆప్ బతాయే యా కోయి ఆప్కో ఐసా కుచ్ అనుభవ హువా హో కిసీ పడోసీ నే కుచ్ జ్యాదా హీ ఎక్స్ట్రా బోల్ దియా హో ఔర్ ఆజ్ హమ్ బాత్ కరేంగే కహానీ పద్మశ్రీ కే అందర్ కిస్కే బారే మే
1: కే చల్లమల్ నారియల్ అమ్మా ఉన్కీ బారే మే హమ్ జానకారీ దేంగే ఔర్ సాథ్ హీ मुझे कुछ कहना है इसमें हमें श्रोताओं से हम गुजारिश करेंगे कि भाई आप लिखिए कि गेमिंग का दलदल क्या है, इसमें आपके इर्द गिर्द के आसपास के लोग इस दलदल में क्या फंसे हुए हैं या आप इससे दूर है, इस विषय पर हमें लिखिए कमेंट्स, क्योंकि ये सिर्फ श्रोताओं का सेगमेंट है ना.
2: और एक बात मैं आपको बता दूं सोनाली, इस दलदल में थोड़े से पहले मैं खुद ही फंसी
1: गई थी
2: बिल्कुल. और मुझे ऐसा हो गया था ना कि मैं बस खेलती चली जा रही हूँ और एक लेवल दो लेवल मैंने कहा कि बस किसी तरह से अगले लेवल पहुंच जाऊं. फिर मैंने कहा ये मुझे हो क्या रहा है, मैं पूरे टाइम सिर्फ इसी को कर रही हूँ. तो ये चीज से आप बाहर निकले तो इसके बारे में बात करेंगे विस्तार से बाद में. और भी तो विषय है.
1: और आज एक खास दिन है आरती, ईद उल अजहा, इन बकरीद भी है आज, तो उस बारे में भी हम बहुत सारे सखियों को श्रोताओं को शुभकामनाएं देते हैं, बधाई देते हैं. और साथ ही उपयोगी टिप्स, ये बहुत जरूरी टिप्स है आज की,
2: ताकि हमारा नेट जो है वो एकदम चलता रहे और हम अपना आराम से विविध भारती बिना उसके रोक टोक के सुन सके आराम से. और साथ ही और भी अगर हम कुछ देखना चाह रहे हैं, कुछ मनोरंजन करना चाह रहे हैं तो कर सकें, तो उसके लिए जरूरी है वाईफाई, क्योंकि डेटा बहुत जल्दी खत्म हो जाता है, तो वाईफाई होता है ना वो बहुत आराम से चलता है, पूरी फैमिली भी उससे कर सकती है, लाभ उठा सकती है. तो उसकी स्पीड अगर धीमी है तो हम कैसे उसको सही कर सकते हैं, उसके बारे में बात करेंगे.
1: और आप क्या करें,
2: एक गीत सुनते हैं.
1: तो सुनते हैं गीत.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ശ്രോതലందరికీ శుభ సాయంత్రం. ఈ పొద్దుమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సొంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 MHz FM పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనెమూట కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి శ్రమలో దాగిన స్వర్ణం కథలను వింటారు. ఇక లలిత సంగీత కార్యక్రమంలో 5 గంటల 45 నిమిషాలకు డి సురేఖమూర్తి పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. గా వివరాలు 6 గంటల 5 నిమిషాలకు ఇయాల్టి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి ఇంటూనే ఉండుర్రి 100.2 FM మనస్సు నిండా.

మాట చెప్పుండ్రి, పాటయినుండ్రి. మీ మాటలు మీకోసం పాటలు, మిమ్మల్ని అలరించే ఎన్నో తీర్ల పాటలతో మీరు చెప్పే గమ్మతైన ముచ్చట్ల నడుమ సరదాగా సాగే ఈ కార్యక్రమానికి వెంటనే ఫోన్లు చేయండి. మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 295081 మరొక నంబర్ 2300081. ఇక ఆలస్యం లేకుండా వెంటనే ఫోన్లు చేసుడు షురూ చేయండి. ఇప్పుడు ఈ పాటను వింటూ

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా మంచి మనసులు చిత్ర నుండి పి సుశీల ఆలపించిన ఏమండవి శ్రీవారు ఒక చిన్న మాట అనే పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, ఎం రాణాప్రతాప్ కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్ 504001. ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొచ్చామట్ల మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు మంచి మనసులు చిత్రం నుండి పాటను విందాం. రచన ఆత్రేయ, సంగీతం కేవీ మహదేవన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: మీట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. శ్రోతలు మాట చెప్పుండ్రి, పాటైనుండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
5: గుడ్ ఈవినింగ్ మేడం.
4: శుభ సాయంత్రం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
4: ఎట్లున్నారు?
5: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
4: మేము కూడా మంచి ఉన్నాం. ఏంటి విశేషాలు మరి చిత్తూరు జిల్లాలో?
5: ఏముండయి మేడం, మా ఊళ్ళో మేడం వానలు అయితే పడలేదు మేడం. ఇక్కడ ఎండ అయితే ఎక్కువగా వస్తున్నాయి మేడం.
4: అన్ని చోట్ల ఎండలు ఎక్కువగానే ఉన్నాయి.
5: అవును మేడం.
4: రోహిణి కార్తె అంటారు కదా?
5: అవును మేడం. ముఖ్యంగా మాకన్నా మీకు ఎక్కువ మేడం.
4: అవునవును, అది ఇక్కడ ఇప్పుడు ఈ ఇందులో ఎండలు ఎక్కువనే ఉంటాయి అంటారు.
5: అవునవును మేడం. రోహిణి కార్తెకి బండ్లైనా పగులుతాయి
4: అంటారు, రోళ్ళైనా పగులుతాయి అంటారు.
5: అవును అవును మేడం.
4: చెప్పండి మరి, ఏదన్నా విశేషం చెప్పాలని ఫోన్ చేసిండ్రా?
5: అవును మేడం. ఈరోజు మన ఆరాధ్య అన్నట్టుడు, సీనియర్ అన్నట్టుడు ఎన్టి రామగారి జయంతి మేడం. ఆయన ఈ సందర్భంగా ఆయన ఘనమైన వాళ్ళు అర్పిస్తున్నాను మేడం.
4: తప్పకుండా.
5: ఆయన ఎన్నెన్నో సినిమాల్లో నటించినాడు మేడం.
4: అవునండి.
5: ఆయన నటన మనకు ఎంతసేపు చెప్పుకున్నా తెలియదు మేడం.
4: ఇక మనం మనకు మాటలు రావు, పదాలు సరిపోవు తెలుగు తెలుగు పదాలలో, అంతేనా? చెప్పండి మరి, ఆయన సినిమాలో నుండి ఏ పాట వినిపించమంటారు మీకు?
5: మేడం, ఆయన నటించిన చెల్లెపెళ్ళమ్మ సినిమాలో తెలుగు జాతి మనది అనే పాట కావాలి మేడం.
4: తప్పకుండా అండి, మీకోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విందాం మరి.
5: ధన్యవాదాలు మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు ఏం చేస్తుంటారు?
2: వ్యవసాయం
1: అట్లా ఏం లేదా? పిల్లలు చేస్తున్నారు. ప్రస్తుతం మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు అంతేనా? అయితే మీరు వింటూ ఉంటారు రేడియో కార్యక్రమాలన్నీ?
2: ఎప్పుడు వార్తలు వింటా, పాటలు వింటా, రాత్రి కూడా వింటా. 11 గంటలు
1: మీ దోస్త్ అయిపోయింది రేడియో, అవునా? చెప్పండి, మరి ఈ పూట ఏ పాట విందామని చేసిండ్రు?
2: ఆరాధన నుంచి నా మధ్య నేను పిలిచింది గానమై వేణు గానము.
1: తప్పకుండా అండి, మీరు కోరిన పాట చేస్తుంది విందాం మరి.

ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో చివరగా విందాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం.

0: మీరు విన్న ఈ పాటతో ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పుజ్జామట్ల 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవనోళ్ళు రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని అడిగి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కతిందాం పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. ఇయల్టీ కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనెమూట కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి శ్రమలో దాగిన స్వర్ణం కథలను వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఎన్ని తీర్ల కథలు చెప్పినా పిల్లలు ఇంకా కొత్త కొత్త కథలు చెప్పుండ్రి అని అడుగుతూనే ఉంటారు. అందుకనే ఆకాశవాణి ఆదిలాబాద్ ఎంతో మంది రచయితలు రాసిన గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, విజ్ఞానం, వినోదం అందించే ఎన్నో తీర్ల కథలను పిల్లల కోసం ప్రసారం చేస్తుంది. ఎంటని ట్యూన్ చేసి ఇన్నుడు షురూ చేయండి. ఇలా కతిందాం కార్యక్రమంలో ముందుగా విందాం అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనెమూట కథ. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తారు టి శ్రవంతి.

0: అడవిలో ఒక నక్క ఉండేది. నక్క తెలివి వాక్చాతుర్యానికి మురిసిన ఒక మేకపిల్ల నక్కతో స్నేహం చేసింది. నక్క ప్రమాదకరమైన జంతువని, సజ్జన సాంగత్యం చెయ్యాలని మేకపిల్ల తల్లి ఎప్పినా నక్క మాటల మాయలో ఉన్న మేకపిల్ల విననేలేదు. నక్కతోనే తిరిగేది తల్లికి తెలియకుండా. నక్క కూడా అడవిలో ఆహార కొరత లేకపోవడం వల్లనైతేమి, మేకపిల్లను చంపేస్తే తన గొప్పలు వినేవారు, మెచ్చుకునేవారు ఉండరనే భయంతోనైతేనేమి స్నేహం నటించేది. ఒకనాడు నక్క మేకపిల్ల భోజనం చేసిన తర్వాత వనవిహారానికి బయలుదేరినాయి. దారిలో ఒక నెమలి అందంగా నాట్యం చేస్తుండడం చూసి మేకపిల్ల ముచ్చటబడి, ఎంత బాగా చేస్తుందో, ఎంత అందంగా ఉందో కదా అంది. నక్క నాలుగ ఎప్పరించి, ఆ వేషాలన్నీ ఆడనెమలిని ఆకర్షించడానికేగా అంది. కొంత దూరం వెళ్లేసరికి ఒక పంచవర్ణల చిలుక అందంగా రామ రామ అంటూ చిలుక పలుకులు పలకడం చూసినాయి. అబ్బా, ఎంత బాగా మాట్లాడుతుందో, పుణ్యం పురుషార్థం రెండూ గడిస్తోంది, మనమలా మాట్లాడలేము కదా అంది నిరాశగా మేకపిల్ల. ఎవరైనా చిలుక జ్యోతిష్యుడికి చిక్కే వరకే ఆ బడాయి, తర్వాత అంతా బందీ బ్రతుకేగా. పంజరం జీవితం, పెట్టింది తినాలి, చెప్పింది వినాలి అంది అలక్ష్యంగా నక్క. మరికొంత దూరం వెళ్లేసరికి సరస్సులో అందంగా నడుస్తున్న హంస కనబడ్డది. అబ్బా, ఏమందం ఏన్నడక, ఏముంటే ఏం లాభం, వాటి జీవితం అత్యల్పం, ఆరు నెల్లేగా అంది వెటకారంగా నక్క. అలా కలువలు ఉండేది చంద్రుడున్నంత వరకేనని, అంత పెద్ద ఏనుగు సింహం కనిపిస్తే వణికిపోతుందని, ఇలా మేక ఏది మెచ్చుకున్నా తీసి పారేసింది నక్క. ఎప్పట్లాగే మేకపిల్ల, నీకెన్ని తెలుసు, ఎంత తెలివైన దానివి అంటూ నక్క లోకజ్ఞానానికి తెలివికి మురిసిపోయి పొగిడింది. ఆకాశానికి ఎత్తేసింది. నక్క గర్వంతో ఉప్పొంగింది. ఇంతలో సింహగర్జన వినబడ్డది, కనబడింది కూడా. అబ్బా, ఏం టీవీ, ఏం దర్జా, రాజంటే అలా ఉండాలి అంది అమాయకంగా అపురూపంగా చూస్తూ మేకపిల్ల. సర్లే చెప్పొచ్చావు, ఎన్నుండి ఏం లాభం, తెలివి మాత్రం శూన్యం, నాలాంటి వాళ్ళు నిమిషంలో మోసం చెయ్యగలరు, పూర్వం మా పూర్వీకులెందరో చేశారు కూడా, అలవాటు చొప్పున దర్పంగా గర్వంగా అన్న నక్క నాలికి ఖర్చుకొని సింహానికి నమస్కరించబోయింది. కాని సింహం విననే విన్నది నక్క మాటలన్నీ. ఆగ్రహంతో మండిపడి నక్క మీదికి ఉరికి చంపేసింది. మేకపిల్ల హడలిపోయి పరుగెత్తికెళ్ళి తల్లి ఒడిలో దూరి జరిగిందంతా చెప్పింది వణుకుతూ తల్లికి. చూసావా మరి, అందుకే పెద్దలు సజ్జన సాంగత్యం చెయ్యాలి అన్నారు. అదృష్టం బాగుంది, లేకుంటే మద్దతుగా ఉన్నావని సింహం నిన్ను చంపలేదు. లేదా ఆహారం దొరకనప్పుడు నక్కే తినేసేది, లేకుంటే తనకి ప్రాణాపాయం వచ్చినప్పుడు ఎరగా నిన్ను వేసినా వేసేది నక్క. అందుకే ఇకనైనా చెప్పినట్లు విని సజ్జన సాంగత్యం చెయ్యి, తెలిసిందా అని తల్లి మేక చెప్పింది పిల్ల మేకకు దగ్గర తీసుకుంటూ. సరేనమ్మా అంది ఒడిలో ఒరిగిపోతూ మేకపిల్ల.
1: ఇప్పటి వరకు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అమ్మ మాట తేనె మూట కథను ఇన్నారు. కథ చెప్పినరు టి శ్రవంతి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్

0: ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కతిందం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు. కథల సంపుటి నుండి శ్రమలో దాగిన స్వర్ణం కథ. రచన వెల్లంకొండ నాగేశ్వరరావు. కథ చెప్తారు ఎం వాణి.
6: అమరావతి నగరంలో శివయ్య అనే వ్యవసాయ కూలీ ఉండేవాడు. ఒకరోజు పొరుగు గ్రామంలో పూరిల్లు కప్పే పని పూర్తి చేసుకుని అమరావతికి బయలుదేరాడు శివయ్య. వస్తూ ఉంటే పొలిమేరల్లో ఉన్న సదానందుని ఆశ్రమానికి వెళ్లాడు. అప్పుడే సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చిన సదానందుడు శివయ్యను చూస్తూ, ఏం నాయనా ఇలా వచ్చావు అన్నాడు. స్వామి, నేను ఉన్నంతలో నా సాటివారికి సాయపడుతూనే వచ్చాను. అటువంటి నాకు ఇంత కష్టతరమైన జీవితమా? తప్పుడు దారిన పయనిస్తూ నా కళ్ళ ముందే ఎందరో ధనవంతులుగా మారారు. ఇదేమి న్యాయం అన్నాడు శివయ్య. నాయనా, అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా నీతి, నిజాయితీ, సత్యం చివరికి విజయం పొందుతాయి. నేను నీకు చేయగలిగిన సాయం ఏదైనా చేస్తాను. నీ కోరికేంటో చెప్పు అన్నాడు సదానందుడు. స్వామీ, నా కష్టంతో బంగారుమయమైన జీవితం లభించే మార్గం చెప్పండి. మీరు చూపించిన మార్గాన్ని అనుసరిస్తా అన్నాడు శివయ్య. క్షణకాలం ఆలోచించిన సదానందుడు తన కుటీరంలోకి వెళ్ళి మూతిభాగం గుడ్డతో కప్పిన ఒక రాగి చెంబు తెచ్చి శివయ్య చేతికి ఇస్తూ, నాయనా, ఇందులో 86 రాగి నాణాలున్నాయి. నువ్వు కష్టపడి కూడబెట్టిన 4 బంగారు నాణాలు ఈ చెంబులో వేసి ఎప్పటిలా గుడ్డ కట్టి తర్వాతి రోజు ఉదయం ఈ చెంబు నేలపై బోర్లించి చూడు. 100 బంగారు నాణాలు కనిపిస్తాయి. అలా జరగలేదంటే నీ శ్రమలో ఏదో లోపం ఉన్నట్లు. అప్పుడు మరో 4 బంగారు నాణాలు సంపాదించి ఈ రాగి చెంబులో వేస్తే తప్పకుండా నీ బతుకు బంగారుమయమవుతుంది అన్నాడు సదానందుడు. సదానందుని మాటలకు సంతోషించిన శివయ్య అతనికి వందనం చేసి తన ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజునుంచి శివయ్య తన సంపాదనంతా జాగ్రత్తగా పదిలపరచసాగాడు. రేయింబవలు శ్రమిస్తూ 2 సంవత్సరాల కాలంలో 4 బంగారు నాణాలు సంపాదించి రాగి చెంబులో వేసి ఆ రాత్రి ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోయాడు. తెల్లవారుతూనే స్నానం చేసి భగవంతుణ్ణి ప్రార్థించి చెంబులోని నాణాలను గుమ్మరించాడు. శివయ్య చెంబులో వేసిన 4 బంగారు నాణాలు తప్ప మిగిలినవన్నీ రాగి నాణాల్లానే ఉన్నాయి. అప్పుడు శివయ్యకు, నీ శ్రమలో ఏదైనా లోపం ఉంటే ఈ రాగి నాణాలు బంగారు నాణాలుగా మారవు అన్న సదానందుడి మాటలు గుర్తుకొచ్చాయి. తనకు తెలియకుండా తన శ్రమలో ఎక్కడో లోపం జరిగిందని చింతించాడు శివయ్య. గతంలో కన్నా పట్టుదలగా శ్రమించి కొంతకాలానికి మరో 4 బంగారు నాణాలు సంపాదించి ఈ 4 బంగారు నాణాలు రాగి చెంబులో వేసి మరుసటి రోజు చూశాడు. తను వేసిన 8 బంగారు నాణాలు తప్ప చెంబులో ఉన్న రాగి నాణాల్లో ఎలాంటి మార్పూ రాలేదు. ఆశ్చర్యపోయిన శివయ్య రాగి చెంబు తీసుకుని సదానందుని ఆశ్రమం చేరి, స్వామి, మీరు చెప్పినట్లే ముందు 4 బంగారు నాణాలు ఈ చెంబులో వేశా. కాని చెంబులోని రాగి నాణాల్లో ఎటువంటి మార్పు రాలేదు. మీరు చెప్పినట్లే నా శ్రమలో ఏదైనా దోషం ఉందా అని మరోసారి 4 బంగారు నాణాలు గడించి 2వ సారి ప్రయత్నించి చూశా. నా 8 బంగారు నాణాలు తప్ప చెంబులోని రాగి నాణాల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకిలా జరిగింది అన్నాడు. చిరునవ్వుతో సదానందుడు, నాయనా, ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? మాయలతో ఎవరూ ధనవంతులు కాలేరు. అలా ఎవరైనా ఈ లోకంలో ధనవంతులయ్యారా? నీ శ్రమలోనే దాగి ఉంది స్వర్ణం. అది తెలియజేయాలనే అలా చెప్పా. పట్టుదలతో శ్రమించి 8 బంగారు నాణాలు సంపాదించావు. ఈ బంగారు నాణాలతో వ్యవసాయ భూమి కొనుగోలు చెయ్యి. ఎప్పటిలా శ్రమించు. బంగారు పంటలు పండించు. న్యాయమార్గాన కొద్ది కాలంలోనే నువ్వు కోరుకున్నంత బంగారం నీ ఇంటికి వస్తుంది. ఇప్పటికైనా మనిషి శ్రమలో బంగారం దాగి ఉందని తెలుసుకో. సంపాదించిన దాంట్లో నీ అవసరాలకు పొదుపుగా వాడుకో. రేపటి అవసరాలకు దాచుకో అన్నాడు సదానందుడు.
5: ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి శ్రమలో దాగిన స్వర్ణం కథను ఇన్నారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్పినరు ఎం వాణి. ఇది ఇయాల్టి కథిందాం కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఈ కథలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఇక రేపు పొద్దుమట్ల 5:30 కథిందా కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి ఒక మంచి లక్షణం కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి పులి మామ పెళ్ళి కథలను ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో డి సురేఖమూర్తి పాడిన లలిత గీతాలను విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
7: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
5: డి సురేఖమూర్తి తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధులైన ఆకాశవాణి గాయని మరియు లలిత గీతాల కళాకారిణి. ఇంకా మంచి వక్తగా పేరుగాంచింది. ఈమె లలిత సంగీతంలో తనదైన శైలిని ఏర్పరచుకుని శ్రీశ్రీ రచించిన ఏదారి చనినావో చందమామ, పాలగుమ్మి విశ్వనాథం స్వరపరిచిన ఈరేయి ఇలాగే నిలిచిపోని మరియు అల్లరంత నీది అపనింద నాది వంటి అనేక ఆణిముత్యాల లాంటి లలిత గీతాలను ఆలపించి శ్రోతలను అలరించారు. ఈమె కాలం చిరుకొమ్మ మీద, స్వరార్చనం వంటి ప్రత్యేకమైన ఆల్బమ్స్, సీడీల ద్వారా తన గాన మాధుర్యాన్ని అందించినరు. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో డి సురేఖమూర్తి పాడిన లలిత గీతాలను విందాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇయాల్టీ రేపటి కార్యక్రమాలు ఇయ్యాల ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా, అట్లనే రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ కొత్తగూడకు చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలు, ఇంకా తాంసీ మండలం అస్నాపూర్ గ్రామానికి చెందిన ఏమూర్ల దత్తు బృందం పాడిన శబరిమాత తత్వాలను వింటారు. కిసాన్వాణి కార్యక్రమంలో రాత్రి 7:15 వానకాలంలో పత్తి సాగు వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్కగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి వచన రచనల నుండి ఒక కండిక, ఇంకా ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవిత భక్తులు ప్రసారమవుతాయి. ఫిల్మీ గానే కార్యక్రమంలో రాత్రి 9:45 హిందీ పాటల్ని వింటారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాత్రి 10:00

ఆరాధనా కరాడే గాత్రం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల్లా 6:10 ప్రార్థనా కార్యక్రమంలో దేవిస్తుతి ఇంటారు. అంబటాల సంగతుల కార్యక్రమంలో రేపు పొద్దుగల్లా 7:15 తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల పోషక విలువల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏపోషాద్రి ప్రసంగం, అట్లనే ఉద్యమ కవి మగ్ధుం సామల రాజవర్ధన్ ప్రసంగం, ఇంకా కైత శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. రేపొద్దుగల్లా 10:00 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. రేపొచ్చామట్ల గిరిపదం కార్యక్రమంలో 6:20 భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడపాయి బాయి బృందం పాడిన జోలపాటలు రెండవ భాగం, ఇంకా తలమడుగు మండలం నరసపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం ఆడుతూ పాడుకునే పాటలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 పాల ధర నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, ఇంకా పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఇంటారు. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోణల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం ప్రసారమవుతుంది. గీతంకి బాహర్ కార్యక్రమంలో 9:45 పాత హిందీ చిత్రాల్లోని మాతృగీతాలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం వింటారు. మన పురాణాలు కార్యక్రమంలో రేపు రాత్రి 10:00 మంచిర్యాల జిల్లా లక్షరపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం పాడిన చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 5వ భాగం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్డు అమలు చేయాలని, అన్ని శాఖల లబ్దిదారుల డేటా సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్, కార్మిక శాఖ, బీమా పథకాలు సహా అన్ని శాఖల సమాచారం ఈ కార్డులో ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ సహాయంతో డేటా విశ్లేషించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు చేరుతాయని, అనర్హులను గుర్తించడం సులభమవుతుందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే 4 రోజుల పాటు అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా పనిచేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలవాలన్నదే రాష్ట ప్రభుత్వ సంకల్పమని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఫ్యూచర్ సిటీలో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని మంత్రులు తెలియజేశారు. సనత్నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అధికారులతో స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీ, బ్లడ్ బ్యాంక్ సదుపాయాలను సమీక్షించారు. సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీం పుట్టిన రౌటసంకపల్లిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్ ప్రారంభించే వివిధ అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ హరిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొమరం భీం 20 అడుగుల కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడంతో పాటు గిరిజన గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, ప్రారంభోత్సవం, ఆరోగ్య కార్డులు, సంక్షేమ కార్డుల పంపిణీతో పాటు గ్రామస్తులతో మద్యపాన నిషేధంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకంలో గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను ఇప్పుడు 125 రోజులకు పెంచడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీ మర్రి మంజుల కేంద్ర ప్రభుత్వానికి ఆకాశవాణి ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.
1: మేము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్నాము. మాకు ఇంతకు ముందు 100 రోజులే పని ఉండే, ఇప్పుడు 125 రోజులు కల్పించినందుకు కృతజ్ఞతలు. కూలీ వేతనం కూడా పెంచినందుకు కృతజ్ఞతలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్లో ఆయన పాల్గొన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలోని మహిళలకు, పిల్లలకు చట్టబద్దమైన హక్కులు కల్పిస్తుందని, దీన్ని ముస్లిం మహిళలు సైతం స్వాగతిస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గత 25 రోజులుగా సేకరణ జరగడం లేదని, గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, వరి పంటల దగ్గరికి వెళ్తే మంచి వాసన రావాలి కానీ వర్షానికి తడిసిపోయి మురుగు వాసన వస్తోందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ
2: ఎక్కడ పోయిన రైతులు అంటున్న మాట మాకింత విషమిచ్చి చంపండి సార్, వందల రేట్ల బాధ ఈ కళ్ళలో చూస్తా ఉన్నాం. మా కుటుంబ సభ్యులందరం కూడా ఈ వడగాలకు తట్టుకోలేకపోతున్నాం. మేము ఈ దేశానికి ఇప్పటి రన్నం పెట్టినటువంటి రైతులమని జై జవాన్ జై కిసాన్ చెప్పి న్యాయం ఇచ్చిండ్రు, కానీ ఇలా మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఎక్కడో సచివాలయంలో కూర్చొని ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని డ్రామా చేస్తున్నారని చెప్పి మాట్లాడితే మాట్లాడుతున్నారు.
0: వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నల్గొండ జిల్లాలో ఈ సాయంత్రం ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. ఒకవైపు ఎండ కాస్తూనే ఈదురుగాలతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు రహదారులపై విరిగిపడడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురుగాలతో కూడిన వర్షం పలు మండలాల్లో కురిసింది. మధిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో రహదారులు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకుని వరంగల్లోని పలు ఈద్గాల్లో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాల్లో కొండా దంపతులు పాల్గొన్నారు. తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరందుకున్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క వరుస సమీక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా కూలీల హాజరు గణనీయంగా పెరిగిందని, మే మొదటి వారంలో కేవలం 7 లక్షలుగా ఉన్న హాజరు ఇప్పుడు రోజుకు 16 లక్షల 24 వేలకు చేరుకుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్కు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మద్దతు తెలిపారు. కామారెడ్డిలోని ఈద్గాలో ప్రత్యేక నమాజ్లో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ ఈ పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజానికి గుర్తు చేస్తుందన్నారు. ఏటూరు నగరంలో మైనర్ బాలిక వ్యవహారంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ రోజు మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த 2.2 FM மனசு நிண்டா பல்லே பதாலு தெலுங்கு ஜானபத சங்கீத காரியக்ரமம். இயாழ்டி பல்லே பதாலு காரியக்ரமம்லோ ஆதிலாபாத் கிராமீண மண்டலம் யாப்பலகூட கொத்தகூடக்கு செந்தின உஷ்கமல்ல நாராயண பிருந்தம் பாடின ஜெடகுப்பு கோலாட்டம் பாட்டலு, இங்கா தாம்சி மண்டலம் அஸ்னாபூர் கிராமானிக்கு செந்தின ஏமூர்ல தத்து பிருந்தம் பாடின சபரிமாத தத்வாலனு இன்டரு. ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: హై బాల్,
1: గజ్జా బొబ్బల
2: హై బాల్,
1: నడువుల తామర
2: హై బాల్,
1: బురద పుల్ల
2: హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమాన్ని వింటున్నారు. పల్లె ఆడినా పాడినా మాట్లాడినా మందలించినా మనసుకు హాయిగానే ఉంటుంది. పల్లెల్లో ప్రతి పనిలో జానపదం దాగి ఉంది. శ్రమ తెలియకుండా పాడుకునే పాటలు కొన్నైతే ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ సరదాగా పాడుకునే పాటలు మరికొన్ని. భక్తితో భగవంతుణ్ణి వేడుకుంటూ ఆయన నామస్మరణతో చేసే భజన కీర్తనలు మరికొన్ని. ఇలా వారికి తెలియకుండా వారి జీవనంలో మమేకమై ఒకరి తర్వాత ఒకరు వారసత్వంగా అందిపుచ్చుకున్న గీతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జానపదాలు ఉన్నాయి. అలాంటి పల్లె గీతాలకు పట్టం కట్టే కార్యక్రమమే పల్లె పదాలు. ఇయాల్టి కార్యక్రమంలో ముందుగా విందాం ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ కొత్తగూడకు చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలు.
6: ఇప్పుడు ఆ కాలంలో యశోదమ్మ ఏమంటున్నాయంటే కృష్ణుడు చిలిపివాడు ఆటలాడడానికి వెళ్తాడు. అప్పుడు దుర్గవట్టి ఏమంటున్నాయంటే బాలుడా గోపాల నువ్వు బడికెళ్ళి చదువుకో, బాగుపడతావు, తెలివి పెరుగుతుంది మనకు అని కృష్ణునికి యశోదరమ్మ చెప్తుంది. అయితే కృష్ణుడు ఏమంటున్నాడంటే నేను బడికి పోనమ్మా, చక్కగా పిల్లలతో ఆటలాడుకుంటా, నేను ఆటలు నేర్చుకుంటా అని కృష్ణుడు తల్లికి బదిలిస్తున్నాడు. అంటే అప్పుడు యశోద ఏమంటున్నాయంటే బడిలోన పంతులు మనకు మంచిగా బంతులు ఇస్తాడు, ఆటలాడిపిస్తాడు, అన్ని నేర్పిస్తాడు, విద్య బుద్ధులు అన్ని నేర్పిస్తారా బడికో అని చెప్తున్నాయి తల్లి. బాలుడానా

0: quieta, Jimita.
1: తోపును దొంగ ఎడ్ల బండి దిగబడితే అక్కడ చిక్కులల్ల బాబుని చక్రమాన దింపి పోరా కొంచెం, ఇది బండిని లేపి పోరా అని చెప్తున్నాను. బండి మీద కాపాయినా

రుక్మిణి తో పట్టుకొని పోగా శ్రీకృష్ణుడు అడ్డమై ఆమెను చేయబడుతున్నాడు. అయితే నన్ను తోయించి ఇడిపి అని రుక్మిణి అంటున్నాడు అన్నట్టు. తగడ

0: ఇప్పటి వరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ కొత్తగూడకు చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలను విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
6: చెప్పండి.
5: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
6: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
5: కానీ ఇది ఎలాగవుతుంది?
6: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
5: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
6: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: అంతేనా?
6: అంతే.
5: అర్థమైంది.
6: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
7: ఆర్బీఐ అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: శ్రోతలు పల్లె పదాలు కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో తాంసీ మండలం అస్నాపూర్ గ్రామానికి చెందిన

0: ఏమూర్ల దత్తు బృందం పాడిన శబరిమాత తత్వాలను విందాం.
1: శ్రీరామ్ భజన మండలి,
2: మండల్ తాంసి, జిల్లా ఆదిలాబాదు. నా పేరు యముల దత్తు. మేము పాడబోయే పాటలు శబరిమాతాజీ గీతాలు. పేర్లు వై లింగారెడ్డి, కిష్టయ్య, దేవన్న, గంగన్న, మాధవరావు, సురేష్. వీరు భజన సభ్యులు. ఇప్పుడు పాడబోయే పాట శ్రీ శబరిమాతాజీ రచించిన గ్రంథం నుండి అయ్యేటి పని ఏమో దాని అర్థం. రాముని మీద అమ్మగారు రచించారు, రామ సయ్యాన నీదయ రాణి అని రచించిండ్రు. రాముని యొక్క వర్ణన, రాముని యొక్క అభివర్ణించి అమ్మగారు రచించిండ్రు.

శ్రీ శబరిమాతాజీ రచించిన గ్రంథం నుండి మరి ఒక పాట ముత్తదట జన్మ ముత్తదట అన్న పాటను ఇప్పుడు పాడుచున్నారు. దాని యొక్క సారాంశం అర్థం ఏమిటంటే, మానవ జన్మము ఉత్తగమోనియకుండా మంచి మార్గంలో గురుభక్తి మార్గంలో నడవాలని పాట సారాంశాన్ని ఇప్పుడు ఆ పాటను పాడుచున్నారు.

ఇప్పటి వరకు తాంసీ మండలం అస్నాపూర్ గ్రామానికి చెందిన ఏమూర్ల దత్తు బృందం పాడిన శబరిమాత తత్వాలను విన్నారు. ఇంతటితో ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. ఈ జానపద గీతాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఇక రేపు జామట్ల 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడుప అయ్యుబాయి బృందం పాడిన జోల పాటలు రెండవ భాగం, ఇంకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం ఆడుతూ పాడుకునే పాటలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనసు నిండా

విద్య ఉద్యోగ సమాచారం. విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం.

ముందుగా ఒక సమాచారం. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 29వ తేదీన అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పర్యావరణ విద్యా పరీక్ష నిర్వహిస్తున్నట్లు డిఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపినారు. మొదటి సంవత్సరం క్వాలిఫైయింగ్ పరీక్షకు హాజరు కాని విద్యార్థులు తప్పనిసరిగా తమ కళాశాలల్లో జరిగే పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి, లేదంటే లాంగ్ మెమో రాదని స్పష్టం చేసింది.

ఇప్పుడు మరో సమాచారం. ఐటీఐ ఏటీసీలలో మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని ఆదిలాబాద్ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపినారు. విద్యార్థులు వెబ్సైట్ https://itiitelangana.gov.in ద్వారా జూన్ 8వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో 4, ఏటీసీలో 6 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాల. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://itiitelangana.gov.in. ఇప్పుడు మరో సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజన తెగలకు చెందిన పీవీటీజీలకు ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, హయత్ నగర్, పెద్ద కంజర్ల హైదరాబాద్లో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ మకరందు

0: జూన్ 4వ తేదీన ఉట్నూరులోని బాలికల గురుకుల జూనియర్ కళాశాలల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అర్హులైన వారు తమ ధృవపత్రాలతో దరఖాస్తులు చేసుకోవచ్చు. మరో సమాచారం, పీజీ టెట్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ ఒక వెసులుబాటును కల్పించింది. గతంలో రాసిన టెట్ పరీక్షల హాల్ టికెట్ నంబర్లు మర్చిపోయి ఉంటే రిజల్ట్ చూసుకోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం వెబ్సైట్లో ప్రత్యేకమైన లింకు అందుబాటులోకి తెచ్చింది తెచ్చినట్టు టెట్ కన్వీనర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ 10వ తరగతి సర్టిఫికెట్లోని పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఇప్పటివరకు రాసిన అన్ని టెట్ పరీక్షల హాల్ టికెట్ నంబర్లను సులభంగా తెలుసుకోవచ్చు. కాగా రాష్ట్రంలోని జూన్ 15వ తేదీ నుంచి 30 మధ్య టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. పాత టెట్ మార్కుల వెయిటేజీ కోసం చాలా మంది పాత హాల్ టికెట్ నంబర్లు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు tgtet.apt.online.in వెబ్సైట్ ద్వారా పాత హాల్ టికెట్ నంబర్లు తెలుసుకోవచ్చు. వెబ్సైట్ వివరాలు మరొకసారి tgtet.apt.online.in. ఇది ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్దరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్దరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

0: देश के बाहर निकालना ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है। ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी।
1: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యకుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతోపాటు సైప్రస్ లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు ఊరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
2: ప్రధాన మంత్రి జీ కా సంకల్ప్ హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాసహీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
1: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ రోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్టపతి హాజరవుతారు. దావణగేరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట బీజేపీ అధ్యకుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట పార్టీ అధ్యకుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన

0: అధ్యక్షుడు అభిషేక్ దేవ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్ లోని కచ్చ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్ కు చెందిన 4 చిరుతలను కచ్చ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో పునరావాసం పొందుతున్న 2 మగ 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్ లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పీవీ సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. 2వ రౌండ్లో పీవీ సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్టాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు ఇత్తనాలేసింది మొదలైతే పంట దిగుబడులు చేతులకచ్చేదాకా ఏమేమి ఇకుమతులు చేయాలనో, ఏం చెయ్యొద్దో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పే సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది. అట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇండ్లనే ప్రసారమవుతుంది. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఇయలటి కార్యక్రమంలో వానాకాలంలో పత్తి సాగు వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చట అదైనాక రైతు అంతరంగం శీర్షికన పత్తి, కంది పంటల సాగు అనుభవాలను గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్కాగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావుతో ముచ్చట ప్రసారమవుతుంది.

0: వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్. ఇక వచ్చే 24 గంటలలో వేడిగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆకాశం మేఘావృతమవుతుంది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 అనాల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 5551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

0: మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లేనుండి, వానాకాలంలో పత్తి సాగు వంగడాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చట. గీ ముచ్చట పెట్టింది కె లెనిన్. నమస్కారం ప్రవీణ్ గారు.
1: నమస్తేనండి.
0: ముందు ఈ పత్తి రకాల గురించి చెప్పండి. ఈ పత్తి రకాల ఎంపికలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అదే మనకు సీజన్ దగ్గరికి రావడం జరుగుతుంది కాబట్టి. సో ఏందనంటే, ఈ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 4.3 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయబడుతుంది. సో ప్రధానమైన పంట ఈ పత్తి. వేసేటప్పుడు ఎటువంటి వంగడాలు ఎంపిక చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశము. కాబట్టి రైతులు ఏందనంటే, పత్తి వంగడాలు ఎంపికలో ఫస్ట్ ఏందనంటే, మనకు ఈ ప్రాంతానికి అనువైనటువంటి అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవాలి. సో అంటే, ఇది వరకు రైతు అనుభవం ప్రకారం మన ప్రాంతంలో మంచిగా దిగుబడినిచ్చి అదేవిధంగా చీడపీడలను తట్టుకునే వంగడాలను ఎంపిక చేసుకున్నట్టయితే అనుభవం ప్రకారం. ఇంకొకటి ఏంటంటే, మనము ఎంపిక చేసుకునేటప్పుడు మన నేల స్వభావము అదేవిధంగా నీటి లభ్యత అనేది కూడా దృష్టిలో ఉంచుకొని, సో మనకు నీటి లభ్యత ఉన్నట్టయితే మధ్య దీర్ఘకాలిక రకాలు ఒకవేళ మనం వర్షాధారంగా పండిస్తున్నప్పుడు స్వల్పకాలిక వంగడాలను ఎంపిక చేసుకోవాలి. అంటే ఇప్పుడు రైతులంతా కూడా మన బీటి హైబ్రిడ్లనే సాగు చేస్తున్నారు కాబట్టి, సో కాబట్టి ఈ హైబ్రిడ్లు అంటే ఏది మన ఏరియాకు బాగా వస్తున్నది అనేది చూసుకోవాలి. సో మన నేలను బట్టి కూడా, నేల స్వభావం అంటే, కొన్ని నల్లరేగడి భూములు ఉంటాయి, కొన్ని తేలిక నేలలు ఉంటాయి. నల్లరేగడి భూముల్లోనైతే కొంత పంగలు బాగా వచ్చాయి, అంటే కొమ్మలు మంచిగా వేసే కొంచెం మధ్యకాలిక రకాల హైబ్రిడ్లను ఎంచుకోవడము, లేదు తేలికపాటి నేలల్లో అయితే తొందరగా వచ్చే హైబ్రిడ్లను ఎన్నుకున్నట్టయితే మనకు ఈ బెట్ట అంటే ఒకవేళ మనకు తొందరగా పూతకు కాతకు వచ్చే రకాలైతే తొందరగా క్రాపు కంప్లీట్ చేయొచ్చు. అంటే ఈ వర్షాధారంగా తేలిక నేలల్లో అయితే తొందర వచ్చే రకాలనే వేసుకోవాలి, హైబ్రిడ్లను వేసుకోవాలి. నీటి సౌకర్యం ఉన్నట్టయితే మనం మధ్య దీర్ఘకాలిక రకాలను వేసుకోవచ్చు. కానీ మనకు ఏంటంటే, ఈ రెండో పంట వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మనము తొందరగా పూత కాతకు వచ్చే హైబ్రిడ్లనే వేసుకున్నట్టయితే మనము జనవరి మొదటి పక్షం లోపు క్రాప్ ను కంప్లీట్ చేసుకుని రెండవ పంటగా మనము మొక్కజొన్న గానీ లేకుంటే తర్వాత నువ్వు పెసర మినుము వంటి రెండవ పంటను కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు ఈ పంట విత్తుకోవడానికి అనువైన సమయం ఏది, దాని గురించి చెప్తారు?
1: అయితే మనకు ముఖ్యంగా ఇది మన ఖరీఫ్ క్రాప్, వానాకాలం వేసుకునే క్రాప్ కాబట్టి, సో జూన్ మాసంలో మనము వేసుకోవచ్చు. సో లేట్ అయినా గానీ మనము జూలై మొదటి పక్షం లోపు కూడా వేసుకోవచ్చు. సో జూలైలో లేట్ అయితే అంటే వర్షాధారంగా ఏమైతే మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి జూన్ లో వేసుకున్నట్టయితే బాగుంటుంది. సో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఫస్ట్ మనకు ఈ వేసుకునేటప్పుడు ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైన తర్వాత, అంటే భూమిలో వేడి తగ్గిన తర్వాత సరి అయిన తేమలో మనము వేసుకున్నట్టయితే మనకు మొలక శాతం బాగుంటుంది. ఒకవేళ మనకు అంటే కొంత రైతులు నీటి సౌకర్యం ఉండి మే చివరిలో గానీ జూన్ మొదటి పక్షంలో కూడా వేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎక్కువ ఉష్ణోగ్రతల దృష్ట్యా, సో మంచి వర్షం పడిన తర్వాత భూమిలో మంచి తేమలో భూమి వేడి తగ్గిన తర్వాత వేసుకున్నట్టయితే మనకు బాగుంటుంది.
0: అయితే ఇప్పుడు ఈ విత్తనాలు విత్తుకునేటప్పుడు మొక్కకు మొక్కకు ఎంత దూరం ఉండేట్టు విత్తుకోవాలి, అంటే ఎంత దూరం పాటించాలి, అట్లానే ఎరువులు ఎంత వేయాలి, దాని గురించి కూడా చెప్తారు.
1: మనకు ముఖ్యంగా ఇప్పుడు విత్తేటప్పుడు అంతర దూరం అనేది కూడా చాలా ముఖ్యము. సో అంతర దూరం అంటే మనకు బలమైన నల్లరేగడి భూములు ఉన్నప్పుడేమో వరుసకు 120 సెంటీమీటర్లు అంటే 4 ఫీట్లు, మొక్కకు మొక్కకు 1.5 ఫీట్లు లేదా 2 ఫీట్లు అంటే 45 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్లు అంటే బలమైన నల్లరేగడి భూములు ఉన్నప్పుడు. మధ్యస్థ నేలలు ఉన్నప్పుడు మనము వరుసకు 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు, మొక్కకు 2 ఫీట్లు అంటే 60 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు. అదే మన తేలిక చెలక భూములలో వరుసకు 90 సెంటీమీటర్లు, మొక్కకు మనకు 30 సెంటీమీటర్లు 1 ఫీట్ వర్షాధారంగా తేలిక పాటి భూములలో మనం ఈ అంతర దూరం అనేది చేసుకోవాలి. కానీ సాగు చేసే పద్ధతి కూడా ఇంపార్టెంట్. అదే మనం అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్నప్పుడు మాత్రం మనము వరుసకు 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు, మొక్కకు మనం 15 సెంటీమీటర్లు ఉంచుకోవాలి. అయితే ఈ అధిక సాంద్రత పద్ధతి సాగు చేస్తున్నప్పుడు మనం ఏంటంటే, ఆ పద్ధతికి అనుకూలమైన వంగడాలనే సేకరించుకోవాలి. అది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకనంటే ఒక్కోసారి కొంత ఏం జరుగుతుందంటే, మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అంటే మంచి పంగలు వచ్చి గుబురుగా పెరిగే ఎక్కువ రోజులు వచ్చే వంగడాలను కూడా మనం ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం అనేది గమనిస్తుంది జరుగుతుంది. సో అట్లా కాకుండా సో ఈ అధిక సాంద్రత పద్ధతికి అనువైన వంగడాలని ఎంపిక చేసుకోవాలి. అంటే అధిక అంటే ఎక్కువ రోజులు పంట వచ్చి పంగలు బాగా వేసే హైబ్రిడ్ ను ఈ అధిక సాంద్రత పద్ధతిలో వేసినప్పుడు మనకు క్రాప్ అనేది ఆ గుబురుగా పెరగడము, హైట్ బాగా రావడము, పూత కాత ఎక్కువగా రాలిపోవడం ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి సో అధిక సాంద్రత పద్ధతిలో మనం సాగు చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే మనము ఈ హైబ్రిడ్లను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి.
0: అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఎరువులు ఎంతెంత వేయాలి దాని గురించి?
1: ఎరువులు అంటే ముఖ్యంగా అంటే బేసల్లో మనకు ఒక 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. సో మట్టి పరీక్షల ఆధారంగా మనము ఈ ఎరువులను నిర్ణయించుకోవాలి. సో మనకు సిఫారసు చేసిన దాని ప్రకారం ఏంటంటే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాషియం మనకు పంట కాలంలో అవసరం ఉంటుంది పత్తి పంటకు. అయితే మనకు బేసల్లో అంటే విత్తనం వేసేటప్పుడు మనము అడుగు మందుగా ఒక బ్యాగు డిఏపి లేదు అనంటే 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్టయితే ముక్క కావాల్సిన భాస్వరము, అదేవిధంగా డిఏపి ద్వారా అయితేనేమో మనకు భాస్వరము కొంత నత్రజని అందుతుంది. తర్వాత ప్రతి 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజులకు ప్రతి 20 రోజులకు ఒక 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం 20 రోజులకు ఒకసారి వేసుకున్నట్టయితే మనకు పంటకు కావాల్సిన పోషకాలు ఎన్పీకే అనేవి అందడం జరుగుతుంది. అయితే బేసల్లో మాత్రం ఇప్పుడు అంటే విత్తనం వేసేటప్పుడు ఒక బ్యాగు డిఏపి లేదా 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సరిపోతుంది ఒక ఎకరానికి.
0: ఇప్పుడు ఈ పంట తొలి దశలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తారు?
1: అయితే పంట తొలి దశలో అని అంటే మనకు ముఖ్యంగా మనము విత్తిన తర్వాత విత్తడం అనేది మంచి తేమలో వేసుకోవాలి. సో మంచి తేమలో సరైన తేమలో మనం వేసుకున్నట్టయితే ఒక 5 నుంచి 6 రోజులలో మనము మొలక బయటకు వస్తుంది, మనకు కనిపిస్తుంది. సో ఎక్కడైనా మొలక రాని దగ్గరలో మనము తర్వాత 10 రోజులలోపు గ్యాప్ ఫిల్లింగ్స్ చేసుకోవాలి. మొలక రాని దగ్గర మళ్ళీ విత్తడం విత్తనాలు వేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 రోజులప్పుడు ఎక్కడైతే ఒక కుదురుకు ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు అంటే 2 కంటే ఎక్కువ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనము అంటే హైబ్రిడ్లు కాబట్టి సాగు చేసేటివి ప్రతి కుదురు దగ్గర ఒక మొక్కను ఉంచుకొని మంచి ఆరోగ్యకరమైన మొక్కను ఉంచుకొని సో మిగిలిన మొక్కలను తీసివేయాలి. తర్వాత మనము దౌరా కొట్టుకొని ఈ బోదలను ఎక్కించుకోవాలి. సో ఈ క్రాప్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనము బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత తొలి దశలో అంటే మనకు విత్తిన 1-2 రోజులలోపు కలుపు నివారణ కోసము ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ గా మనం పెండిమితాలిన్ 1.2 లీటర్లు ఒక ఎకరానికి అంటే 1 లీటరు నీటికి 6 మిల్లీలీటర్లు ఈ మందును కలిపి పొలం అంతా అంటే చేనులో సరైన తేమలో పిచికారీ చేయాలి. లేదా స్టాంప్ ఎక్స్ట్రా అని కూడా ఉంటుంది, అది 700 ml ఒక ఎకరానికి అంటే 3.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని తేమలో ఈ హ్యాండ్ పంప్ తోటి అంటే బ్యాటరీ పంప్ గాని లేదా హ్యాండ్ పంప్ తోటి సరైన తేమలో పిచికారీ చేయడము. అదేవిధంగా విత్తన శుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు ఇప్పుడు రైతులు సాగు చేసే హైబ్రిడ్లకు అయితే పెస్టిసైడ్ అంటే ఈ సకింగ్ పెస్ట్ గాని అంటే పురుగు మందు తోటి విత్తన శుద్ధి చేసి వస్తాయి. కానీ తెగులు మందు కోసం ఏంటంటే అంటే ఈ ఎర్లీ స్టేజ్ లో వచ్చే తెగుళ్ల నివారణకు ట్రైకోడర్మ విరిడి ఈ 1 కిలో విత్తనానికి 10 గ్రాములు లేదా సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ తోటి మనము ఈ విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తొలి దశలో వచ్చే తెగుళ్లను కూడా మనం తగ్గించవచ్చు.
0: చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు. ముఖ్యంగా వానాకాలం పత్తి సాగుకు అవసరమైన వంగడాల్లో ఎంపిక చేసుకునే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి, అట్లాగే పంట తొలి దశలో చేపట్టాల్సిన జాగ్రత్తలను గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి రైతులు సరైన వంగడాలని ఎంపిక చేసుకుని సరైన సాగు పద్ధతుల్ని పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.
0: ఇప్పటిదాకా మీరు వానాకాలంలో పత్తి సాగు వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చటైనారు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: पर हम तो सभी डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं।

0: ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం. ఇయలటి రైతు అంతరంగం కార్యక్రమంలో పత్తి కంది పంటల సాగు అనుభవాలను గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్గాగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావుతో ముచ్చటేంటారు. ముచ్చట పెట్టింది కె లెనిన్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్గాగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావు మనతో పాటు ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, ప్రస్తుతం ఉప సర్పంచ్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే ఒక పక్క ప్రజా సేవ చేస్తూ మరో పక్క వ్యవసాయం చేస్తూ మంచి పంట దిగుబడులను సాధిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి పంట సాగు అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం భీమరావు గారు.
1: నమస్కారం.
0: మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది?
1: ఉంటుంది సార్, దాదాపు మాకు 5-6 ఎకరాలు ఉంటది. అంటే 2 ఎకరాలేమో పత్తి ఉంటది, ఎకరమేమో కందులు ఉంటాయి, మిగతా మళ్ళా పెసర్లు ఒక బ్యాగ్ మినుములు ఉంటాయి. మిగతా అంతా ఏది పంట ఇంతకుముందు అయితే జొన్నలు వేస్తుండే, కానీ ఇప్పుడు జొన్న కూడా రావడం లేదు, తక్కువ వేస్తున్నాను.
0: ఎక్కువగా వేసేది పత్తి.
1: పత్తి పత్తినే అంటే అప్పుడప్పుడు ఒకవేళ ఇప్పుడు వర్షాలు వస్తే ఎక్కువ బాగా భూమి మొత్తం ఇదవుతారు కదా సార్, అప్పుడు కొంచెం పంట మార్పిడి చేసి మన రబ్బికి జొన్న కూడా వేసే అవకాశం ఉంది. ప్లస్ మన సనగలో కొంచెం ఒక బ్యాగు 2 బ్యాగులు ఇట్లా అవి కూడా వేస్తున్నాం.
0: అంటే ఈ ప్రాంతంలో వాతావరణం వేసింటి పంటలకు ఎట్లా అనుకూలంగా ఉంటది, ఈ పత్తికి అనుకూలం?
1: అంటే దాదాపు సార్ ఇప్పుడు ఇంతకు ముందు అయితే వర్షం వస్తే నీళ్ళు ఆగిపోతుండే, కానీ ఇప్పుడు నీళ్ళు ఆగుతున్నాయి, అవి ఇట్లా కట్టలు తీసుకున్నాం సార్ ట్రాక్టర్లతో. లేకపోతే మనం ఇట్లా రబ్బికి ఎట్లా మనం గోధుమ వేస్తున్నాం ఆ విధంగా కట్టలేసి దాంతో పైన వేస్తున్నాం సార్.
0: బెడ్ పద్ధతి? బెడ్ పద్ధతిలో?
1: బెడ్ పద్ధతిలో వేస్తున్నాం. అదే బెడ్ పద్ధతిలో మంచిగా ఉంటుంది సార్, కొంచెం అంటే నీళ్లు కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు.
0: వానబడ్డ నీళ్ళు ఆగకుండా ఎప్పుడెప్పుడు
1: వెళ్ళిపోతుంది ఆ విధంగా చేస్తున్నాం అన్నట్టు.
0: ఈయోడు కూడా బెడ్ పద్ధతిలో వేసింది?
1: అవును సార్, ఇక్కడ వర్షాలు ఎక్కువ వస్తే బెడ్ పద్ధతిలో వేస్తాం, వర్షాలు తక్కువ ఉంటే మాత్రం ఇట్లా వేస్తాం మామూలుగా వేస్తున్నాం. అవును.
0: ఈయోడు ఎట్లా మరి ఇప్పుడు బెడ్ పద్ధతిలో వేసింది కదా, మరి దిగుబడి ఎట్లా ఉండే?
1: అంటే దాదాపు సార్ ఈ సంవత్సరం కూడా జూన్ నుంచి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు వర్షం ఉండే సార్, అంటే దిగుబడి కొంచెం తగ్గింది. వర్షం తగ్గుతూ ఉంటే సార్ కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది, వర్షాలు ఉంటే మాత్రం కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది సార్. అవును.
0: ఇప్పుడు ఈ కందులు ఎట్లా ఉండేవి?
1: కందులు కొంచెం దాదాపు మంచిగా సార్, బ్యాగ్కు 2 క్వింటాలు 3 క్వింటాలు ఇట్లా వెళ్ళినా సార్, అవి ఇట్లా కొంచెం వర్షాలు పోయే జాగా నీళ్ళు పోయే జాగాలు ఉంటే కొంచెం దెబ్బతినాయి. అంటే
0: ఇప్పుడు ఈ పత్తి కంది కాకుండా ఇతర పప్పు ధాన్యాల పంటలు కూడా వేసింది కదా, అవిటి దిగుబడులు ఎట్లా ఉండవు?
1: అవి సార్ అవి అయితే దాదాపు ఈ సంవత్సరం అంతా మొత్తం పోయినాయి సార్. అవి పెసర్లు మినిమల్ వేస్తున్నాం సార్, అవి ఆగస్టు వరకే ఉంటాయి, అవి ఆగస్టు మొత్తం వర్షం ఉండే సార్, అవి ఏమంతా వెళ్ళలే, పప్పు మందం వెళ్ళినాయి సార్, మిగతా మొత్తం పోయింది. అవును.
0: ఇప్పుడు ఈ పప్పు ధాన్యం పంటలు ఇంటి అవసరాల కోసమే వేస్తారా, అమ్మతానికి వేస్తారా
1: సార్? ఎక్కువ ఉంటే సార్ ఒక క్వింటల్ 1/2 క్వింటల్ ఇక అమ్ముతున్నాం సార్, తక్కువ వెళ్ళినాయి కదా సార్ ఇంటికే పరిమితం అవుతున్నాయి సార్. అవును.
0: అయితే ఇప్పుడు ఈ పంటలకు సంబంధించి దాదాపు ఎన్నేళ్ల నుంచి ఇవే పంటలు వేస్తున్నారు, ఇంతకు ముందు వేరే పంటలు ఏమన్నా వేసేదా? ఈ పత్తికి ఎప్పటి నుంచి వచ్చింది మీరు?
1: దాదాపు సార్ మా వాళ్ళు పత్తికు 7-8 సంవత్సరాలు అవుతున్నాం సార్ పత్తి వేస్తున్నాం. ఇంతకు ముందు సోయాబీన్ చేస్తుండే, సోయాబీన్ ఇప్పుడు అంత ఏడుతలేదు సార్, మొత్తం రైతులు నష్టపోతున్నారు. పత్తి ఉంటే కొంచెం ఇక సేడుకు పోయినా కూడా మిగతా అయితే మాకు మాకు లాస్ట్ పంట మాకు మిగులుతుందని ఈ పత్తి వేస్తున్నాం సార్. సోయాబీన్ ఇప్పుడు కొంచెం తగ్గిపోతుంది సార్, సోయాబీన్ తో ఏమంటే బింపు తరచలేదు, ఈ వర్షాల వలన నష్టపోతున్నాం కాబట్టి పత్తి ఉంటే అంత ఏం నష్టం కాదు సార్.
0: పత్తికి ఎట్లా ఏమేమి ఎగుమతులు చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ భూములు ఎట్లాంటివి ఉన్నాయి?
1: భూములు సార్ ఇప్పుడు సారవంత భూములు ఉన్నాయి సార్. ఇప్పుడు మన ఆర్గానిక్ పద్ధతిలో వేస్తే సార్ అది అంతా గోబర్ అంతా పేడ అంతా దొరుకుతలేదు సార్, ఇంకా ఊరియా డిఏపీలో ఇవి ఊరియా ప్లస్ మన డిఏపీ ఇవి వేస్తున్నాం. ఎక్కువ అంతే అంతా ఏం లేదు సార్, అంత పేడానికి దొరకదు సార్ ఇక్కడ గోబరు, వీటితోనే చేస్తున్నాం.
0: అంటే ఎట్లా ఇక్కడ పశు పోషణ పశు సంతతి అంతా తక్కువ ఉన్నది?
1: తక్కువ ఉంది సార్ అంతా, అంటే ఇంతకు ముందు లేక లేదు సార్, ఇప్పుడు అంతా మొత్తం ఈ ట్రాక్టర్లతో దున్నుడవుతుంది సార్, వీటితోనే. లేకపోతే ఇంత పూర్వీకులు ఇంతకు ముందు ఆవులతో దుంచుడు సార్, అప్పుడు ఆవులు ఉంటుండే దుంచుడు సార్, ఆవులంతా అంతా లేవు సార్ ఊళ్ళో కూడా.
0: అంటే పశువులు తగ్గిపోయినాయి, మొత్తం యాంత్రీకరణనే అయింది,
1: తగ్గిపోయినాయి సార్. అంటే ట్రాక్టర్లతోనే మొత్తం దున్నుతున్నాం, ట్రాక్టర్లతోనే అవి కట్టలు వేస్తున్నాం సార్, బెడ్లు బెడ్ తీస్తున్నాం, వీళ్ళతోనే వ్యవసాయం చేస్తున్నాం సార్.
0: అయితే ఇప్పుడు యాసంగిలో ఏమేసింది పంటలు, మరి అవి దిగుబడులు ఎట్లా వచ్చినాయి?
1: దిగుబడి సంవత్సరం ఈ సంవత్సరం అంతా దిగుబడి ఏం రాలేదు సార్, అంతే నష్టమే సార్, వర్షాల వలన అంత నష్టం, అంతా ఈ రైతు కూడా అంతా ఎక్కువ పంట పండించలేదు సార్, పంటలే కూడా. అవును.
0: ఇప్పుడు వెనకట ఎట్లా వచ్చినాయి మరి, వెనకట ఈ రోజులలో దాదాపు 10-15 సంవత్సరాల కంటే ఎక్కడనే మీరు సాగు చేసుకుంటూ వస్తున్నారు?
1: అవును, అప్పటి నుంచి సాగు చేస్తున్నాం. అప్పుడు సార్ మా పూర్వీకులు వాళ్ళ దగ్గర ఆవులు గేదెలు ఉండే సార్, అప్పుడు వాళ్ళు భూములు కూడా కొత్తగా ఉండే సార్, ఇప్పుడు ఆ భూములు చేసుకుంటూ చేసుకుంటూ ఊరే దీపితో మొత్తం అంతే దిగుపోతుంది సార్.
2: భూమి

0: అవును,
1: అంటే దాదాపు ఇంతకు ముందు నేను 5 సంవత్సరాల కిందట సార్ భూమిని టెస్ట్ చేసిన సార్, 0.5 కింద ఉండే, ఇప్పుడైతే 0.3 కింద ఉందేమో సార్. ఆ విధంగా మొత్తం తగ్గుతూ వస్తుంది సార్, అందుకు కొంచెం పెట్టుబడి తగ్గుతుంది.
0: మళ్ళీ ఈ భూసార పరీక్ష చేయించింది
1: ఈ సంవత్సరం చేయలేదు సార్.
0: ఎన్ని నెలల కిందట చేయించింది?
1: దాదాపు 3-4 సంవత్సరాలు అయితే సార్, 0.5 కింద ఉండే, ఇప్పుడైతే దాదాపు తగ్గింది అనుకుంటా నేనైతే నా అంచనాతో.
0: ఎన్ని నెలలకు ఒకసారి చేపిస్తారు భూసార పరీక్షలు?
1: 2-3 సంవత్సరాలు ఒకసారి చేపిస్తున్నాను.
0: మీకు దగ్గర ఏడయ్యేస్తారు?
1: అంతా ఈ సంవత్సరం అయితే చేయాలి సార్.
0: అయితే ఇప్పుడు భూసార పరీక్ష చేయించిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అందులో సారం ఏమున్నది, దాంట్లో ఏమేమి వాడాలి అనేది మోతాదులు వాళ్ళు సూచిస్తారు, దాని ప్రకారం వాడతారా ఎరువులు యూరియా?
1: అవును సార్, అగ్రికల్చర్ చెప్పిన ఆ విధంగా నడుచుకుంటున్నాం సార్. అంతే, ఇప్పుడైతే భూములు అయితే అంత ఏం లేవు సార్, మొత్తం శక్తి అంత మొత్తం దిగిపోయింది, అంత దిగుబడి అసలేదు అంత. గోబర్ ఏదో ఆర్గానిక్ పద్ధతి చేస్తే సార్ మంచిగా ఉంటుంది, ఆర్గానిక్ పద్ధతి అంతా చేస్తామంత మంచిగా ఊరే డేపని వాడుకుంటున్నాం సార్. అంటే ఈ సంవత్సరం మళ్ళా ఆర్గానిక్ వాళ్ళు వచ్చిండు, అవి కొంచెం పేడ ఇట్లా ఇచ్చిండు, ఆడుకుని ఇచ్చిండు, ఆ విధంగా నడవాలని మా ఉద్దేశం ఉంది సార్. ఇప్పుడు గోబర్ కొంచెం జమ చేస్తున్నాం, గోమూత్రం కానీ మన వేపు ఆకులు కానీ అవి లేదా చేయాలని మేము ఇంకా డిసైడ్ అయింది మా ఊరు వాళ్ళు. అవి 5-6 ఉన్నాం మన అగ్రికల్చర్ లో, ఇప్పుడు ఈ సంవత్సరం చాలు చేసింది మీకు సార్. ఇంకా అవి చేయాలి, వాళ్ళు ఇంకా రాలే, ఒక్కసారి వచ్చి చెప్తామన్నారు, అంతే సార్, అంత ఏమీ లేదు.
0: అదే ఇన్నదులు ఎరువులు రసాయన మందులు ఎక్కువ వాడి వ్యవసాయం చేసింది, ఇప్పుడు కొంత సేంద్రియ పద్ధతిలో సహజ పద్ధతిలో వ్యవసాయం చేయాలని సేంద్రియ వైపడుగులు వేస్తున్నారు.
1: అవును అవును సార్.
0: అంటే ఇట్లా మీకు మీరు నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా చెప్పినారా ఇట్లా సేంద్రియ పద్ధతిలో వేస్తే మంచిగుంటదని?
1: ఇక ఆర్గానిక్ పద్ధతి వాళ్ళు చెప్పిండు, వాళ్ళ పద్ధతితోనే నడవాలని మా ఉద్దేశం ఉంది. కానీ సార్ అంత ఇక్కడంతా వాళ్ళు చెప్తే మనం వినేటట్టు విని మనం అది తయారు చేయాలి సార్. అది తయారు చేస్తేనే అవుతుంది. అంటే మొన్న 15 రోజుల కింద కట్టిండు, అతి చెప్పిండు ఇట్లా చేద్దామంటే, అప్పటి నుండి ఇక కొంచెం జమ చేస్తున్నాం, బెల్లం కానీ గోమూత్రం మన ఈ వేప ఆకులు రసాయన అవి ప్లస్ మన ఇది శనగపిండి అవి కలిపి వేయాలని వాళ్ళు చెప్పిండు. ఆ విధంగా ఈ సంవత్సరం అనేది చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాం మనం.
0: అంటే ఇప్పుడు ఆ పనులు చూరి చేసినా?
1: చాలు చేసినాం అవి. వాళ్ళు సామాన్ ఇచ్చిండు, చాలు చేస్తాం, కొంచెం గోబర్ కూడా జమ చేస్తున్నాం, 2-3 బండ్లు అంతా. ఒక ఎకరమైనా చేసి చూస్తే మంచిగా ఉంటుంది, అది ఎట్లా అవుతుంది ఇది ఎట్లా వెళ్తుంది ఆ పద్ధతిలోనే మేము ఇప్పుడు ఉన్నాం.
0: అంటే మొత్తం అంతా భూమి అంతటా కాకుండా ప్రయోగాత్మకంగా కనీసం 1-2 ఎకరాలన్నా 1 ఎకరమైనా చేద్దామని ఆలోచన ఉన్నాం.
1: అంటే ఇంతకు ముందు వాళ్ళు చేసిండు, వాళ్ళు కూడా చెప్పిండు, వాళ్ళ పద్ధతితోనే మనం నడవాలని ఉద్దేశంతో మేము. వాళ్ళు ఇంతకు ముందు దిగుబడి వాళ్ళకి తీసిండట, ఆ తీసిన వాళ్ళు చెప్పిండు, వాళ్ళతోనే వాళ్ళ మాటలు విని మనం చేసి చూస్తే అయితే అర్థమవుతుంది అని చేస్తుంది.
0: ఇప్పుడు ఒకవేళ ఎకరం భూమిలో గిట్ట మంచి దిగుబడి వస్తే అదే స్ఫూర్తితోనే వచ్చే ఏడాది మళ్ళీ ఇంకా ఎక్కువ భూమిలో చేస్తారు.
1: ఈ సంవత్సరం 1 ఎకరం వేస్తే వచ్చే సంవత్సరం 2 ఎకరాలు ఇట్లా చూద్దామని ఆ ఉద్దేశంతో ఉన్నాం. ఇక
0: మరి ఇప్పుడు వానాకాలం సీజన్ దగ్గర వస్తున్నది, మరి భూములు పొత్తం చేసుడు దుక్కులు దున్నుడు అంతా అయిపోయిందా? సిద్ధం చేసింది
1: అయిపోయింది సార్, కంప్లీట్ అయిపోయింది దున్నుడు మొత్తం. ఇప్పుడు ఇక విత్తన వేసే వాళ్ళు ఉన్నాం ఇక.
0: అయితే ఇప్పుడు దుప్పులు ఎట్లా, ఇప్పుడు ఈ పంట వ్యర్థాలు ఏం చేసిండ్రు, మిగిలిన పంట వ్యర్థాలని ఏం చేసిండ్రు, కాలబెట్టిండ్రా కలియదుండ్రు?
1: అదే సార్, ఆర్గానిక్ పద్ధతిలో అయితే వాళ్ళు కాల జమ చేసి కాలబెట్టద్దన్నారు. మేము అట్లనే అవి మొత్తం పరట్టు ఉంటది కదా సార్, మొత్తం దూనేసి అట్లనే ఉంచినాం. ఇక ఒకవేళ వర్షం వస్తే అవి పురుగులు తిని అవి అక్కడనే కూలిపోయి ఎరువద్దని వాళ్ళు చెప్పంగా దూరైపోయింది సార. అది కాలబెట్టాలి మేము, అట్లాంటి ఉండేది.
0: ఎట్లాంటి రోటవేటర్ తెచ్చి రోటవేటర్ కొట్టిందా?
1: కాదు, ఇది టాక్టర్ మన నాగలతోనే ఇట్లా లేవల్ చేసి ఉంచినాం. ఇక
0: ఇంకా 1-2 వాహనాలకి ఇప్పుడు అవి అందులో పుల్లి ఎరువుగా
1: మారుతుంది అందులో ఇట్లా చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుస్తున్నాం ఇక, అంటే కాలు పెట్టలేదు.
0: ఇప్పుడు ఈసారి అంటే వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి మార్చిండ్రు. అంతకు ముందు ఏం చేసేటోళ్ళు?
1: ఇంతకు ముందు పూరుకులు ఎట్లా చేస్తుండే ఆ విధంగా మేము చేస్తుండే. ఇక వాళ్ళ చూసు వాళ్ళు చెప్పాం కానీ మేము వినుడు చేసుడు అట్లానే.
0: అంటే ఇప్పుడు ఎట్లా ఏమన్నా మార్పు గమనించినా మీరు వెనకటి కాలం నుంచి చూసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు ఉన్న వ్యవసాయంకు అప్పుడున్న వ్యవసాయంకు వస్తున్న పంటల దిగుబడులకు కాలంకు ఏమన్నా మార్పు గమనించినా
1: సార్? అప్పుడు పూర్వీకులు చేసే పద్ధతిలోనే మంచిగుండే సార్. అప్పుడు వాళ్ళు చేస్తుండే, వాళ్ళు ఊరే డిఏపీకి వాడకపోతుండే సార్. వాళ్ళు గోబర్ వేసి మొత్తం సేను మొత్తం లేవాలు చేసి వాళ్ళు మన ఒక్కళ్ళు ఇవి అవి కొట్టి వాళ్ళు విత్తనం వేస్తుండే సార్. అప్పుడు వాళ్ళ పద్ధతిలో మంచిగుండే సార్, ఈ పద్ధతిలో కొంచెం నష్టం అవుతుంది. అప్పుడు వాళ్లకు వాళ్ళు చెప్పింది చేసింది, ఇప్పుడు ఆర్గానిక్ వాళ్ళ వచ్చిండ్రు వీళ్ళు చెప్పింది కొంచెం మంచిగుంది సార్. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఊరే డిఏపీ వాడి కొంచెం నష్టపోతుంది అంతే సార్. లేకపోతే ఆ పద్ధతిలో అయితే మంచిగుండే దిగుబడి వస్తుండే సార్, ఆ లెక్క ఏకపోతుండే ఊరే డిఏపీ. కానీ మన ఇప్పుడు ఊరే డిఏపీ చేసి కొంచెం భూములు అనేది దిగిపోతున్నాయి.
0: వ్యవసాయం మంచిగా లాభసాటి కావాలా అంటే ఏం చేస్తే మంచిగా ఉంటుంది, రైతులు ఏం చేయాలా, రైతులకు ఇంకేం సహకారం కావాలా?
1: రైతులకు ఏం సహకారం లేదు సార్. మనం సహకారం అయితే వాళ్ళు చెప్తారు, మనం విని మనం ఆర్గానిక్ పద్ధతిలో మనం చేస్తే మంచిగా ఉంటుంది సార్. ఎందుకంటే రైతు ఇప్పుడు అవి యూజ్ చేస్తే నష్టపోతుండు, ఇవి గోబర్ కానీ ఇవి కానీ వేస్తే కొంచెం బెనిఫిట్ రైతుకు వచ్చేటట్టు నాకు ఆత్మతోని అభిప్రాయం సార్. ఏంకంటే ఎందుకంటే అవి ఊరే డీఏపీ దొరకాయి సార్. ఇప్పుడు దాని 1300, 1500 2000 నడుస్తుంది ఇప్పుడు డీఏపీ, అవి మా రైతు కొనలేడు సార్. ఇప్పుడు ఈ పద్ధతిలో చేస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం సార్.
0: అంటే ఇప్పుడు ఈ యూరియా డిఏపి తర్వాత పురుగు మందులు వీటి వల్ల పంట పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి రైతులు వెనకటి కాలంలో చేసినట్టే వ్యవసాయం చేస్తే ఇటు భూమికి బలం పంటకు బలం రైతుకు మంచి ఆదాయం వస్తుంది అనేది మీ అభిప్రాయం. అందుకే సేంద్రియం వైపు వెళ్లాలన్న ఆలోచన ఉన్నారు.
1: అవును సార్, సేంద్రియం వైపు వెళ్తేనే బాగుంటుంది సార్. ఎందుకంటే అప్పుడు వాన పాములు కూడా వస్తుండే సార్. ఇప్పుడు మందులు కొట్టు ఉండక మొత్తం భూమి అంతా శక్తి అంతా మొత్తం దిగిపోయింది సార్. వాన పాములు ఏం లేవు సార్. అవిటితోనే మంచిగా ఉంటాయి, అవి ఉంటుండే సార్. మనం భూమికి కూడా కొంచెం బలం ఉండే సార్. ఇప్పుడు అవి లేవు, అంత సేంద్రియ పద్ధతిలో చేస్తే నాకు అది బాగుంటుందని అభిప్రాయం సార్. ఏం లేదు.
0: చాలా సంతోషం భీమరావు గారు, మీ వ్యవసాయానికి సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనకటి కాలం పద్ధతులే నయమనే ఆలోచనతోని ప్రయోగాత్మకంగా ఈయోడు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలన్న నిర్ణయాన్ని తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి తప్పకుండా మీరు ఈ సేంద్రియ వ్యవసాయంలో సఫలీకృతమై ఆశించిన దిగుబడులు సాధించి ఈ ప్రాంతంలో మీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగు అనుభవాలను గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్కాగూడ గ్రామానికి చెందిన ఆతరం భీమరావుతో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది కేలినిన్. ఈ రైతు అంతరంగం మళ్ళా శనివారం రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలా, అట్లనే సోమవారం రాత్రి 7:30 ఇల్లు యోసంలా, మళ్ళా గురువారం రాత్రి 7:30 కిసాన్ వాణి కార్యక్రమంలా ప్రసారమవుతుంది.

ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా శనివారం, మంగళవారం, గురువారం రాత్రి 7:00 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసం, యోసం ధరల కార్యక్రమం ప్రసారమవుతుంది. గిల్లా పాల ధర నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, గదైనాక పంట అవశేషాలు, యాజమాన్యం, పాటించవలసిన పద్ధతులను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది.

శ్రోతలు, ఈ ఎవసం ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు.

తలమరకుండ్రి. మీకు ఇంకా వీలైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. తిరిగి 8 ఉషారు కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
1: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన, ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్.

0: క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్ లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్ లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బీ టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0 లో భాగం. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ప్రకారం 123 హై రిస్క్ విలేజెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్లి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్ లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరాన్ని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిర్ అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి? ఒక చిన్న స్థావరం

0: లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంప్ లో మనము ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వగలము? ఒకటి, ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే. దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్ లో జరుగుతుంది. అలాగే మన హెచ్బీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి అంటే, ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ గా అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్దంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు గానీ విలేజ్ సెక్రటరీని గానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్లి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మెడే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా 2 ఉపతితులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారు, ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కి ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాము, దాంట్లో మనము

0: 3,69,000 పైబడి ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకని మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారి మన ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0 లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి, మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
0: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరూ ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. రెండవది ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్టులు కానివ్వండి తదుపరి సేవలు కానివ్వండి ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి
1: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ
0: కార్యక్రమంలో ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచిన మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి, మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక
1: ఫెసిలిటీ కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికలను గురించి ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

హుషారు. జోర్దార్ సినిమా పాటల షికారు. జోర్ జోర్ మాటలు, హోరెత్తించే పాటలతో సందడి సందడిగా హుషారుగా సాగే హుషారు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఇలా మీరు ఫోన్లు చేసి నచ్చిన పాటలు అడుగుతూ అందరు మెచ్చే ముచ్చట్లు చెప్పొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి, 29508 మరొక నంబర్ 20081. ఇక ఆలస్యం చేయకుండా ఏం చేయాలో ఇరకనే కదా, ఫోన్లు పట్టాలా, నంబర్ కొట్టాలా, నచ్చిన పాటలను అడిగి వినాలా. అప్పటిదాకా విందాం మాస్ చిత్రంలోని పాట.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు హుషారు కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో హలో
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, వినిపిస్తుందా? చెప్పండి మీ పేరు.
1: వెంకట్రెడ్డి బిల్లు మీరు లేదా ఇందాక మాట్లా
0: ఏం చేస్తుంటారండి?
1: నేను వ్యవసాయం చేస్తామండి.
0: ఇప్పుడు ఏమన్నా పంటలు ఉన్నాయా లేకుంటే భూమి చదును చేస్తున్నారా?
1: లేదమ్మా, నేల మొత్తం చదును
0: చేస్తాను. అయితే అంటే మనం ఇప్పుడు పంట తీసింది ఉంటది కదా, అది కాల్చడం అట్లా చేయొద్దని చెప్తున్నారు, తెలిసిందా? మీ వరకు వచ్చిందా?
1: అవునండి.
0: కాల్చకుండా అంటే భూమిలో కలియదున్నడం వల్ల లాభాలు ఉన్నాయని. హలో హలో, వెంకటరెడ్డి గారు, ఏ పాట వింటారు చెప్పండి. చిన్నల్లుడు చిత్రం నుండి మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
1: సరే సరే.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారండి రమేష్ గారు? విశ్రాంతి తీసుకుంటూ మన్మడు మన్మరాళ్లతో హ్యాపీగా ఉన్నారన్నట్టు. అయితే మీకు ఎంత మంది మన్మళ్ళు మన్మరాళ్ళు? మీరు స్పీకర్ ఏమన్నా ఆన్ లో పెట్టారా? అంటే సరిగ్గా వినిపించట్లేదు. రేడియో దగ్గరగా ఉంటే కూడా దూరంగా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. చెప్పండి. హలో రమేష్, వినిపిస్తుందా? చెప్పండి, మీకు ఎంత మంది మన్మళ్ళు మన్మరాళ్ళు అన్న?
1: పెద్ద బిడ్డ, కొడుకు.
0: అయితే బాగా అల్లరి చేస్తారన్నట్టు. అదే అదే, ఎప్పుడు గోల గోలగా ఉంటది మీ చుట్టూ. అవునవును, అలా పిలుస్తూ ఉంటే ఆనందంగా ఉంటది, అంతేనా? చెప్పండి, మరి ఏ పాట విందాం హుషారు కార్యక్రమంలో? తప్పకుండా అండి, మీకోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మంచి పాటల్ని అడుగుతూ అందరు మెచ్చే ముచ్చట్లని చెప్పచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఈ కార్యక్రమం 8:45 దాకానే ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసి పసందైన పాటల్ని అడిగి నుండ్రీ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
4: హలో, నమస్తే మేడం.
3: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను నిజామాబాద్ నుంచి అమ్మా, రాజ్ కుమార్.
3: నేను బాగున్నానండి, మీరు ఎట్లున్నారు?
4: నేను బాగున్నానమ్మా. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా. ఇప్పుడే ఈవినింగ్ మా పిల్లల్ని తీసుకొని మనమరాళ్ళ మనల్ని తీసుకొని ఎగ్జిబిషన్ వెళ్ళి వాళ్ళకన్నీ పూజించి వచ్చి బయటకు వచ్చి గేట్ దగ్గర మాట్లాడుకున్నాం.
3: చాలా సంతోషంగా ఉన్నారన్నట్టు, అంతేనా?
4: చాలా హ్యాపీగా ఉన్నారు. మా
3: వాళ్ళ కోసం ఒక చిన్న పని చేసినా చాలా సంతోషం ఇస్తుంది.
4: అవును కదా, మా చల్ల గాలికి కూడా, చాలా వెదర్ కూడా చాలా సూపర్ అనిపిస్తుంది. అక్కడ ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకొని బడా పాపడ్ తీసుకొని తిని వాళ్ళకి అన్ని చూపించుకొని వచ్చానమ్మా. వాళ్ళు సంతోషం, నేను హ్యాపీ.
3: మీరు చెప్పడంతో వినే వాళ్ళందరూ కూడా సంతోషమే, ఎందుకంటే వాళ్ళకు మీరు చెప్తున్న దృశ్యాలన్నీ కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. మీరు చెప్తుంటే ఆ బడా పాపడ్, ఎగ్జిబిషన్, అంటే అందరికి చిన్నతనం గుర్తుకు రావచ్చు, లేకుంటే చిన్న పిల్లలు వింటే వాళ్ళకు కూడా ఎగ్జిబిషన్ గుర్తుకు రావచ్చు.

0: అవునమ్మా, ఈ సమ్మర్ లో వాళ్ళకి ఖచ్చితంగా చూపించాల్సిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మనం బిజీ వల్ల, తల్లిదండ్రుల బిజీ వల్ల, పని ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు.
1: అవునవును,
0: ఈ పనులు చేయాల్సింది తాతయ్యలు, కంపల్సరీ తాతయ్యలు అమ్మమ్మలు ఎంకరేజ్ చేయాలి.
1: అవునవును, ఇప్పుడు మీరు కూడా వారితో పాటు కలిసి సంతోషంగా ఉండే రోజులు అన్నట్టు. అంటే ఇయ్యలా ఏమైందంటే, అందరూ తాతయ్యలు వాళ్ళ మనుమరాళ్ళు మనమళ్ళ గురించే చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు. ఇంతకు ముందు కాలర్ కూడా ఆయన అట్లనే చెప్పిండు.
0: అది మనకు కావాల్సింది. ఇప్పుడు పెద్ద బాల శిక్ష చదివింది ఒకెత్తు, ఇప్పుడు వర్డ్స్ మాట్లాడటం ఒకెత్తు.
1: అంతే కదా, మరి పిల్లలు చెప్తూ ఉంటారు అన్నట్టు. అంటే మనం మాట్లాడేదాన్ని కూడా వాళ్ళు సరి చేస్తారు, ఇట్లా కాదు అట్లా మాట్లాడాలా, ఇట్లా చెప్పాలా.
0: అవునమ్మా, పొరపాటుగా మాట్లాడినా గానీ వర్డ్స్ అది కాదు తాతయ్య, ఇలా మాట్లాడాలి అని చెప్తుంటారు.
1: చాలా సంతోషం అండి.
0: పెద్ద టీచర్ల టీచర్ అమ్మలు వాళ్ళే.
1: అంతే కదా, మనము మనకొకప్పుడు టీచర్లు చెప్పినరు, తర్వాత మీరు మీ పిల్లలకు చెప్పినరు, మళ్ళా వాళ్ళ పిల్లలు మీకు చెప్తున్నారు. అదే కదా, మూడు తరాలు మూడు రకాల అభ్యాసన జరుగుతూ వస్తుంది అన్నట్టు. చాలా సంతోషం అండి, చాలా సంతోషంగా మాట్లాడినరు, హాయిగా ఉంది. చెప్పండి, ఏ పాట విందా మీదే హుషారులో?
0: అమ్మ, ఈ సందర్భంగా మన మేడం గారి మ్యారేజ్ డే ఉంది, భారతి మేడం గారి మ్యారేజ్ డే, శుభాకాంక్షలు చెప్తున్నానమ్మా అమ్మ తల్లికి.
1: ఇంకా పాట చెప్పండి.
0: అయితే ఈ హ్యాపీ మోడ్ లో ఒక పాట వేయండమ్మా, మణశంకర వరప్రసాద్ నుంచి ఓ మిత్తాల పిల్ల అని ఉంది, అది మన తమాషా పాటనే కదా మన.
1: అవునండి అవును,
0: అటువంటి ఎంటర్టైన్మెంట్ సాంగ్ చేయండి.
1: తప్పకుండా అండి, హుషారుగా మాట్లాడడంతో పాటు హుషారైన పాటని కూడా వినిపిస్తున్నారు, చాలా సంతోషం, ధన్యవాదాలండి.
0: థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఇది మీ మా మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే. నీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సంజయ్. ఎక్కడి నుంచి? ఏ క్లాస్ చదువుతున్నావు సంజయ్? 9th. సరే చెప్పు, ఏ పాట విందాం? అతడు చిత్రం నుండి ఏదైనా పాటను వినిపించమంటావా? నీకోసం నువ్వు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ బందా పాయింట్ 2 మనస్సు నిండా హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో హలో ఫోన్ లైన్లో హలో వినిపిస్తుందా? ఫోన్ లైన్లో ఏదో సమస్య తలెత్తినట్టుంది. శ్రోతలు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయాలనుకుంటే వెంటనే ఫోన్లు చేయండి. ఈ కార్యక్రమం 8:45 దాకానే ఉంటుంది. మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఇప్పుడైతే ఒక పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, త్వరగా నిద్ర రావాలి అంటే పడుకునే గది వాతావరణం వీలైనంత వరకు చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే గది ఉష్ణోగ్రత తగ్గినప్పుడు శరీర ఉష్ణోగ్రత దానంతటా అదే తగ్గుతుంది. దీంతో మెదడులో పీనియల్ గ్రంథి నిద్రమత్తు కలిగించే మెలటోనిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. దీనివల్ల త్వరగా మనకు హాయిగా నిద్రపడుతుంది. అందుకే వీలైనంత వరకు ఈ ఎండాకాలంలో అయితే అందరూ చల్లగానే ఉంచుకుంటారు, కానీ ఇక వేరే సీజన్లలో కూడా కాస్త చల్లగా ఉండేటట్టు చూసుకుంటే, అంటే నిద్ర రాని వాళ్ళు అందరు కాదు, కొందరికి చల్లగా కూడా పడది, తొందరగా సర్ది, జలుబు ఇట్లా అవుతుంది. కాబట్టి నిద్ర రాని వాళ్ళు మాత్రం ఒక్కసారి ఈ చిన్న ప్రయత్నం చేసి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి పాట.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఇంతటితో ఇయాల్టి ఉషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. రేపటి ఉషారు కార్యక్రమంలో మరిన్ని ఉషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్ జి రవీందర్. ఇక రాత్రి 10:30కు మధురిమలో హాయ్ అయిన పాటల్ని వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రతాపరెడ్డి వచన రచనల నుండి ఓ ఖండిక, ఇంకా ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవితా పంక్తులు ఇంటారు. చదివి వినిపిస్తున్నవారు ఎస్ రాజవర్ధన్.

సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ ప్రజానీకం నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతున్న దశలో తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని రక్షించుకోవలసిన అవసరాన్ని చాటి చెప్పి ప్రజలను మేల్కొల్పిన సారస్వత వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణ ప్రజలకు ప్రాతస్మరణీయుడు. సురవరం ప్రతాపరెడ్డి గారు బహుభాషా కోవిదులు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, ఫారసీ భాషల్లో పండితుడే కాక భూగోళం, చరిత్ర, జ్యోతిష్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు కూడా వారికి కరతలామలకాలే. తెలంగాణలో సృజనాత్మక రచనలు చేసిన వారిలో ఆద్యులని చెప్పవచ్చు. వారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఎవరు భంగం కలిగించినా సహించక ప్రజల పక్షాన నిలిచిన పండిత యోధుడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి పండితులకు తెలంగాణలోని కవి పండితులపై గల నిర్లక్ష్య భావం గురించి, గోల్కొండ కవుల సంచిక ఆవిర్భావం గురించి ప్రతాపరెడ్డి గారు విపులమైన ప్రస్తావనలు రాసినారు. కానీ ఆంధ్రులపై విమర్శించలేదు. నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము అని ముడుంబ వెంకట రాఘవాచార్యులు రాసిన వ్యాసానికి జవాబుగా, నిజాం రాష్ట్రంలో అనగా తెలంగాణలో చాలామంది కవులున్నారని, ఎంతో వ్యయప్రయాసల కోర్చి 354 మంది కవుల పరిచయాలతో, వారు రాసిన పద్యాలతో గోల్కొండ కవుల సంచిక వెలువరించారు. 1934 సంవత్సరంలో జరిగిన ఈ పని అనితర సాధ్యమనుటలో అతిశయోక్తి లేదు. ప్రతాపరెడ్డి గారు ప్రచురించిన గోల్కొండ కవుల సంచిక ప్రస్తావనలో, భూత భవిష్యత్ వర్తమానములను తన దివ్య నేత్రములతో వీక్షించి ఉత్తమ సందేశమొసంగువాడు కవి, రవిగాననిచో కవిగాంచుననే కదా అను నుడి సుప్రసిద్ధము. హిందూ దేశమునైనను వదులుకొందుముగాని మా షేక్స్పియర్ను వదలము అని ఒకనొక పండితుడు చెప్పిన మాటల వలన ఇంగ్లీషు వారికి కవుల ఎడగల భక్తి స్పష్టమగుచున్నది. కవిలేని దేశము అరణ్యము, కవిలేని జాతి అనాగరక సంఘము. ఇట్టి భావ పరంపరలో తన్మయులైయున్న వారికి నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము అని గోల్కొండ పత్రిక 9వ సంవత్సరాది సంచికలో ఆధునిక భావ కవిత్వ తత్వము అను శీర్షిక గల వ్యాసమునందు శ్రీ ముడుంబ వెంకట రాఘవాచార్యులు బిఏ బిఈడి గారు నుడువుట అసామాన్యముగా కనబడెను. ఇట్టి విడ్డూరపు అభిప్రాయములు నిజాం రాష్ట్రంలోని ఆంధ్రుల గూర్చి పలుమారు వినుట తటస్థించినది. అయినా ఈ అభిప్రాయములు ఇచ్చట పరిస్థితులు తెలియకను, తెలిసికొనుటకు అవకాశము లేమియూ, వెల్లడింపబడినదేగాని ద్వేషబుద్ధిచే కాదనుట నిశ్చయము. ఇట్లా తెలపడం ప్రతాపరెడ్డి గారి సౌజన్యం. అంతేగాక కవుల సంఖ్యను నిర్ణయించుటలో హెచ్చుతగ్గులొనర్చినామని అపోహ పడకూడదు. మేము నిర్ణయించుకొనిన భాగములోనికి వచ్చిన కవులను ఏ విచక్షణయు లేక ముద్రించినమే గాని మొదటి సంఖ్య వారు హెచ్చు, తరువాతి సంఖ్య వారు తచ్చు అని నిర్ణయించినామని ఎవరేని తలపకూడదని మనవి. అదేవిధముగా పటముల ముద్రణ కూడా జరిగినది. మరియు మా నిర్ణీత భాగములు ముద్రితమైన తరువాత వచ్చిన వారి కవితలను సంకీర్ణమను శీర్షికతో ముద్రించితిమే గాని పనికిరాని వారినందరినీ ఈ భాగంలో పడవేసినామని అపోహ పడకూడదని మనవి చేయుచున్నాము. ప్రజాకవి కాళోజీ. కాళోజీ నారాయణరావును గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణలో కాళోజీ తెలియని వారు లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే వారు తెలంగాణ వారే కాదు అనుకోవాలి. అందుకే కాళోజీని మహాకవి శ్రీశ్రీ నిఖిలాంధ్ర కవి అన్నాడు. కాళోజీ జీవితం స్ఫటికం వంటిది, తెరచిన పుస్తకం వంటిది. సాధారణంగా జీవిస్తూనే అసాధారణంగా జనం గుండెల్లో నిలిచిపోయిన ప్రజల మనిషి, మాటకు చేతకు అంతరం లేని నికార్సైన మనిషి. ప్రపంచంలో న్యాయాన్యాయాల మధ్య గొడవ ఉన్నంతకాలం ఆయన ప్రజల్లో బతికే ఉంటాడు. తెలంగాణ వారికి బతుకాస ఎంతున్నదంటే బతుకమ్మ అని ఒక పండుగనే చేసుకుంటారని చెప్తూ, గుమ్మడి పూలు పూయగ బ్రతుకు, తంగెడి పసిడి చిందగ బ్రతుకు, గునుగు తురాయి బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, బతుకు బతికి బతుకురి బతికిస్తూ బతుకమ్మ బతుకు. 1969

తెలంగాణ ఉద్యమకాలంలో దాన్ని బలపరుస్తూ, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటిమి, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటిమి, కుప్ప కావలుండి కట్టలు తప్పదీస్తిరి, ముద్దరేస్తిరి, సాటివాడని చేరదీస్తే నోటి నిండా మన్నుగొడితిరి, సాటివాడని చేరదీస్తే నోటి నిండా మన్నుగొడితిరి అని గలమెత్తడమేగాక, దోపిడి చేసే ప్రాంతేతరులను దూరంగా తన్ని తరుముతాం, దోపిడి చేసే ప్రాంతేతరులను దూరంగా తన్ని తరుముతాం, ప్రాంతం వారే దోపిడి చేస్తే ప్రాణాలతోనే పాతరేస్తాం. కాళోజీ అన్న కాళోజీ రామేశ్వరరావు షాద్కు నా గొడవ అంకితమిస్తూ, ఎన్నేళ్లు వచ్చినను చిన్నవాడనంచు అతిగారభముతోడ అన్ని సమకూర్చుచు, ఆటపాటలకెంతో అవకాశమిచ్చిన అన్నకీ గొడవ అంకితము సేతు అన్నాడు. ప్రజాస్వామ్యం గురించి కాళోజీ కవితలో, ప్రజాస్వామ్యమంటే ఏమిటి, ప్రజారాజ్యమంటే ఏమిటి, ప్రజాస్వామ్యమంటే ఏమిటి, ప్రజారాజ్యమంటే ఏమిటి, మానవత్వానికి మనుగడ, దానవత్వానికి ఎద దడ, గుండాతనానికి దగడు, గూడుపుటానికి బెగడు, నిజాయితీకి ప్రోత్సాహం, మజానీటికి మృత్యూహం, పని దొంగల కాటకట్టు, పని దొరలకు ఆయువు పట్టు. కాళోజీ స్వగతం. అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళతాను, పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను, మురికి నీటి నడుమనున్న ఇరుకులలో ఇరికినాను, కూటి పేద తనకబలము నోటికీయ గుడిచినాను, పూల వాసనలు నిండిన పాలరాతి మేడలలో ఆయాసము కలిగించడి పాయసాలు మెక్కినాను, వాయువుతో పోటీపడు వాహనాలు ఎక్కినాను, కంటకాల మధ్య నేను కాలినడక నడిచినాను, కాలు బయట పెట్టకుండా కాలమెంతో గడిపినాను, గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారినాను, లోయలలో దూకి దూకి లోతులెన్నో చూసినాను, నే పాకని ఎత్తులేదు, నే జారని లోతులేదు, మూలజేరి మునుల ఓలె మూగనోము బట్టినాను, ఈగ ఓలె దోమ ఓలె వాగుచు తిరుగాడినాను, అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను, అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను. ఎప్పుడో 1960వ సంవత్సరంలో సంపన్న దేశాలిచ్చే సహాయాన్ని దృష్టిలో ఉంచుకొని కాళోజీ నారాయణరావు గారు వ్యంగ్యంగా ఒక కవిత రాసినారు. ఆ కవిత ఈనాటి సమాజానికి కూడా చక్కగా సరిపోతుంది. బడుగు జాతి ఏడిస్తే, బలిసినోడు ఏడిస్తే, బత్యాలకు సరిపుచ్చక బతుకు బేరమెన్నాళ్ళు, విత్తనాల గింజలతో విందులారగించి తేంచి వ్యవసాయము సాగదనుచు వగలమాటలెన్నాళ్ళు, కర్రు ఎద్దు లేదనుచు కుర్రో మొర్రో అను రైతును మరణాగలి వివరాలతో మాయజేయుటెన్నాళ్ళు, బావి పూడ్కె తీయలేక బావును మను కాపన్నను పవర్ పంపు తీగలతో భంగపరుచుటెన్నాళ్ళు. ఈ కవిత ఈనాటి సమాజంలో కూడా ప్రతిబింబిస్తుంది. కాళోజీ నిఖిలాంధ్ర కవి. ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ కాళోజీ ఉంటాడు. అది ఆంధ్రాన తెలంగాణ అతనికి అవసరం లేదు. కానీ మళ్లీ తెలంగాణవాదానికి కట్టుబడి ఉంటాను అంటాడు. అందుకే అతన్ని అందరూ తమవారే అనుకున్నారు. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె, మాయ మోసము జూచి మండిపోవును ఒళ్ళు, పతిత మానవు చూచి చితికిపోవును మనసు, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. ఎవరూ ఈ ప్రపంచంలో ఉండిపోవటానికి రాలేదు. ఏదో ఒకరోజు వెళ్ళిపోక తప్పదు. మరి ఉన్నన్ని రోజులు నీవు సమాజానికి చేసిన ఉపకారమేమిటి? నీ జీవితానికి సార్థకత ఉండాలి కదా, అది లేకుండా పోతుందని కాళోజీగారి మాట. అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను, పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను, మురికి నీటి నడుమనున్న ఇరుకులలో ఇరికినాను, కూటి పేద తనకబలము నోటికీయ గుడిచినాను, ఏ జాతి చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం అని మహాకవి శ్రీశ్రీ గారన్నారు. కాళోజీగారి అభిప్రాయం కూడా అదే. ఏడు మారినా ఈడు ముదిరినా ఏమి మారినదీ లోకంలో, రాయి రువ్వినా రాకెటు విసిరినా గిట్టని వానిని కొట్టుటకేగదా. కాళోజీ కవిత్వం సమాజానికి హెచ్చరిక వంటిది. చేతికందిన బువ్వ నోటికి రాదు. అన్నం దొరకనివాడిది ఒక బాధైతే తిన్నదరగనివానిది మరొక బాధ. అన్నపు రాసులొకచోట,
ఆకలి మంటలు ఒకచోట, కళాప్రదర్శన ఒకచోట, కళారాధకులు ఒకచోట, కమ్మని సకినాలొకచోట, గట్టి దవడలింకొకచోట. అందుకే అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్నెదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు. కాళోజీ అన్యాయాన్నెదిరించినాడు, కనుకనే అందరికీ ఆరాధ్యుడైనాడు.

0: ఇప్పటి వరకు బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి వచన రచనల నుండి ఓ కండిక ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవితా పక్తులు ఇన్నరు. చదివి వినిపించిండ్రు ఎస్ రాజవర్ధన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది ఇయాల్టి బాసరుచులు కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి గురువారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోణల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం వింటారు. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు. ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఫిల్మీ గానే హిందీ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం కభి ఖుషి కభి గమ్ చిత్రం కోసం అమిత్ కుమార్, సోను నిగమ్, ఆల్కా యజ్ఞిక్, ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి ఆలపించిన సమీర్ అంజాన్ గీతం. సంగీతం జతిన్ లతీత్.

శ్రోతలు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. గోవింద, కరిష్మా కపూర్, కాదర్ ఖాన్, శక్తి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కూలీ నెంబర్ 1. దీనికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించగా ఆనంద్ మిలింద్ సంగీతాన్ని అందించిండ్రు. ఈ సినిమా 1993లో వచ్చిన చిన్న మాపిల్లై అనే తమిళ చిత్రానికి రీమేక్. ఇప్పుడు కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఆల్కా యజ్ఞిక్ కుమార్సను ఆలపించిన గీతాన్ని విందాం. సాహిత్యం సమీర్.

ఫిల్మీ గానే కార్యక్రమంలో చివరగా విందాం క్రిష్ సినిమా నుండి పాట. సంగీతం రాజేష్ రోషన్, సాహిత్యం నజీర్ ఫరజ్, గానం శ్రేయా ఘోషల్, ఉదిత్ నారాయణ.

0: ఈ పాటతో ఇయాల్టి ఫిల్మీ గానే కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి గురువారం రాత్రి 9:40 ప్రసారం అవుతుంది. ఇక రేపు రాత్రి 9:45 గీతం కి బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలోని మాతృ గీతాలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఆరాధన కరాడే గాత్రం విందాం. ఆరాధన కరాడే హైదరాబాద్కు చెందిన ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయని మరియు ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ కళాకారిణి. ఈమె గాత్ర ప్రదర్శనలకు, గజల్స్కు మరియు సంగీత కచేరీలకు సుప్రసిద్ధి చెందిన కళాకారిణి. సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించిండ్రు ఆరాధన కరాడే. తల్లి శ్రీమతి ఉషా కరాడే, తండ్రి డాక్టర్ ఎన్కే కరాడేల వద్ద చిన్నతనంలోనే శిక్షణ పొందిండ్రు. తన 7వ ఏటనే తొలిసారిగా వేదికపై ప్రదర్శన కూడా ఇచ్చిండ్రు. రామకోటిలోని ప్రతిష్టాత్మక గాంధర్వ మహావిద్యాలయంతో ఈమెకు సంబంధం ఉంది. అక్కడ ఈమె హిందుస్థానీ సంగీత ఉపాధ్యాయురాలుగా నూతన తరం గాయకులకు శిక్షణ ఇస్తున్నారు. లక్నో కరానా తరహా గాయక శైలిని అందిపుచ్చుకున్న ఆరాధన కరాడే హైదరాబాద్లోని లమాఖాన్లో ప్రత్యేక కచేరీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆరాధన కరాడే గాత్రం విందాం.
1: రాగ్ అలహయా బిలావల్.

ఇప్పటి వరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆరాధన కరాడే గాత్రం విన్నారు. ఇది ఇయాల్టి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షటపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపెల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 5వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ హాయైన పాటల సరిగమ మనసుకు సాంత్వన చేకూర్చే పాత కొత్త సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం శ్యామ్ సింగరాయ్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం. సంగీతం మిక్కీ జే మేయర్.

కొన్ని పాటలు వినాలి అన్నా అదృష్టం ఉండాల. అసుటి ఎన్నో తీర్ల పాటలను మనకు అందించినరు మహానుభావులు మన రచయితలు. అలాంటి ఒక పాటే బందిపోటు సినిమాలోని ఘంటసాల గారి సంగీత సారథ్యంలో స్వయంగా తానే సుశీలమ్మతో ఆలపించిన గీతం. వలదన్న వినది మనసు కలరైన నిన్నే తలచు అంటూ అర్థవంతమైన భావంతో అలరించారు సాహితీవేత్త ఆరుద్ర. ఇప్పుడు ఈ గీతం మీకోసం.

శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న మధురిమా కార్యక్రమంలో మధురమైన పాటల్ని ఇప్పుడు విందాం. శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి శ్రీకృష్ణుడు సత్యభామను ఉజ్జగించే మధుర గీతం. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం దాశరథి, గానం ఘంటసాల.

వెన్నెల అనేది అందం, ప్రశాంతత మరియు హాయిని అందించే చల్లదనం. దూరంగా ఉన్నా కూడా వెన్నెల అందరినీ అలరిస్తుంది. చూసిన ప్రతిసారి మనసుకు ఓదార్పును ఇస్తుంది. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి అందమైన వెన్నెలతో వెలుగునిచ్చే తారకతో పోలుస్తూ పాటను రాశారు. ఎస్పి చరణ్ హరిని పాడిన ఈ గీతానికి మణిశర్మ సంగీతం మరింత మధురాన్ని పెంచింది. ఇప్పుడు మధురిమలో మనము విందాం మురారి చిత్రంలోని పాట.

మధురిమ కార్యక్రమంలో చివరగా విందాం మెరుపు కళలు చిత్రం నుండి పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి, స్వరం హరిహరన్, సాధన సర్గం.

మీరు విన్న ఈ పాటతో ఇయల్టీ మధురిమా కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి మధురిమలో మరిన్ని హాయైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం ఎండగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 31%, గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం.

రేపు పొద్దుగల 6:10 ప్రార్థన కార్యక్రమంలో దేవీస్తుతి వింటారు. అంబటాల సంగతుల కార్యక్రమంలో రేపొద్దుగల 7:15 తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు పోషక విలువల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, అట్లనే ఉద్యమ కవి మగ్ధూమ్ సామల రాజవర్ధన్ ప్రసంగం, ఇంకా కవిత శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. పొద్దుగల 10:00 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. రేపు జామట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో అమ్మమాట తేనెమూట కథల సంపుటి నుండి ఒక మంచి లక్షణం కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి పులిమామ పెళ్లి కథలు ప్రసారమవుతాయి. శక్తి స్త్రీల కార్యక్రమంలో రేపు జామట్ల 5:45 చేపలతో వివిధ రకాల వంటకాల తయారీ గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం వడ్యాల గ్రామానికి చెందిన మహిళలు జమున శ్రావణి సుజాత నిర్మల్లోని బోయవాడకు చెందిన లక్ష్మీరాధతో ముచ్చట వింటారు. గిరిపదం కార్యక్రమంలో రేపు చమట్ల 6:20 భీంపూర్ మండలం జెలుకూరి గ్రామానికి చెందిన కొడపాయు బై బృందం పాడిన జోల పాటలు రెండవ భాగం, ఇంకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన ఆడుతూ పాడుకునే పాటలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 పాల ధర నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, ఇంకా పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్

రఘువీర్తో ముచ్చట వింటారు. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోణంలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిరి కార్యక్రమం, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి, ఇంకా రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. ఇంట్లో ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినొచ్చు. ఇక రాత్రి 10:30 మధురి మలవాయన పాటల్ని వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోల సమయం 11:01 దాటి 34 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:53 100.2 MHz FM పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.